ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 18వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం.

ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుస్థిర ఆహార దినోత్సవం జరుపుకుంటారు. రసాయనాలు ఉపయోగించకుండా స్థానికంగా పండించిన పండ్లు, కూరగాయలు మరియు చిరుధాన్యాలు వినియోగించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. సహజ వనరులను కాపాడుతూ స్థానికంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా లభించే ఆహారాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క లక్ష్యం. మనం తినే ఆహారం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం మరియు సంస్కృతి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ దినోత్సవం తెలియజేస్తుంది. గ్యాస్ట్రోనమీ అంటే కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, ఆహారం ఎలా పండించబడింది, ఎలా మార్కెట్కు చేరింది, అక్కడి నుంచి ఎలా వినియోగించబడుతుంది అనే మొత్తం ప్రక్రియను సూచిస్తుంది. సుస్థిర గ్యాస్ట్రోనమీ అంటే ప్రకృతికి హాని కలగకుండా స్థానిక వనరులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు కూడా అందుబాటులో ఉండేలా ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయడం. ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, ఆహార వృధా, నీటి కొరత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో గణనీయమైన భాగం వృధా అవుతుంది. ఈ పరిస్థితి ప్రకృతి వనరులపై అదనపు భారంగా మారుతోంది. సుస్థిర ఆహార విధానాలు స్థానిక రైతులకు మద్దతు ఇస్తాయి. స్థానికంగా పండించిన పంటలను వినియోగించడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. అలాగే

సీజన్కు అనుగుణంగా లభించే పండ్లు కూరగాయలను తీసుకోవడం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. స్థానికంగా పండించిన ఉత్పత్తులను తినడం వల్ల ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. మనం కూడా చిన్న చిన్న మార్పుల ద్వారా సుస్థిర ఆహార విధానాలను ప్రోత్సహించవచ్చు. అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకోవడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం, స్థానిక రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. 2050 నాటికి ప్రపంచంలో 9 బిలియన్లకు పైగా ప్రజలకు ఆహారం అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఆహారాన్ని వినియోగిద్దాం, ఆహారాన్ని వృధా చేయవద్దు. ఈరోజుకున్న మరొక ప్రత్యేకత, భారత స్వాతంత్ర ఉద్యమంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ జాతీయవాది, న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు సేలం విజయరాఘవాచార్యార్ జయంతి. సేలం విజయరాఘవాచార్యార్ 1852 జూన్ 18 తమిళనాడులోని సేలం ప్రాంతంలో జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి కలిగి ఉన్న ఆయన ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాదిగా పేరు పొందారు. అనంతరం భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని దేశ సేవకు అంకితమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ దశలోనే ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ ప్రజల్లో భారతీయ జాతీయ భావాలను పెంపొందించేందుకు కృషి చేశారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూ వారి హక్కుల కోసం పోరాడారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 1920 నాగ్పూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించి జాతీయోద్యమానికి కొత్త దిశను చూపించారు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి విలువలను ఆయన ఎల్లప్పుడూ సమర్థించారు. దేశాభివృద్ధికి విద్య, ఐక్యత, ప్రజల చైతన్యం ఎంతో అవసరమని ఆయన విశ్వసించారు. ఆయన ఆలోచనలు, సేవలు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈరోజుకున్న మరొక ప్రత్యేకత, గోవా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు జూన్ 18. పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో స్వాతంత్ర జ్యోతిని వెలిగించిన గోవా క్రాంతి దివస్ నేడు. ప్రతి సంవత్సరం జూన్ 18 గోవా ప్రజలు ఈ దినోత్సవాన్ని ఎంతో గౌరవంగా జరుపుకుంటారు. గోవా విమోచన ఉద్యమానికి నాంది పలికిన చారిత్రక రోజుగా ఈ దినం గుర్తించబడింది. భారతదేశానికి 1947 స్వాతంత్రం వచ్చినప్పటికీ గోవా మాత్రం పోర్చుగీస్ పాలనలోనే కొనసాగింది. గోవా ప్రజలు స్వేచ్ఛ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాడారు. అయితే 1946 జూన్ 18 జరిగిన ఒక సంఘటన గోవా విమోచన ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. ఆ రోజున ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త రామ్ మనోహర్ లోహియా గోవాలోని మడ్గావ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోర్చుగీస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ ప్రజలను స్వేచ్ఛ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో వేలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం గోవా ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని మరింత పెంచి పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు, సత్యాగ్రహాలు, ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతమయ్యేలా చేశాయి. చివరకు 1961 డిసెంబర్ 19 భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ విజయ్ విజయవంతమై గోవా పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందింది. అందువల్ల జూన్ 18 గోవా విమోచన ఉద్యమానికి ఆరంభ దినంగా భావించి ఈ రోజున గోవా క్రాంతి దివాస్గా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు విన్నారు. సమయం 6 గంటలు దాటి 40 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి మనం 6:10 అర్చన కార్యక్రమంలో కలుసుకుందాం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. దాటితో అర్చన కార్యక్రమానికి స్వస్తి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 6:30 దాటింది. ఇప్పుడు విందాం శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: సర్వాంగం దుర్జనే విషం, ఇది కూడా ఒక గొప్ప పెద్దలు చెప్పిన మాట, హితవాక్యం. అంటే దుష్టులకు దేహమంతా విషమే. సర్వాంగం దుర్జనే విషం. వృత్తికస్య విషం పుచ్చం, మచ్చికస్య విషం శిరః, తక్షకస్య విషం దంష్ట్రా. సర్వాంగం దుర్జనే విషం. వృచ్చికం అంటే తేలు, మచ్చికం అంటే కందిరీగ, తక్షకుడు అంటే పాము. ఈ మూడింటిని, మూడింటి యొక్క జీవన విధానాన్ని దీంట్లో పండితుడు వివరిస్తున్నాడు. వృచ్చికస్య విషం పుచ్చం, తేలుకి తోకయందు విషం ఉంటుంది. మచ్చికస్య విషం శిరః, అంటే ఈ తేనెటీగకి విషము తలలో ఉంటుంది. తక్షకస్య విషం దంష్ట్రా, పాముకి విషం కొరల్లో ఉంటుంది. సర్వాంగం దుర్జనే విషం, ఈ దుర్జనుడంటే కుటిలుడైన వానికి, దుర్జనుడైన వాడికి నిలువెల్లా విషము, కలునకు నిలువెల్లా విషయము అని విషయం ఇది. అంటే తేలుకు తోకయందును, కంతిరీగకు శిరస్సునందును, పాముకు కోరలందును, దుర్మార్గునికి నిలువెల్లా విషయం ఉంటుందని చెప్పి దీన్ని ఈ సూక్తి చెప్తున్నది. అంటే సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో ఈ తేలు, కందిరీగ, పాము ఇవన్నీ కూడా తమ తమ జీవన విధానంలోకి అనువుగా వాటికి రక్షక తంత్రాలుగా ఇవి చేయబడ్డాయి. తేలుకి ఆ కొండ లేకపోతే అందరు తేలుతో ఆడుకుంటారు. అలాగే కంతిరీగకి ఆ కుట్టే గుణం లేకపోతే తేనె పట్టు దగ్గర కూడా అసలు వాటికి కనీసం మకరందం కూడా లేకుండా చేస్తారు. అలాగే పాములకి ఆ బుసకొట్టే లక్షణము, ఆ కొరలు లేకపోతే ఆ పాములతో కూడా ఆడుకుంటారు. కనుక భగవంతుడు వాటికి ఆ జీవన విధానానికి అనువుగా వాటి యొక్క రక్షక తంత్రాలుగా ఇవ్వడం జరిగింది. తేలుకి తోకయందు విషము, కంతిరీగకి తలయందు విషము, పాముకి కోరలందు విషయాన్ని ఇచ్చాడు. కానీ అన్ని జీవుల కన్నా మిన్నగా ఉండేటటువంటి మానవుడు, మేధస్సు కలిగిన వాడు వీటి యొక్క, ఈ జంతువుల యొక్క దుష్ట లక్షణాలను తీసుకొని ఈ కరుడనేవాడు, అంటే ఈ దుర్మార్గుడు, దుర్జనుడు మొత్తం నిలువెల్లా విషయంతో ఉంటాడు. అంటే తేనభూషణ కత్తి అని చెప్తారు. ఈ ఎందుకంటే మనిషిలోని దుర్లక్షణాలు బయటికి తప్ప ప్రవర్తన ద్వారానే తెలుస్తాయి, కానీ మనిషి ఆకారాన్ని బట్టి కనుక్కోలేము. కనుక దుష్టుని దూరంగా ఉండమని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దల మాట. దీన్నే మనకు సుమతి శతకారుడు చక్కగా వివరించాడంటే, దీంట్లో ఈ కందిరీగని తీసుకోకుండా తల నుండి విషము పనికిని, విలయంగా తోక నుండి వృక్షకుమలకు, తల తోక ఎనకయుండును, కలునకు నిలువెల్ల విషము కదలా సుమతి అని. కలుడు ఈ దుర్జనుడు అనేవాడికి తల తోక లేకుండా మొత్తం అంత దేహమంతా విషం ఉంటుంది అని చెప్పున్నాడు. అంటే తలయందు పాముకి విషం ఉంటుంది, తేలుకు తోక ఎందు ఉంటుంది, దుర్మార్గునికి నిలువెల్లా విషం అని చెప్తూ. కనుక జంతువుల యొక్క వాటి సహజ రక్షక తంత్రాలని వాటికి వాడుకుంటే మానవుడు ఆ రక్షక తంత్రాలని తనకు అనుకూలంగా మలుచుకొని జనాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూస్తుంటే, కానీ మన జీవితంలో ఇలాంటి వాళ్ళని చూసి దూరంగా ఉండాలి, దుష్టుడికి దూరంగా ఉండాలి. కనుక మామూలుగా దుష్టుడు అనేవాడు ఎట తెలుస్తూ బాహ్యంగా తెలియడు, అతని ప్రవర్తనను బట్టి, అతని యొక్క నడవడికను బట్టి, అతని యొక్క చేష్టలు అంటాం, అటువంటి వాటిని బట్టి మనం గ్రహించి ఉండాలి. కనుక ప్రొటెక్టివ్ నేచర్ ఆఫ్ యానిమల్స్, అంటే జంతువుల్లో ఉన్న రక్షక తంత్రాలని మానవుడు ఏం చేస్తాడు, డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ హ్యూమన్స్ అలాగా మలుచుకున్నాడు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దుష్టుడు ఎవడో తెలుసుకొని ఉండాలి. కనుక సజ్జన స్నేహం మంచిది, దుర్జన స్నేహం చెడ్డది. సజ్జన స్నేహం ఎట్లాంటిదంటే సాయంత్రపు ఎండ లాంటిది. సాయంత్రపు ఎండ ఎట్టుంటుంది, మన మీద పడితే నీడ పెరుగుతూ పోతుంది. అంటే సజ్జన స్నేహము, మన యొక్క నీడ ఎలా పెరుగుతుందో అలా మన మైత్రీ బంధం పెరిగి జీవితాంతం ఉంటుంది. దుర్జన స్నేహం ఎట్లాంటిదంటే ఉదయపు ఎండ లాంటిది. సూర్యుడికి ఎదురుకుండా ఉదయం నిలబడితే నీడ ఉన్నట్టు తగ్గుతూ వస్తుంది. కాబట్టి జీవితంలో మనం సజ్జన స్నేహం ఎట్లాంటిదో తెలుసుకొని మెసులుకోవాలి, దుర్జనులు దూరంగా ఉండాలి అని చెప్పి తెలుసుకోవాలి.
0: శ్రోతలు, ఇప్పటి వరకు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:35 దాటింది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమంలో ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో చేపల్లో ఎర్రమచ్చల వ్యాధి గురించి తెలుసుకుంటారు.
2: చేపల పెంపకంలో వచ్చే ఎరుపు మచ్చల వ్యాధి గుర్తింపు నివారణ మరియు చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. చేపల పెంపకం ఆధునిక వ్యవసాయ వ్యవస్థలో స్థిరమైన ఆదాయం మరియు పోషక భద్రతను అందించే ముఖ్య రంగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఉత్పాదకతను ప్రభావితం చేసే అంశాలలో చేపల వ్యాధులు ఒకటి. ముఖ్యంగా రెడ్ డిసీజెస్ లేదా ఎరుపు మచ్చల వ్యాధి చేపల పెంపకంలో సాధారణంగా కనిపించే సంక్లిష్ట రోగ సమూహము. ఇవి ప్రధానంగా బ్యాక్టీరియా సంక్రమణలు, నీటి నాణ్యతలో మార్పులు, పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవించి చేపల శరీరంపై హిమరేజిక్ లెషన్స్ అంటే రక్తస్రావ గాయాలు, పుండ్లు మరియు శరీర కణజాల నాశనానికి దారితీస్తాయి. ఈ వ్యాధులు తక్కువ సమయంలోనే చేపల చెరువు మొత్తం వ్యాపించి అధిక మరణాలు, ఆర్థిక నష్టాలకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఎరుపు మచ్చల వ్యాధిపై శాస్త్రీయ అవగాహన ప్రారంభ దశలో లక్షణాల గుర్తింపు మరియు సమగ్ర నిర్వహణ పద్ధతులు అమలు అత్యంత అవసరము. నీటి భౌతిక రసాయన లక్షణాల నియంత్రణ, సరైన చేప పిల్లల నిల్వ సాంద్రత, పోషకాహార సమతుల్యత మరియు జీవ సంరక్షణ చర్యలు ఈ వ్యాధుల నివారణలో కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల చేపల పెంపకంలో ఆరోగ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థిరమైన ఉత్పత్తి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం సాధ్యమవుతుంది. ఎరుపు మచ్చల వ్యాధి అనేది ఒకే ఒక్క నిర్దిష్ట వ్యాధిని సూచించదు. ఇది చేపలలో కనిపించే హిమరేజిక్ లక్షణాలతో కూడిన వ్యాధుల సమూహంగా పరిగణించబడతాయి. ఈ వ్యాధులు ప్రధానంగా బ్యాక్టీరియా, ఉదాహరణకు ఏరోమోనాస్, సూడోమోనాస్, కొన్నిసార్లు వైరల్ కారకాలు, అలాగే నీటి

నాణ్యతలో లోపాలు మరియు పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవిస్తాయి. ఈ వ్యాధుల్లో చేపల చర్మం, కండరాలు మరియు అంతర్గత అవయవాలలో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల హిమరేస్ అంటే రక్తస్రావం సంభవించి శరీర ఉపరితలంపై ఎర్రటి మచ్చలు, పుండ్లు మరియు శరీర కణజాలం దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి పరిధిలో పలు హిమరేజిక్ లక్షణాలతో కూడిన వ్యాధులు గుర్తించబడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా పుండ్ల వ్యాధి, ఎరిథ్రోడెర్మటిటిస్ మరియు బ్యాక్టీరియల్ సెప్టిసీమియా ప్రాముఖ్యత కలిగినవిగా పరిగణించబడుతున్నాయి. పుండ్ల వ్యాధి ప్రధానంగా చర్మ ఉపరితల కణజాలం దెబ్బతినడం వల్ల ప్రారంభమై తరువాత కండర కణజాలం వరకు విస్తరించి లోతైన పుండ్లతో కూడిన గాయాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎరిథ్రోడెర్మటిస్ వ్యాధిలో చర్మం పైభాగంలో ఎర్రటి వర్ణం స్పష్టంగా కనిపిస్తూ క్రమంగా నెక్రోసిస్ ద్వారా కణజాల క్షీణత సంభవిస్తుంది. ఇక సెప్టిసీమియా సందర్భంలో హానికర బ్యాక్టీరియా రక్త ప్రసరణ వ్యవస్థలో విస్తరించి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. దీని ఫలితంగా శరీరమంతటా ఎరుపు మచ్చలు, అంతర్గత అవయవాలలో రక్తస్రావం మరియు అధిక మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ మూడు వ్యాధులు చేపల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ చేపల పెంపకంలో ఉత్పాదకతను గణనీయంగా తగ్గించే అవకాశముంది. వ్యాధి లక్షణాల విషయానికొస్తే ఎరుపు మచ్చల వ్యాధికి గురైన చేపల్లో స్పష్టమైన వ్యాధికారక లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వ్యాధి తీవ్రతను సూచించే ముఖ్య సూచికలుగా పరిగణించబడతాయి. ముఖ్యంగా చేపల శరీర ఉపరితలంపై హిమరేజిక్ మచ్చలు కనిపించడం ఈ వ్యాధుల ప్రధాన లక్షణం. ఇవి క్రమంగా పుండ్లుగా మారి కణజాల నాశనాన్ని కలిగిస్తాయి. చేపల ప్రవర్తనలో కూడా మార్పులు గమనించవచ్చు. ఇవి సాధారణ కదలికల కంటే నిదానంగా కదలడం, ఆహారం తీసుకోవడంలో తగ్గుదల లేదా పూర్తిగా ఆహారాన్ని తీసుకోకపోవడం కనిపిస్తుంది. అదనంగా చేపలు నీటి ఉపరితలానికి వచ్చి తేలడం, ఆక్సిజన్ లోపం లేదా శ్వాస సంబంధిత ఒత్తిడిని సూచిస్తాయి. కొన్ని సందర్భాలలో ఉదర భాగం ఉబ్బడం కూడా గమనించవచ్చు. ఇవి అంతర్గత ద్రవ సేకరణ లేదా అవయవాలు దెబ్బతినడాన్ని సూచిస్తుంది. అలాగే రెక్కలు మరియు తోక ప్రాంతాలలో రక్తస్రావం కూడా కనిపించడం సాధారణమే. ఎరుపు మచ్చల వ్యాధి అనేది పలు పర్యావరణ, జీవ సంబంధ మరియు నిర్వహణ సంబంధిత కారణాల సమ్మిళిత ప్రభావంతో సంభవిస్తుంది. ముఖ్యంగా నీటి నాణ్యతలో లోపాలు ఈ వ్యాధుల అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి. అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు చేపల మొప్పలపై మరియు శరీర కణజాలంపై విషపూరిత ప్రభావం చూపి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. అధిక సాంద్రతలో చేపలను నిల్వ చేయడం వల్ల జీవావరణ ఒత్తిడి పెరిగి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి వేగవంతమవుతుంది. అదనంగా పోషక విలువలు లేని లేదా అసమతుల్య ఆహారం ఇవ్వడం వల్ల చేపల రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన బలహీనపడుతుంది. కాలుష్యంతో కూడిన నీటి వినియోగం, ముఖ్యంగా ఆర్గానిక్ లోడ్లు మరియు హానికర సూక్ష్మజీవులు అధికంగా ఉన్నప్పుడు సంక్రమణలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు చేపల శారీరక స్థితిని ప్రభావితం చేసి వ్యాధి ప్రబలతను పెంచుతాయి. అలాగే అప్పటికే వ్యాధి సంక్రమణ కలిగిన లేదా నాణ్యత లేని చేపల విత్తనం వినియోగం ద్వారా వ్యాధి చేపల చెరువులోకి ప్రవేశించి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ కారకాలు సమిష్టిగా పనిచేసి ఎరుపు మచ్చల వ్యాధి ఉధృతికి దోహదపడతాయి. ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చర్యల విషయానికొస్తే వ్యాధి నియంత్రణలో నివారణ చర్యలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. ఎందుకంటే ఈ వ్యాధి ఒకసారి వ్యాపించిన తరువాత నియంత్రించడం కష్టతరం అవుతుంది. కాబట్టి చేపల చెరువులో నీటి భౌతిక రసాయన లక్షణాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా నీటి ఉదజని, నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు, అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలను నియంత్రిత పరిమితుల్లో ఉంచడం ద్వారా చేపల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన చేప పిల్లల నిల్వ సాంద్రత పాటించడం ద్వారా జీవావరణ ఒత్తిడిని తగ్గించి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చు. సమతుల్య పోషకాహారంతో కూడిన నాణ్యమైన మేత ఇవ్వడం చేపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
చేపల చెరువులో సున్నం ఉదజని స్థిరీకరణతో పాటు హానికర సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించవచ్చు. అదనంగా కొత్తగా తెచ్చిన చేపల విత్తనాన్ని క్వారంటైన్ లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ద్వారా శుద్ధి చేసిన తరువాత మాత్రమే కుంటలో ప్రవేశం.

0: పెట్టాలి. తద్వారా బయట నుంచి వచ్చే హానికర సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నివారించవచ్చు. చేపల చెరువులో సేంద్రియ అవశేషాలను తొలగించడం మరియు సమగ్ర జీవ సంరక్షణ చర్యలు అమలు చేయడం ద్వారా వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఎరుపు మచ్చల వ్యాధి ప్రభావిత చేపలలో వ్యాధి నియంత్రణకు తక్షణ మరియు శాస్త్రీయ చికిత్స చర్యలు అవసరము. ప్రధానంగా పొటాషియం పర్మాంగనేట్ ను 2-3 పీపీఎం సాంద్రతలో నీటిలో వినియోగించడం ద్వారా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేసి నీటిలో ఉన్న హానికర సూక్ష్మ జీవులు మరియు సేంద్రియ లోడును తగ్గిస్తుంది. అదేవిధంగా ఉప్పును 1-2% ద్రావణంలో చేపలకు స్వల్పకాలిక డ్రిప్ ట్రీట్మెంట్ గా ఇవ్వడం ద్వారా అస్మో రెగ్యులేషన్ మెరుగుపరిచి బయటి పరాన్న జీవులు మరియు సూక్ష్మ జీవాల ఒత్తిడిని తగ్గిస్తుంది. తీవ్రమైన బ్యాక్టీరియల్ సంక్రమణల సందర్భంలో యాంటీబయోటిక్స్ వినియోగం అవసరమవుతుంది. అయితే ఇవి చేపల నిపుణుల సలహా మేరకు మాత్రమే నియంత్రిత మోతాదులో వినియోగించాలి. తద్వారా రోగ నిరోధక శక్తి సమస్యను నివారించవచ్చు. అదనంగా సున్నంను హెక్టార్ కు 200-300 కేజీలు మోతాదులో కుంటలో ప్రయోగించడం ద్వారా నీటి ఉదజని స్థిరీకరణ, సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం మరియు హానికర సూక్ష్మ జీవాల నియంత్రణ సాధ్యమవుతుంది. ఈ చికిత్సా విధానాలు సమగ్రంగా అమలు చేసినప్పుడు చేపల ఆరోగ్యం పునరుద్ధరణకు మరియు మరణాల తగ్గింపునకు దోహదపడతాయి. ఎరుపు మచ్చల వ్యాధి ప్రభావాన్ని తగ్గించడానికి మరియు వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి శాస్త్రీయ నిర్వహణ చర్యలు అత్యంత అవసరము. వ్యాధి లక్షణాలు కనిపించిన చేపలను తక్షణం వేరు చేయడం ద్వారా వ్యాధి సోకిన చేపల చెరువులోని మిగతా ఆరోగ్యకరమైన చేపలకు వ్యాపించకుండా నివారించవచ్చు. చనిపోయిన చేపలను కుంటలో వదిలివేయడం వల్ల సేంద్రియ లోడు పెరగడంతో పాటు హానికర సూక్ష్మజీవుల పెరుగుదల వేగవంతమవుతుంది. అందువల్ల వాటిని సురక్షితంగా తొలగించి సముచితంగా నిర్వీర్యం చేయాలి.
1: శ్రోతలు, ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో పొలం కబుర్లు విన్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 తిరిగి ప్రసార విశేషాలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్టస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ROBలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ,
1: ఒక చంటిబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కిదిగారు NDRF స్ట్రీమ్. థర్మల్ డ్రోన్స్ ను కూడా యూజ్ చేస్తున్నాం, CDR లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం, ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం, ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌధాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ,
2: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. రెండు మూడు ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లోనే ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. May 21 నుంచి June 5 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం

0: అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: వెలుగొండ ప్రాజెక్టు కి మేము వెళ్ళి అడిగాము. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్టు మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నిధులు గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట, ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు
0: వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: रीत्या जनजातीय समाजस्य सशक्तिकरण कार्यक्रमे भागं ग्रहीष्यति। द्वितीय दिवसे सा ओडिसायाः रायरंगपुरे चिकित्सा शिविरस्य ग्रामीण जल आपूर्ति परियोजनायाः च उद्घाटनं विधास्यति। तृतीय दिवसे राष्ट्रपतिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह पहाड़पुरे कौशल केन्द्रस्य निरीक्षणं करिष्यति, सहैव रायरंगपुरे जनसभां च संबोधयिष्यति। चतुर्थ दिवसे सा जून मासस्य 21 दिनांके जबलपुरे अन्ताराष्ट्रिय योग दिवसोत्सवे भागं ग्रहीष्यति, सहैव रानी दुर्गावती विश्वविद्यालयस्य दीक्षांत समारोहे अध्यक्षतां विधास्यति। यात्रायाः चरमे सोपाने सा ख्यूनो राष्ट्रिय उद्याने सहरिया जनजातीय सदस्यैः चीता अन्वेषकैः च सह संवादं विधास्यति। संयुक्त राष्ट्र संघस्य खाद्य संस्थाभ्याम खाद्य एवं कृषि संघटनेन अथ विश्व खाद्य कार्यक्रमेण च विज्ञापितं यत् आगामिषु मासेषु युद्ध जलवायु परिवर्तन धन न्यूनता कारणात् विश्वस्य 13 प्रमुख क्षेत्रेषु बुभुक्षा संकटं अधिकं गभीरं भविष्यति। संयुक्त प्रतिवेदनस्य अनुसारं सम्प्रति जगति 66.2 कोटि जनाः तीव्र खाद्य असुरक्षया पीडिताः सन्ति। अस्यां सूच्यां सुडान, दक्षिण सुडान, यमन, फिलिस्तीन, नाइजीरिया, सोमालिया चेत्यादयः देशाः अत्यधिक संकटग्रस्ताः सन्ति। प्रतिवेदने चिंता प्रदर्शिता यत् 20-22 परं मानवीय सहायतायै प्राप्यमाणं धनं 60% न्यूनं जातम्। WFF संस्थायाः कार्यवाहक निदेशकः कार्ल स्काउ महोदयः अवोचत् यत् यदि शीघ्रं किमपि कार्यान्वयनं न क्रियते तर्हि कोटिशः जनाः दुर्भिक्षस्य गर्ते पतिष्यन्ति। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य राइडरहेम नगरे प्रचल्यमाणायाः FIH प्रो लीग स्पर्धा मालिकायाः द्वन्द्वे भारतीय पुरुष हॉकी दलेन जर्मनी दलं 3-1 इत्यांकांतरालेन पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 అవుతుంది. ఈనాటి మా ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన వింటారు. ఇంకా గ్యాస్ సమస్య, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం కవితాగానం సమర్పణ తోట సులోచన గారు. 8 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 విజయవాడ కేంద్రం నుంచి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఈరోజు పోలవరం మండలం ఏలూరు జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 సముద్ర తీరకథలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల సమర్పణ ఉంటుంది. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు ఉంటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 14:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 2:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. సాయంత్రం 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 సంస్కృతం

దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు. ఇంకా కొన్ని పొలం కబుర్లతో పాటు జానపద గీతాలు వింటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 విజయవాడ కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 విజయవాడ కేంద్రం నుంచి దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలోనూ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. 11:45 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా

0: సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్ అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్ ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు పరిష్కరించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ది 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ

0: అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. చిన్న ప్రకటనల అనంతరం శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు తెలియజేస్తుంది మీ నరసింహ. బీసీ డెడికేటెడ్ కమిషన్ వినతుల స్వీకరణ నేడు. డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కలెక్టరేట్ ఆవరణలో తిక్కన భవన్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని పి వెంకటలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. జిల్లాలోని పలు కుల సంఘాలు, పౌరులు, ప్రజాప్రతినిధులు తమ వినతులను అందజేయాలని ఈ ప్రకటనలో తెలియజేశారు. పురుగుమందుల వినియోగం తగ్గించాలి. సాగులో రసాయనాలు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారిని పి సత్యవాణి సూచించారు. నగరంలోని ఏఆర్ఎస్ సమావేశ మందిరంలో బుధవారం ఏడీఏలు, ఎంఏఓలు, టెక్నికల్ ఏఓలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరానికి మించి రసాయనాల వినియోగం, అవగాహన లోపంతో వివిధ రసాయనాలను కలిపి పిచికారీ చేయడం వల్ల పంటల్లో రసాయన అవశేషాలు మిగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు పొలంబడి కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా ఉపయోగపడుతుందన్నారు. పొలంబడి ఏడీఏ ఎం వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ డాక్టర్ యుగంధర్, ఆత్మా డిపిఎం ఉషారాణి పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి ఏడీఏలు, ఎంఏఓలు, టీఏఓలు శిక్షణకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. మలేరియాతో పాటు డెంగీ, చికున్గున్యా, ఎన్సెఫలోపతి తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా నివారణ అధికారి సింహాచలం సూచించారు. బుధవారం నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వివిధ సబ్యూనిట్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ నెలలో తొలకరి వర్షాలు పడుతున్నాయన్నారు. ఇందువల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కరపత్రాలు పంచుతూ ఆరోగ్య సూత్రాలు తెలియజేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆల్ఫా సైఫోమెత్రిన్ లాంటి మందులను స్ప్రే చేసి బ్యాక్టీరియాలను నశింపచేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జయరాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. చెన్నూరు సచివాలయం 3 పరిధిలోని ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపీహెచ్ఎస్ మస్తానయ్య స్టాఫ్ డయేరియా కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు. పుట్టినప్పటి నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. డయేరియా నివారణకు చేతులు శుభ్రపరచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన నీటిని వాడాలని తెలిపారు. దీంతోపాటు 6 నెలల పాటు పిల్లలకు తల్లిపాలు క్రమం తప్పకుండా ఇవ్వడం, 6 నెలల తర్వాత అదనపు పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా నివారించవచ్చని తెలియజేశారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. హెవీ లైసెన్స్ డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని మండల కేంద్రమైన వాకాడు ఆర్టీసీ డిపోలో తాత్కాలికంగా బస్సులు నడపడానికి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు దరఖాస్తులు చేసుకోవాలని డిపో మేనేజర్ కరీమునిసా తెలియజేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వాకాడు డిపోలో రెగ్యులర్ డ్రైవర్ల కొరత ఉండడంతో వివిధ సర్వీసులు నిలిచిపోతున్నాయన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు బస్సులు నడపడానికి 2 ఏళ్లపాటు హెవీ లైసెన్స్ కలిగి అనుభవం ఉన్న డ్రైవర్లు సంప్రదిస్తే పరిశీలించి తాత్కాలిక డ్రైవర్లుగా నియమిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు లైసెన్స్తో పాటు ఆధార్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకురావాలని తెలియజేశారు. పోలీసుల కార్డన్ సెర్చ్ మండల కేంద్రం మణబోలులోని దళితవాడలో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాలతో పొదలకూరు సీఐ వెంకటరావు పర్యవేక్షణలో ఎస్ఐ శివరాజేష్ ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్లు, నిషేధిత పదార్థాలు, మాదక ద్రవ్యాలు తదితర విషయాలపై గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు ఏసీఎస్ఆర్ కాలనీలో పలువురు గిరిజనుల ఇళ్లకు నూతన స్తంభం ఏర్పాటు చేసి ఆ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేశారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు
శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో శ్రోతలు ఇప్పటి వరకు స్వరార్చనలో చక్కని గీతం విన్నారు. ఇప్పుడు విందాం గ్యాస్ సమస్య తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ శ్రీదేవి గారి సూచనలు.
1: డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీదేవి గారు, మీరు విజయవాడలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ముఖ్యంగా మీరు ఇటీవల కాలంలో ఆధునిక వైద్యం ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు, అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇవన్నీ కూడా వచ్చాయని అంటున్నారు. మీరు MD అని DM అని ఇలా అంటుంటారు జనరల్గా మన భారతదేశంలో. మీరు ఆ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఏమేమి చేశారు, ఏమేమి సూపర్ స్పెషలైజేషన్ చేశారు, ఫెలోషిప్ ఏం చేశారు ఒకసారి చెప్పండి.
2: నాది MD ఇంటర్నల్ మెడిసిన్ అండి, న్యూయార్క్ లో చేశాను. గ్యాస్ట్రో ఎంట్రాలజీ కూడా న్యూయార్క్ లోనే, మౌంట్ సైన్ యూనివర్సిటీ. సెకండ్ ఫెలోషిప్ ఇసాఫిజియల్ ఫెలోషిప్ చేశాను, దాంట్లో గర్డ్, ఇసాఫిజియల్ రీఫ్లక్స్ అలాంటివన్నీ వస్తాయి. అది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ చికాగోలో. ఇంకో సూపర్ స్పెషలైజేషన్ ఫెలోషిప్ లివర్ ప్యాంక్రియాస్ గాల్ బ్లాడర్ మీద చేశాను, అది యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఆంటోనియో టెక్సాస్ లో.
1: విదేశాల్లో మీరు వైద్య విద్య అభ్యసించినప్పటికీ కూడా మన భారతదేశంలో మన విజయవాడలో వచ్చి చక్కగా మన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతైనా అభినందనీయము డాక్టర్ శ్రీదేవి గారు. డాక్టర్ శ్రీదేవి గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనే ఆ పేరు వినగానే ముఖ్యంగా ఒక 10 మందిలో 7-8 మందికైనా ఈ గ్యాస్ సమస్యని అంటూ ఉంటారు. వెరీ కామన్ గా కడుపులో మంట, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, అలాగే ఒక్కొక్కసారి తేనుపులు, పుల్ల తేనుపులు, ఇలా రకరకాలుగా ఈ గ్యాస్ సమస్యతో బాధపడేటువంటి వారు. మరి అదే విధంగా పరగడుపున ఇదిగో ఈ ఫలానా టాబ్లెట్ వేసుకోండి అని కొంతమంది ఓవర్ ది కౌంటర్ వాళ్ళకై వాళ్ళే వెళ్ళి ఏమండి ఒక గ్యాస్ టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి టాబ్లెట్లు మింగడం, సిరప్పులు మింగడం, ఇలా రకరకాలుగా వెరీ వెరీ వెరీ కామన్ సమస్యగా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అసలు ఏమిటి డాక్టర్ గ్యాస్ సమస్య అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది ఒకసారి చెప్పండి.
2: మీరు మొత్తం నా చదువునంతా చెప్పనట్టు అడిగినట్టుందండి వెంకటేశ్వర గారు అండి. గ్యాస్ అన్నది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్, చాలా మందికి అర్థం అవ్వంది ఏంటంటే గ్యాస్ నొప్పి, కడుపు ఉబ్బరం అంటారు, కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. రీఫ్లెక్స్ అవ్వచ్చు, పైకి తంతం అవ్వచ్చు, లోపల తిన్న తరగకపోతాం వల్ల పట్టేస్తాం అవ్వచ్చు, పైకి ఆ స్పింక్చర్ కొంచెం టైట్ అయ్యి బాగా గాలి మింగితం వల్ల అవ్వచ్చు. కొందరికి ఏంటంటే చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ లాంటిది వచ్చి అది కూడా గ్యాస్ పెయిన్ అనుకుంటారు షుగర్ పేషెంట్స్కి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పర్స్ కరెక్ట్ గా తెలియదు, హార్ట్ అటాక్ సింప్టమ్స్. కొన్నిసార్లు ఆఖరికి ఏంటి లంగ్స్, రిబ్స్ పట్టేసినా, కొంచెం దెబ్బ తగిలినా అక్కడ నొప్పి, పొట్ట దగ్గర ఏ నొప్పి వచ్చినా గ్యాస్ అనేస్తారండి. అండ్ దానికి తోడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఫార్మసీ దగ్గరికి వెళ్ళి మందులు వేసేసుకుని అది కొంచెం ఎంతైనా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ మందు వల్ల, తగ్గింది అనిపిస్తుంది. కొంచెం తగ్గినట్టు అనిపించినా అది ఆ మందు వేసుకోపోయినా తగ్గుండొచ్చు, వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చారుగా అరుగుదలకి తగ్గుతుంది, కొంచెం తగ్గేపాటికి అది గ్యాసే అని నిర్ధారించుకుంటారు. వాళ్ళ మనసు మార్చి అది గ్యాస్ లో చాలా రకాలు ఉంటాయి, ఇది అయ్యుండొచ్చు, అది అయ్యుండొచ్చు అంటాకి నాకు అట్లీస్ట్ ఒక్క పావుగంట పైన 20 మినిట్స్ వాళ్ళ మనస్తత్వం అర్థం చేసుకొని వాళ్ళకి అసలు అసలు ఏంటి ప్రాబ్లము. కొందరికి జస్ట్ స్ట్రెస్, యాంగ్జైటీ కూడా గ్యాస్ కి కాజ్ అవుతుంది, కొందరికి ఏంటంటే జస్ట్ ఇంట్లో సమస్య కూడా గ్యాసే. గ్యాస్ అనేది ఇట్స్ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి మీరు అడిగింది నన్ను క్వశ్చన్.
1: అయితే డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు, మామూలుగా రకరకాల డిజీజెస్ ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, టెస్టులు అంటారు, బ్లడ్ టెస్టులు, అలాగే స్కాన్లు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కాన్లు, CT స్కాన్లు, MRI స్కాన్లు, PET స్కాన్లు, ఇలా స్కాన్లు అనేవి చెబుతూ ఉంటారు. ఈ గ్యాస్ సమస్య ఏమైనా టెస్టులు ఏమైనా ఉంటాయా దీనికి?
2: లెట్స్ గో 80 ఇయర్స్, 100 ఏళ్ళ క్రితం వెళ్తే అసలు ఈ టెస్టులన్నీ ఎక్కడున్నాయండి? మనకి మెయిన్ డయాగ్నోసిస్ పేషెంట్ హిస్టరీ కన్నా పెద్ద డయాగ్నోసిస్ ఇంకోటి ఉండదండి. అండ్ స్పెసిఫిక్ గా ఈ టెస్ట్ వల్ల ఈ సమస్య తెలుస్తుందని ఎక్కడా రాయలేదు, పెట్టలేదు. ఈ టెస్టుల వల్ల మనకి కొంచెం సహాయం ఉంటుంది, ఎందుకంటే మనస్తత్వాలు మారినాయి కాబట్టి. లేదు అంటే ఇట్స్ డయాగ్నోసిస్ హిస్టరీలోనే మనకి వచ్చేస్తుందండి. చాలా వరకు
1: హిస్టరీ తీసుకుని తెలిసిపోతుంది,
2: చాలా వరకు 50% మనకి హిస్టరీనేనండి.
1: ఓల్డెన్ డేస్ లో MBBS డాక్టర్లే హిస్టరీ తీసుకొని మొత్తం జబ్బు నిర్ధారణ చేసేవాళ్ళు.
2: అవునండి.
1: ఇప్పుడు ఏంటంటే ఒకట్లేండి, అడ్వాన్స్డ్ ఇవి ఎక్విప్మెంట్లు వచ్చాయి కాబట్టి ఓకే, ఇంకొంచెం ఈజీ అవుతుందేమో, మేబీ
2: ఈజీ అవుతుంది. అండ్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే టెస్ట్ చేయకపోతే
1: సాటిస్ఫై
2: అవుతలేదు, అలాంటి టెస్ట్ రాస్తాం కూడా కరెక్ట్ కాదండి.
1: కొంతమంది ఈ గొంతులో గొట్టం పెట్టి దాన్ని ఏదో స్కోపీ గ్యాస్ట్రోస్కోపీ ఇలా ఏదో పేర్లు చెబుతుంటారు. ఏ గ్యాస్ సమస్య వల్ల వెళ్ళినా కూడా ఆ గొంతులో గొట్టం దింపేసి ఏదో స్కోపీ లాగా చేసి ఆ ఫిలింలో లోపల పేగులన్నీ కూడా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇలా ఒక టెస్ట్ చేస్తుంటారు ఈ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి, పేగుల్లో ఏమైనా అల్సర్లు ఉన్నాయా, పేగుల్లో ఎక్కడైనా బ్లీడ్ అవుతుందా, ఇవి కూడా బయటపడతాయట, ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. దీని ఆవశ్యకత ఏంటి, అది అవసరమా ఆ స్కోపీ అనేటువంటిది, ఎటువంటి ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రోస్కోపీ చేయాలి?
2: సార్, ముందు హిస్టరీ తర్వాత డయాగ్నోసిస్, మనకి ఇంత అవగాహన వచ్చిన తర్వాత మందులు పెట్టి ఆ మందుల వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు గ్యాస్ట్రోస్కోపీ అవసరం పడుతుంది. లేదా వాళ్ళకి హిస్టరీలో మళ్ళీ క్యాన్సర్ లాంటిది, లేకపోతే రక్తం పోతుంది, అల్సర్స్ ఉంది అని గట్టిగా మనం నమ్మితే అప్పుడు మనం మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఆ స్కోప్ చేస్తాం వల్ల నేను రాసే మందు మారుతుంది అంటే స్కోప్ చేస్తానండి. లేదు అంటే ముందు మందులు ఇచ్చి వాళ్ళకి 6 వారాలు చూసిన తర్వాత మళ్ళీ ఈసారి రమ్మన్న తర్వాత కూడా నాకు తగ్గలేదు మేడం, నాకు నేను వాడాను మీరు చెప్పినట్టు అంటే అప్పుడు స్కోప్ చేసి నేను ఏదన్నా ఇంకా వేరేది ఏదైనా మిస్ చేశానా అని చూసుకుంటాకి తప్ప ఫస్ట్ టెస్ట్ గా మాత్రం అయితే కాదు.
1: ఒకటి చెప్పండి డాక్టర్ గారు, ఎక్కువగా ఈ ఫుడ్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి గ్యాస్ ప్రాబ్లం అనేది, అంటే కడుపులో బాగా మంట రావడం, ఉబ్బరంగా ఉండడము, ఏదైనా తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటాయా? ఎలాంటి ఆహారం
2: ఉంటుందండి? డెఫినెట్ గా మనకి ఏంటంటే ఇది వరకు గుంటూరు కారం అంటే కారం మండిపోతాం మనకు అలవాటు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కారం తగిలితేనే మంట, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్ళి ఉప్పు కారం చక్కగా చింతపండు పులుసుతో వేసిన చేపల పులుసు అన్ని తింటే ఆబ్వియస్ గా వాళ్ళకి గ్యాస్ పట్టేస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇది వరకు ఈ కార్లు ఇవన్నీ ఉండే కాదు, ఇక్కడికి వెళ్ళి షాప్ కి వెళ్ళాలన్నా నడిసెళ్ళేవారు. ఇప్పుడు అవన్నీ ఆఫీస్ జాబ్లు కంప్యూటర్ జాబ్లు అయ్యే పాటికి అరుగుదలు తగ్గే పాటుతో పాటు ఆబ్వియస్ గా ఇప్పుడు పెళ్లి భోజనంకి వెళ్ళారనుకోండి, ఏదన్నా ఎక్కువ తిన్నారనుకో గ్యాస్ అంత తొందరగా అరగదుగా పట్టేస్తుంది.
1: అక్కడ భోజనం చక్కగా గుమగుమలాడుతుంటుంది, పప్పుతో కాకుండా 16 రకాల కూరలతో పంచపరమాన్న భక్షాలు తినేస్తాం. సో అది కూడా ప్రాబ్లం.
2: ప్రాబ్లం కాదు, వస్తుంది అది, అది ప్రాబ్లం కింద మనం అనుకుంటున్నాం. ఇది వరకు నుంచి
1: దీన్ని బట్టి కూడా ఏమైనా ఉంటుందా?
2: ఉంటుందండి.
1: ఇందాక డాక్టర్ శ్రీదేవి గారు మీరు చెప్పారు స్ట్రెస్ రిలేటెడ్ ఈ గ్యాస్ట్రో ప్రాబ్లం అని, అలాగే యాంగ్జైటీ రిలేటెడ్ కూడా అన్నారు, దానివల్ల కూడా వస్తుందా?
2: దానివల్ల వస్తుందండి. ఎక్కువ నేను చూసేది ఈ మధ్యన 10th class పిల్లలకి, ఇప్పుడు నీట్స్ ఇలా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టి స్త్రీలకి సపోర్ట్ లే వాళ్ళలో చూస్తున్నాను, ఆర్ వర్క్ స్ట్రెస్లో బాగా పొజిషన్స్ ప్రమోషన్స్ వాళ్ళలో కనిపిస్తుంది ఆ స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ టైప్ సింప్టమ్స్. సో స్ట్రెస్ అన్నది ప్లే చేస్తుందండి ఫ్యాక్టర్.
1: భారతదేశంలో ఏంటంటే చాలా మంది కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటుంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి మద్యపానం, ఆల్కహాల్, అలాగే ధూమపానం, స్మోకింగ్, ఇలా అంటే ఫ్రీక్వెంట్ గా చేసేటువంటి వాళ్ళు, ఇది కూడా గ్యాస్ ఫామ్ అవడానికి అవకాశం ఉందా?
2: ఉందండి. ఎందుకంటే ధూమపానం తీసుకునే వాళ్ళకి ఎయిర్ స్వాల్వింగ్ ఉంటుంది, వాళ్ళు ప్రతి స్మోక్ సిగరెట్ తో పాటు గాలి కూడా లోపలికి మింగుతూ ఉంటారు, ఆబ్వియస్ గా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. దానికి ఉన్న కెమికల్స్ ధూమపానం హానికర్ అని పెట్టింది, బికాస్ ఇట్ కాజెస్

0: క్యాన్సర్. గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ అవ్వచ్చు, లంగ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ అ కెమికల్, సో ఆబ్వియస్ గా ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ విత్ ఆల్కహాల్, ఇట్స్ అన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్ అండ్ ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ ఎఫెక్ట్స్ ఆన్ ఎవ్రీ ఆర్గన్, నాట్ జస్ట్ స్టమక్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్. ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్ నేను చూసేది లివర్, ప్యాంక్రియాస్. బట్ ఆ స్టేజ్ రాకముందు ఫస్ట్ వచ్చే సింప్టమ్ గ్యాస్ట్రైటిస్ తో వస్తారు, ఎందుకంటే ఆ మందు తాగుతూ అలవాటు పడిపోయి ఆ గ్యాస్ట్రిక్ యాసిడిటీ లాగా ఉంటుంది కదా, కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ తోనే వస్తారు, స్లోగా లివర్ ప్రాబ్లమ్స్ తో కూడా.
1: కడుపులో మంట, చెస్ట్ లో, ఛాతీలో మంట, ఇది గ్యాస్ ప్రాబ్లం అనుకుని కంగారు పడుతుంటారు, అపోహ పడుతూ ఉంటారు. ఈ ఛాతీలో మంట వస్తే గ్యాస్ ప్రాబ్లం అనుకోవాలా, హార్ట్ అటాక్ అనుకోవాలనా?
0: సార్, అది మళ్ళీ హిస్టరీ పట్టు ఉంటుంది. వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, హిస్టరీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అన్ని కలిసి చూసుకొని అదే మనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే నేను చూసిన పేషెంట్స్ లో అట్లీస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఒక 10 మంది పైనే అక్యూట్ హార్ట్ అటాక్ తో నా ఆఫీస్ కి నడుచుకుంటూ వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్ మాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది తీరా పరీక్ష చేస్తే హార్ట్ అటాక్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ హిస్టరీ. కానీ ఆ హార్ట్ అటాక్ పరీక్షకి పంపించాలి అంటే మళ్ళీ నేను చెప్పినట్టు హిస్టరీ పట్టుంటుంది. వచ్చిన మనిషి ఎలాంటి మనిషి, ఎందుకు వచ్చింది, ఏ టైంలో తిన్నారు, అరుగుదల ప్రాబ్లమా, సడన్ గా వచ్చిందా, దీంతో ఆయాసం ఉందా లేదా. సో హార్ట్ కి అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మనం అడగాల్సి వస్తుంది కొంచెం వాళ్ళకల్లా చిన్న వాళ్ళకన్నా.
1: డాక్టర్ శ్రీదేవి గారు, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాని సివియారిటీ పెరిగితే ఇతరితర వైటల్ ఆర్గాన్స్ కానీ ముఖ్యమైనటువంటి భాగాలు అంటే గుండె, కిడ్నీ, మెదడు ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా?
0: అంత ఎఫెక్ట్ అవ్వండి, ప్రాబ్లం ఏంటంటే నిర్లక్ష్యం అయితే ఎవరు చేయరు. గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ కి కంపల్సరీగా వెళ్ళి పక్కన దుకాణమో మందుల షాప్ కో వెళ్ళి మందులు మింగుతారు. ఆ మందులు మింగుతాం వల్ల ఏదన్నా లోపల ఏదైనా సీరియస్ గా ఉంటే దాన్ని బయటపడతాం కష్టం అవుతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల అసలైన వ్యాధిని మనం డయాగ్నోస్ చేయకపోతాం వల్ల ప్రమాదాలు ఉంటాయి. కానీ గ్యాస్ వల్ల అన్నది దాని వల్ల అయితే అంత సీరియస్నెస్ అయితే కాదు అని.
1: గ్యాస్ సివియారిటీ వల్ల కాన్స్టిపేషన్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా?
0: అరుగుదలు తగ్గితే కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కదండి. ఆబ్వియస్ గా డైజెషన్ అన్నది మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన గ్యాస్ట్రైటిస్ వచ్చింది అనుకోండి గ్యాస్ ఫామ్ అవుతాం. సేమ్ థింగ్ ఏదైనా ఒకే పేక్ కదా, అది కూడా కొంచెం స్లో అవుతుందో కొంచెం హైపర్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఏ అవ్వక్కర్లేదు, మోషన్స్ కూడా ఫ్రీక్వెన్స్ గా అవ్వచ్చు, రెండూ ఉండొచ్చు వాళ్ళకి.
1: తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ తో పాటు అసోసియేట్ విత్ ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఒకటి ఏదో చెబుతారు డాక్టర్ గారు, అంటే ఈ గ్యాస్ కి ఇప్పుడు చెప్పిన ఐబిఎస్ కి ఏమైనా సంబంధం ఉందా?
0: ఉంటుందండి. బట్ అస్ అగైన్ సెడ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అన్నది మనకి వేరే డయాగ్నోసిస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇంకా డయాగ్నోసిస్ తెలియనప్పుడు అప్పుడు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, అది కూడా హిస్టరీ పట్టి కొన్నిసార్లు మనకి ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్స్ వల్ల, దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల, ఈ మందులు వేసుకుంటాం వల్ల సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే మన పేకి దానికి ఒక అలవాటు పడిపోతుంది. దానికి మనలాగా మెదడు బాగానే పనిచేస్తుంది. సో ఫుడ్ పడగానే ఇలా నేను ప్రవర్తించాలి అని ఒక హ్యాబిట్కి వెళ్ళిపోతుంది. అదొక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం దానికి ఒక డెఫినేషన్ క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారం వెళ్తే అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేయగలం. కానీ వచ్చిన ప్రతి పేషెంట్ కి మనకి ఇది తెలియలేదు అది తెలియదు అంటే వెంటనే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాకి లేదండి. ఇంకా
1: ఈ గ్యాస్ ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఏదో ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదిస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ వెళ్ళి 4 యాంటాసిడ్లు తెచ్చుకుంటారు, ఇలా చేస్తూ ఇలా ఫ్రీక్వెంట్గా ఉంటే ఇదేమైనా పేగుపోత, అల్సర్లు ఇంటెస్టైన్ కానీ లేకపోతే కోలన్ కానీ పేగుపూత రావడం కానీ, లేదనుకుంటే ఈసోఫేగస్ అనే ఆ ట్రాక్ దగ్గర ఏదైనా పూత ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉందా?
0: ఉందండి. అండ్ ఈ మధ్య కాలంలో లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ మన ఫుడ్ ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ వెళ్తాం, కమర్షియల్ ఫుడ్స్ ఇవన్నీ చూస్తే వీటి వల్ల నేను ఎక్కువ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, అల్సర్స్ క్యాన్సర్ కింద మారుతాం, కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ బయటపడతాం చాలా కనిపిస్తున్నాయి. అది కూడా 60 వయసు లోపలే, ఇది వరకు దాటిన తర్వాత వచ్చేయి. ఇప్పుడు ముందు నుంచే సడన్ గా వెళ్ళి స్కోప్ పెట్టిన వాళ్ళకి అనుకోము, లోపలికి వెళ్తే గెట్ ఉంటుంది. లెట్ ఇట్ బి ప్యాసివ్ స్మోకింగ్, వాళ్ళ స్మోకర్ అవ్వక్కర్లేదు, వాళ్ళ భర్త స్మోకింగ్, పక్కన వాళ్ళ స్మోకింగ్, దాని వల్ల కూడా ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్య.

0: సో అందుకు నిర్లక్ష్యం చేస్తాం, కరెక్ట్ కాదు.
1: డాక్టర్ గారు, గ్యాస్ ప్రాబ్లంకు సంబంధించి ట్రీట్మెంట్ ఉందా? అంటే ఉందా అంటే ఏదో మామూలు ఆర్డినరీ కాకుండా చక్కగా ఈ ట్రీట్మెంట్ తో పాటు ఇంకేమైనా లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ ఏమైనా అవసరమా?
0: సార్, దీనికి ట్రీట్మెంట్ ఇట్స్ మల్టీ స్టెప్. దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ స్టెప్ వైజ్ ఇచ్చుకుంటా, అట్ ద సేమ్ టైం కరెక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, డైట్ అన్ని చేసుకుంటే ఎందుకు ఉండదండి సొల్యూషన్? ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంటుంది, దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ షుగర్ లాగా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిన వ్యాధి అయితే కాదు. ట్రీటబుల్ కండిషన్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్. చాలా మంది మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా ఎప్పటి నుంచో ఉంది అంటారు. నేను అంటాను ఎందుకు ఉండాలమ్మా అంట, అప్పుడు ఆన్సర్ ఉండదు. కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే ఆ మందులు కూడా అవసరం పడకపోవచ్చు. కొందరు అవసరం ఉంటుంది, ఎందుకంటే అది ఆ వ్యాధి లక్షణాలు, దానికి గ్యాస్ కి కాజ్ ఏంటో తెలుసుకున్నా దాన్ని బట్టి.
1: మీ దగ్గరకి ఇలాంటి పేషెంట్లు వస్తుంటారా?
0: వస్తూ ఉంటారండి ఫ్రీక్వెంట్ గా.
1: వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్ గా బాగా ఉందండి, అంతకు ముందు ఉన్న ఇబ్బంది అంతా తగ్గిపోయింది డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు చేశానండి, నాకు తగ్గిందండి అని పేషెంట్లు వస్తుంటారండి ఫీడ్బ్యాక్?
0: ఏడాదికి ఒకసారి వచ్చి హాయ్ చెప్తాక వచ్చే పేషెంట్స్ ఉన్నారు. మందుల కోసం అయితే కాదు, దే హావ్ డన్ గుడ్ సో ఫార్.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: శ్రోతలు, ఇప్పటి వరకు గ్యాస్ సమస్య, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విందాం కవితా గానం. రచన మరియు సమర్పణ తోట సులోచన గారు.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, తోట సులోచన గారి కవితా శీర్షికలు ఇప్పుడు వింటారు. వీరు 3 సార్లు ప్రభుత్వంచే ఉగాది పురస్కారాలు, అలాగే పినాకిని యూత్ అసోసియేషన్ ద్వారా 3 సార్లు పురస్కారాలు అందుకున్నారు. అంతేకాకుండా గుర్రం జాషువా మహిళా అవార్డు, గుర్రం రమణమ్మ సాహితీ అవార్డు, పోతూరు మాణిక్యమ్మ ఆత్మీయ అవార్డులను పొందారు.
4: నా కవితా శీర్షిక భారతీయ వైభవ ప్రతీక. అదిగదిగో అల్లదిగో నింగిని తాకుచు రెపరెపలాడుతూ భారత జాతి ఆత్మగౌరవ చిహ్నమై భారతదేశ వైభవానికి ప్రతిబింబమై దేశభక్తిని వాడవాడల విశ్వమంతా వ్యాపింపజేయుచున్న త్రివర్ణ పతాకం. 3 రంగుల ముచ్చటైన జెండా, ముద్దులొలుకు భారతీయ జెండా, కాషాయ ధవళ హరిత వర్ణాలమయమై త్యాగం శాంతి సస్యశ్యామల ప్రతీకయ్య అశోక ధర్మచక్రంతో నలరారుచున్నది. బానిస సంఖ్యలను పారద్రోలి తెల్ల జాతి దొరల పాలనకు స్వస్తి పలికి పింగళ వెంకయ్య హృదయ మందారమై బాపూజీ కళల ప్రతిరూపమై స్వేచ్ఛ స్వాతంత్రముల దీపమై కోటి కాంతుల దివ్య తేజమై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తలమానికమై మెరయిచున్న పతాకం. స్వాతంత్ర సంబరాలలో మహోజ్వల మహోన్నత శిఖరమైన భారతీయ హృదయ స్పందన తేజానికి శిరస్సు వంచి ప్రణామములు. నా శీర్షిక అఖండ జ్యోతులు. మనం స్వేచ్ఛగా సంతోషంగా జీవించడానికి కారణమైన వారిని స్మరించుకుందాం. దేహం గడ్డకట్టే మంచు పర్వతాల్లో నిత్యం కర్తవ్య దిశతో సాగే యోగి పొంగువులు, నిస్వార్థ కవచం దాల్చి అణు అణువున దేశభక్తిని ప్రాణవాయువుగా శాసిస్తూ ముందు కదిలే పుడమ తల్లి ముద్దుబిడ్డలు, ధైర్య సాహసాలను గుండెల్లో నింపుకున్న సాటిలేని కొదమ సింహాలు, మాతృభూమి రుణం తీర్చుకునే వారసులు, విపత్తులు ఎన్ని వచ్చినా ముందుగా నడుం కట్టి తమ ప్రాణాలను నీటి బుడగల్లా భావించి ఆదుకుని ఆపద్ బాంధవులు ఆత్మీయులు, దేశరక్షణ కొరకు ప్రాణాలు అడ్డుపెట్టే శివి చక్రవర్తులు, కుటుంబాన్ని తృణప్రాయంగా దలచి నిరంతర దేశ సేవలో పయనించే దివాకరులు, శత్రువుల పాలిటి ఎంబటుల్లా వారి హృదయాల్లో నిదురించే అద్వితీయ వీర పరాక్రమ యోధులు, బేతాళిని భుజంపై నిడుకుని సాగే విక్రమాదిత్యునిలా దేశభద్రతను భుజాలపై మోసుకొని సాగే సైనికులు, జీవంతో ఉన్నా లేకున్నా అమరకీర్తిని దాల్చి అఖండ జ్యోతుల్లా వెలుగుతూ వెలుగు పంచేవారు, అక్షర స్వరూపులైన ధీర వీర సైనికులకిదే అక్షర నీరాజనం, పాదాభివందనం. నా శీర్షిక కవితా శీర్షిక భారతీయ అపురూప వజ్రం. నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్గా శ్రమించి అకుంఠిత దీక్ష క్రమశిక్షణలతో రాష్ట్రపతి పదవిని అలంకరించిన కలాం, మహామేధా సంపత్తికి రూపం, అశేష ప్రతిభా పాఠవాల తేజం, ఏరోనాటికల్ శాస్త్రవేత్తగా మెరిసే, అద్భుతాలు సృష్టించిన మూర్తిగా భాసించే, విద్యార్థులకు ఆణిముత్యమై వెలిగే, నిరాడంబరతకు స్వచ్ఛతకు దర్పణమై మచ్చలేని పూర్ణచంద్రుడే ప్రకాశించే, అమూల్య గ్రంథాలను పుస్తకాలను రచించే శ్రీ అబ్దుల్ కలాం తన కళలు సాకారం చేసుకునే దిశగా శ్రమించిన కష్టజీవి. కలాం ప్రతిభకు మురిసి భారతరత్న వరించి వజ్రకిరీటమై భాషించే, మానవత్వం మూర్తీభవించిన సౌధమే, విద్యాదానమే జీవిత లక్ష్యంగా అంతిమ క్షణం వరకు విరామ మెరుగుగా తుదకు పరమాత్మలో ఐక్యమాయే అట్టి గొప్ప వ్యక్తి నవ్వుతో నభవిష్యతి భారతీయ అపురూప వజ్రమై నిలచే. ముగింపు. నా కవిత శీర్షిక ముగింపు. ఏమైందో ఏమో మరి సమాజానికి. క్షీరసాగర మదనంలో మందరగిరి నలిగినట్లుగా జీవన సంగ్రామంలో గాయాలతో నలిగినప్పుడు ఒక్క సానుభూతి పలకరింపు, మనిషికి స్వాంతన. ఆకాశ విధిలో విహరించినట్లే మహోత్తరమైన మానవ జన్మను పొంది ఉలుకు పలుకు లేని బండరాళమై మానవత్వానికి సమాధి కట్టేస్తున్నాం. ఆపదలు ఉన్న వారికి గడ్డిపోచెంత సాయమైనా కొండంత అండే కదా. ఉడతలా వ్యవహరిస్తే మానవతా విలువలకు ఊపిరి పోసినట్లేగా. బంధాలు అనుబంధాలకే తిలోదకాలైతే పక్కవారిని పట్టించుకునేవారి జాడ పగటిపూట నింగిలో చుక్కలను వెతకడమే. కనీసం సహచరునైనా మిత్రులనైనా పలుకరించకపోవడం, స్వార్థ చెదలు సమాజాన్ని నూరుగప్పిన నిప్పుల ఆవహించడమే. దీనికి ముగింపు లేకపోతే ప్రమాదమే. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రేమతత్వం జగమంతా విశ్వచైతన్యమై వ్యాపించాలి. జగమంతా ప్రేమైక సమాజ స్థాపనకు ప్రభావమై ఉరకలెత్తి కక్షలు ద్వేషాలను అసూయలను కంటికి కనిపించినంత మేరకు తరిమి కొట్టాలి. అప్పుడే మానవ సంబంధాలు వసంతములో మోడుకు చిగుర్లు వచ్చినట్టుగా మమతానురాగాలతో నాటి జీవన తరంగాలు కళకళలాడుతూ కనుల ముందు నవజీవన తోరణాలే. నా కవిత శీర్షిక వేసవి విహారి. నింగి నుండి నిప్పురవ్వులు రాలుతుంటే పుడమి వేడికి పాదరక్షలు తాళలేమంటుంటే భాస్కరుని తేజపు ధాటికి నిలువలేని ప్రజలు గూటిలోని గువ్వల్లా తలదాచుకుంటుంటే కానీ పట్టు వదలని విక్రమార్కునిలా బండిని భారంగా తోసుకుంటూ గణగణమనే ఘంటానాద స్నేహంతో వీధులన్నీ చుట్టేస్తుంటాడు అలుపెరుగుక. గంటల ధ్వనులకు బిలబిలమని పిల్లలు వాకిట్లోకి చిరునవ్వులతో పరుగులే. మండు టెండలో మంచు జల్లులా మురిసిపోతారు అతన్ని చూచి. ఐస్ అంటూ చుట్టూ మూగేస్తారు. బెల్లం చుట్టూ ఈగల్లా డబ్బులిచ్చి కొనేలోపునే సెగలు పొగలై దేహానికి అమ్మేస్తుంటే లోపలికి ఉరుకులు పరుగులే. అతడు శ్మశానంలో తిరిగే శివునిలా సాగిపోతూనే ఉంటాడు. స్వేదంతో కాయం తడిచి ముద్దవుతున్నా భూమాత సహనాన్ని అరువు తెచ్చుకొని ఎడారిలో పయనించే బహుదూరపు బాటసారి వయాశిస్సులాంటి వినియోగదారుల కొరకు అన్వేషిస్తూ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని కుటుంబ భుక్తి కొరకు ఎంత శ్రమ అయినా తప్పదుగా. దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్టు తన రక్షణ తానే చూసుకుంటూ సాగాలి. ఐసుల విక్రయం పూర్తయ్యే వరకు అతని యుద్ధకాండ ముగేదుగా. మనసున్న వారికెవరికైనా హృదయం ద్రవించక తప్పదు. నా కవిత శీర్షిక పరీక్షా సమయం. అవును, పరీక్షా సమయం వచ్చేసింది. ఏడాది కృషిని శ్రమ నావిష్కరించే దర్పణమిది. పరీక్ష ప్రతిభ పట్టుదల దీక్షలకు సంకేతమే. పరీక్షా సమయమప్పుడే రాత్రింబోడు శ్రమ పడితే ప్రయోజనానికి బలం ఉంటుందా? విద్యార్థులకే పరీక్ష సమయమా కానే కాదు, రాజకీయ నాయకులకి ఎన్నికలు పరీక్షా సమయమే. భవిష్యత్తు ప్రణాళికలలో గెలుపు కోసం కష్టించేవారికి నిత్యం పరీక్షా వేళలే. కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదల పూనితే కానిదేముంది? సమున్నత ఆశయాలతో సమగ్ర వ్యూహాలు రచించి పోరాట పటిమతో సాగిపోయేవారికి విజయలక్ష్మి తనంతట తాను వరించదా? పరీక్షా సమయం ఆసన్నమైనప్పుడు అణువణువున ఉత్తేజాన్ని నింపుకొని అకుండిత దీక్షతో మొక్కవోని ధైర్యంతో సమరసింహంలా సత్తా చూపడమే. ఇసుమింతైన ప్రయత్నలోపం లేక అపర భగీరథుల సహనమిత్రులను తోడ్పాటుతో సాగరంలోని కెరటాల్లా కింద పడిన పై పైకి లేవడమే. మన భవిత మంచేతుల్లోనేనని దృఢమైన విశ్వాసంతో కాలంతో పాటు పరుగులు తీయడమే. భారాన్ని భగవంతునిపై వేయడమే మరి. నా కవిత శీర్షిక సవ్వసాచి. ప్రకృతిలో సృష్టికర్తగా శ్రీమూర్తి నిలిచే, ఇంటికి మహారాణిలా మెరుపులు చిందించే, కన్నులతో ప్రేమ పుష్పాలు పూయించే, నిత్య సేవలతో మనసులను మురిపించే, కోరిన కోరికలు తీర్చే అన్నపూర్ణగా, అణువణువం తానైన అమృతవర్షినిగా, భూమాతకు సాటి లేని సహనరూపిణిగా నిలచిన అంతరంగాన అవమాన వీచికలు హృదయపుటలను తాకుచుండే, అంతరిక్షములో అడుగిన సకల కళల ప్రతినిధిగా వికసించిన కన్న ప్రేగుల భవిత కనుసన్నలలో సమాజ కట్టుబడికి తలవంచి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి జీవనయాత్ర సాగించడం పరిపాటే. విద్యతోనే సాధికారత సాధించవలే. సమస్యల వలయాన్ని ఛేదించి కష్టాల సుడుగుండాలను దాటి నిత్యం జీవనదిలా ప్రవహించడమే. నిన్ను నువ్వు సవ్యసాచిగా నిరూపించుకో. నీ కాళ్ళ మీద నిలబడి సాధికారతను సాధించి ఇంటి జీవనదిలా సాగిపో. నీ స్వయం రక్షణ నీ చేతుల్లో, దేనికి తల వంచుకో. ఆకాశమంత ఎదిగి సమున్నత శిఖరాలను అందుకో. నా కవిత శీర్షిక హస్తభూషణం. మనిషి మీదకు పదును పెట్టేది, జీవితాంతం తోడునీడుగా నిలిచేది. పుస్తకం సరస్వతీదేవ్ స్వరూపం. మనిషిలోని తిమిరాన్ని సంహరించి విజ్ఞాన జ్యోతులను వెలిగించు. గత చరిత్రను కళ్ళ ముందుంచే భాండాగారం. సమస్త విషయ జ్ఞానం అందించు. దివ్య ఔషధాల రూపమై భాషించు. ఒంటరితనాన్ని జోకొట్టి అలల కేరింతలతో మనసును మురిపించే నేస్తం. సకల కళాస్వరూపమై మెరిసే భూషణమై ధర్మ మార్గాన నడిపించే వేదముల సారమై సన్మార్గ జీవనయానమునకు పూలబాట. మానవత్వ వలువలుగా భాషించే నవ్యబాట. భక్తితో మోక్ష సాధనమిచ్చు అద్భుతమే. అమృత రుచులతో జిహ్వతా మణచే ప్రయోగశాల వేదికే పుస్తకం. హాస్యాన్ని పండించు నవ్వుల పువ్వుల మెరుపులతో సాగే జీవనది. మహనీయుల జీవన ఆదర్శ మార్గదర్శి. అమ్మలా ఆదరించే ఆయుర్వేద ఔషధ దర్శిని. సమగ్ర స్వరూపమై మంచి మిత్రుల సలహాలనిచ్చి తోడు నీడై నిలుచు అక్షరం. హస్తభూషణమై మెలమెల మెరియు. నా శీర్షిక తెలుగు మన కంటి వెలుగు. తెలుగు మన హృదయనాడి. జీవన సుమధుర తేనెల బాణి. మన అనురాగ పరిమళాల వాణి. సంగీత సాహిత్య రసధ్వని. సుప్రసిద్ధ అవధాన మకుటమణి. ఉగ్గుపాలతో నురకలెత్తిన ఆనందాల కేలి. వీరతేజాన్ని అణువణువున నింపినది. బ్రౌన్ దొరచే నిఘంటువుగా నేర్పడినది. గిడుగువారి పరిమళాల వ్యావహారికమై సామాన్యుల హృదయాల మెరిసినది. అమృత కలసాల బాట అజంతా భాష. అమృత కలసాల బోలు అజంతా భాష. కొండలు రాయని మహిమలను అన్నమయ్య నోట అందంగా పలికించే. వివిధాకృతులలో భిన్నత్వంలో ఏకత్వమై విశ్వమంతా ప్రకృతి భాషించే. ప్రతి అక్షరం జీవమై ప్రతి పదం లయాత్మకమై భక్తుల మానసములను పరవశింపజేసిన మధుర భాష. జానపదమై పల్లె వెలుగే జలకాలడే. నిత్యం గలగల పారే జీవన్నతి తెలుగు. పోతన భాగవతమై నిత్య పట్టణమై భాగవతులు ఎదలను తోచిన తెలుగు. తెలుగులో భాషిద్దాం, తెలుగులో శ్వాసిద్దాం. తెలుగును మన కంటి వెలుగులా కాపాడుకుందాం. నా కవితా శీర్షిక మా కల్పవృక్షం. కొబ్బరి చెట్టు. చెట్లు మానవ జీవితంలో భాగమై వర్ధిల్లు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనుషులదే. మా వీధి చివరి నుండే మా కొబ్బరి చెట్టు ఆకాశాన్నంటే మట్టలతో 6 అడుగులు దృఢమైన వ్యక్తిలా గంభీరంగా నిల్చుకుని దర్శనమిస్తుంది. అందమైన ఆకుపచ్చని మట్టలతో కొబ్బరికాయలతో ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మా వీధిలో వెళ్లే వారందరికీ నీడను చల్లని గాలినిస్తూ కదలాడే మట్టలతో చిరునవ్వులు చిందిస్తూ మా ఇంటికి వచ్చిన వారిని ముందుగా తానే పలుకరిస్తూ రండి రండి అని స్వాగతాలు పలుకుతుంది. మా కొబ్బరి చెట్టు నీరు ఎంత తీయగా ఉంటుందో కొబ్బరి కూడా అంతే తీయగా మధురాతి మధురమే. ఇక తుఫాన్లో చూడాలి వృక్ష అవతారం. తుఫాన్ గాలికి మట్టలు ఊగుతుంటే కైలాసంలో శివుడు తాండవమాడినట్లే భయంతో గుండె దడదడలాడుతుంది. ఎక్కడ విరిగి పడిపోతుందోనని ఆందోళన. దేవునిపై భారం వేసి బిక్కుబిక్కుమంటూ పడుకుంటాం. తెల్లవారి లేచి చూస్తే ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్న యోగిలా దర్శనమే. అదిగాంచి మా మనసు పరవశములో తేలిపోతుంది. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు పరులకు సేవ చేస్తూ చిన్న హాని కూడా చేయక మురిపిస్తుంది. అందుకే మరి మేము మా కల్పవృక్షంగా భావిస్తాం.
2: శ్రోతలు

ఇప్పటి వరకు కవితాగానం విన్నారు. రచన మరియు సమర్పణ తోట సులోచన గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:59 అవుతుంది. ఇంతటితో ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమం సమాప్తం.

0: कुछ। लोक सत्य ने अपने संपादकीय पन्ने पर देश में प्रतियोगी परीक्षाओं के प्रश्न पत्र लीक होने पर छात्रों के मनोबल टूटने पर लेख प्रकाशित किया है। शीर्षक है, पेपर लीक से टूटता मनोबल। संपादक का कहना है कि पेपर लीक की घटनाएं केवल परीक्षा प्रणाली की कमजोरी नहीं दर्शाती, बल्कि ये युवाओं के सपनों पर चोट करती है।
1: धन्यवाद मनोज। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ पेरिस में विवाटेक शिखर सम्मेलन में भाग लेंगे। श्री मोदी फ्रांस की राजधानी में प्रवासी भारतीय समुदाय को भी संबोधित करेंगे। राष्ट्रपति द्रौपदी मुर्मू आज से मध्य प्रदेश और उड़ीसा के 5 दिन के दौरे पर रहेंगे। झारखंड से राज्यसभा की 2 और मिजोरम की 1 सीट के लिए आज मतदान होगा। भारत और ब्रिटेन के बीच व्यापक आर्थिक और व्यापार समझौता इस वर्ष 15 जुलाई से लागू होगा। पश्चिम एशिया संघर्ष समाप्त करने के लिए अमरीकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ईरान के साथ 14 सूत्रीय शांति समझौते पर हस्ताक्षर किए। और पुरुष क्रिकेट में भारत ने दूसरे एक दिवसीय अंतर्राष्ट्रीय मैच में अफगानिस्तान को 177 रन से हराकर श्रृंखला में 2-0 की अजय बढ़त बनाई। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: Akashwani presents Morning News. Good morning, I am Nishit Kumar. The headlines. Prime Minister Narendra Modi to attend VivaTech Summit in Paris with French President Emmanuel Macron. PM Modi to also address members of Indian community in French capital. President Draupadi Murmu to embark on a 5-day visit to Madhya Pradesh and Odisha beginning today. Polling for 2 Rajya Sabha seats from Jharkhand and 1 from Mizoram to take place today. India-UK Comprehensive Economic and Trade Agreement to come into force on the 15th of July this year. US President Donald Trump signs 14-point peace deal with Iran to end West Asia conflict. And in men's cricket, India beat Afghanistan by 170 runs in the second ODI of the 3-match series to take unassailable 2-0 lead. And now the news in detail. Prime Minister Narendra Modi arrived in Paris last night for the final leg of his visit to France. Upon his arrival in the French capital, Mr. Modi received a warm welcome from the members of the Indian community gathered at his hotel.
3: I feel India and France, it goes beyond geopolitics, education, culture, AI, innovation, it is everything.
4: So we are very thankful ki Modi ji aaye humse mile.
2: In Paris, Prime Minister Modi will attend the VivaTech 2026 alongside French President Emmanuel Macron. The VivaTech Summit is Europe's largest technology and startup event where Mr. Modi is expected to highlight India's growing innovation, ecosystem and technological advancements. Prime Minister Modi is also scheduled to address members of the Indian community during a special diaspora event. We hear more from our correspondent.
5: Today, the Prime Minister continues packed itinerary designed to supercharge bilateral trade and innovation partnerships. He will lead the charge by covering a specialized roundtable with top French and European business leaders, focusing on driving strategic investments into India's expanding industrial and tech corridors. The centerpiece of the visit takes place later today at VivaTech, Europe's premier technology and startup conference. Prime Minister Modi, alongside French President Emmanuel Macron, will lead a series of high-level engagements at the summit, culminating in a highly anticipated keynote address that highlights India's skyrocketing global digital footprint. The intensive diplomatic trip will wind down with a major community outreach initiative. The Prime Minister is slated to attend a massive diaspora reception featuring vibrant cultural performances that celebrate India's heritage. Mahesh Sopre, Akashwani News, Paris, France.
2: The Paris leg of PM Modi's visit is expected to further strengthen India-France relations, particularly in technology, innovation and people-to-people ties. President Draupadi Murmu will embark on a 5-day visit to Madhya Pradesh and Odisha beginning today. On the first day of her visit, President Murmu will attend a program on the empowerment of tribal society through spiritual awakening at Betul in Madhya Pradesh. We have more from our correspondent.
6: President will arrive in Indore and then travel to Betul, where she is scheduled to attend a program organized by Brahma Kumaris. Later, she will visit the Omkareshwar Temple and participate in the evening aarti. On June 19, the President will attend an event marking International Sickle Cell Anemia Day. On June 21, President Murmu will take part in International Yoga Day celebration in Jabalpur. She will also attend the 36th convocation ceremony of Rani Durgavati University as the chief guest. Later, she will visit Kuno National Park before returning to New Delhi. In view of the president's visit to Betul, District Collector Dr. Saurabh Sanjay Sonwani has imposed certain restrictions as part of the security arrangements. Abhinav Goyal, Akashwani News, Bhopal.
2: Polling for two Rajya Sabha seats from Jharkhand and one from Mizoram will take place today. In Jharkhand, Jharkhand Mukti Morcha's Badrinath Ram, Congress candidate Pranav Jha, and independent candidate Parimal Nathwani are contesting the election. In Mizoram, candidates from the ruling Zoram People's Movement, ZPM, and the opposition Mizo National Front, MNF, are locked in a direct contest to fill Mizoram's lone Rajya Sabha seat. The BJP and the Congress have decided to abstain from voting. The India-UK Comprehensive Economic and Trade Agreement, CETA, will come into force on the 15th of July this year. The Ministry of Commerce and Industries informed that the agreement on social security, also referred as the Double Contribution Convention, DCC, will come into effect on the same day. We have more from our correspondent.
7: The Ministry of Commerce and Industries also noted that the period of exemption under the Double Contribution Convention, DCC, has been increased from 3 years to 5 years, marking a major gain for India's temporary workers, hailing the government as a triumph of economic statecraft. Union Minister for Commerce and Industry Piyush Goyal stated that the simultaneous enforcement of the CETA and the Double Contribution Convention will open up significant new opportunities for India's exports, as India has secured immediate duty-free access on 99% of tariff lines. He said that this will allow textiles, leather, marine, engineering and processed food sectors to compete with no disadvantage and supply their world-class products. The ministry said that the India-UK CETA has been designed as a people-centric agreement that delivers benefits across society. The ministry noted that this historic economic architecture effectively prepares both nations to navigate the complexities of modern international commerce while permanently accelerating India's trajectory toward an inclusive, prosperous and self-reliant Viksit Bharat 2047. Nitika Gupta, Akashwani News, Delhi.
2: Prime Minister Narendra Modi has said that the India-UK Comprehensive Economic and Trade Agreement will significantly boost the bilateral trade and investment between India and the United Kingdom. In a social media post, Mr. Modi said that the agreement will also unlock numerous opportunities for Indian farmers, workers, MSMEs, startups and innovators and contribute meaningfully to the realization of Viksit Bharat 2047. This is Akashwani giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website newsonair.gov.in and download the News on AIR app. Welcome back to the morning news. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. Akashwani News brings you a special feature, Barasal Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke. Today, we focus on the steps taken by the government to eradicate Naxalism and bring an unprecedented wave of developmental activity in the affected regions. We have a report.
8: The Narendra Modi government's coordinated multi-pronged strategy combining calibrated security operations, financial choking and rapid development saturation has resulted in making the country free from Naxalism and Maoist terror. Home Minister Amit Shah had formally announced that Naxalism would be completely eradicated from the entire country by 31st March 2026 and the pledge has now been fulfilled. Several landmark security operations played a decisive role in breaking the backbone of the Maoist network over the years. Operation Octopus was conducted in Budha Pahad region region of Jharkhand in 2022. And Operation Double Bull liberated the Gumla, Lohardaga and Latehar districts of Jharkhand in February of the same year. Operation Thunderstorm targeted strongholds of Naxals in Saraikela, West Singhbhum and Khuti district of Jharkhand in 2022. Operation Black Forest, which was conducted in 2025 across a hill stretching 50 kilometers in length and 37 kilometers in width along the Telangana-Chhattisgarh border, dealt a severe blow to the remaining Maoist cadres. One of the residents of Bastar in Chhattisgarh had lauded the government's efforts, saying that it has fulfilled its promise of making the country free from Naxalism.
9: They fulfilled the promise they made. I thank Modi government, Amit Shah ji and Vijay Sharma ji from the bottom of my heart.
8: The results of the coordinated multi-pronged strategy on the ground reflected the scale of the crackdown. Several top Naxal leaders were neutralized during this period, including Hidma, Kadri Satyanarayan Reddy, Ganesh Uike, and the Naxalite General Secretary Basav Raju. These security efforts brought an unprecedented wave of development activity in Naxal-affected regions. Tambu Orao, a resident of Gumla district, Jharkhand, said that since the Modi government was formed, Naxalism has gradually come to an end and people living with peace and harmony.
10: A decade ago, our village was completely under the control of Naxalites. We are afraid to go out even during the day. Since 2014, when the Modi government was formed, gradually that fear has disappeared. Today we are living a peaceful life. The village is developing. They have made roads. It is very good now.
8: The National Investigation Agency played a critical role in disrupting Naxalite financing, significantly depleting their operational resources. Today, the story of Naxal-free India stands as a testament to the triumph of democracy, development and the constitution over decades of violence. Akshit Vaidyan, Akashwani News, Delhi.
2: US President Donald Trump and Iranian President Masoud Pezeshkian have virtually signed a 14-point memorandum of understanding aimed at ending hostilities between the two countries, reopening the Strait of Hormuz and launching a 60-day process to negotiate a final agreement on sanctions and Iran's nuclear program. We have a report.
11: The White House said that Mr. Trump signed the MOU personally while meeting French President Emmanuel Macron in Paris. On the other hand, Iranian Foreign Ministry spokesperson confirmed that the text of the memorandum has been finalized and signed by both sides. He stated that consultations with Oman and other countries have been underway for some time and that arrangements for managing the Strait of Hormuz have largely been agreed upon. The US has released the official text of the MOU. The 14-point agreement includes an immediate and permanent cessation of military operations, including in Lebanon, and a pledge to conclude negotiations on a final deal within 16 days, extendable by mutual consent. Under the MOU, the US will begin removing its naval blockade and related restrictions, while Iran will facilitate the safe passage of commercial vessels through the Strait of Hormuz free of charge for an initial 60-day period. The document also outlines plans for the phased lifting of sanctions, the release of frozen Iranian assets, treasury waivers for Iranian oil exports, and a US-backed reconstruction and economic development program for Iran worth at least $300 billion. Iran also reaffirmed in the memorandum that it will not develop or acquire nuclear weapons. The agreement also provides for discussions on the future of Iran's enriched uranium stockpiles under the supervision of the International Atomic Energy Agency. With Vishal's report, Chirag Jha, Akashwani News, Delhi.
2: In men's cricket, India defeated Afghanistan by 170 runs in the second ODI of the three-match series in Lucknow to take an unassailable 2-0 lead. Put into bat first, India posted a massive 402 runs in 49.5 overs before being bowled out, powered by Shubman Gill's 154 and Ishan Kishan's 125. For Afghanistan, Nange Alia Karoti picked up 4 wickets, while Rashid Khan claimed 3. In reply, Afghanistan were bundled out for 232 in 44.3 overs. For India, Arshdeep Singh and Gurnoor Brar picked up 3 wickets, while Prince Yadav claimed 2. Shubman Gill was adjudged the player of the match. The third and the last match will be played in Chennai on Saturday. In the ICC Women's T20 World Cup, India defeated Netherlands by 95 runs in a Group A match at Headingley in Leeds last night. Batting first, India posted a formidable 209 for 5 in 20 overs, powered by Smriti Mandana's 74 and Shafali Verma's 55. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Nishit.
12: News of Prime Minister Modi meeting US President Trump on the sidelines of G7 summit in Avignon, France is carried prominently by all the leading dailies. US President Trump says will help India, led by Prime Minister Modi, if attacked, according to Hindustan Times. India-UK trade deal to come in effect from July 15th. No tariff on key exports, writes the Tribune. Parliamentary board meet convened by Shiv Sena UBT today amid split rumours, says the Hindu. Delhi High Court seeks government reply as Telegram challenges ban over NEET exam, according to a report in the Times of India. 10-year wait ends as NSC files for IPO, while Reliance Jio set to file for IPO this week, reports Financial Express. And finally, in QS rankings, IIT Delhi tops India list for second year. Delhi University shines as well, says the Indian Express. And with that, it's back to you, Nishit.
2: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to attend VivaTech Summit in Paris with French President Emmanuel Macron. PM Modi to also address members of Indian community in the French capital. President Draupadi Murmu to embark on a five-day visit to Madhya Pradesh and Odisha beginning today. Polling for two Rajya Sabha seats from Jharkhand and one from Mizoram to take place today. India-UK Comprehensive Economic and Trade Agreement to come into force on the 15th of July this year. U.S. President Donald Trump signs 14-point peace deal with Iran to end the West Asia conflict. And in men's cricket, India beat Afghanistan by 170 runs in the second ODI of the three-match series to take an unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
13: Akasavani నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ బి శేఖర్.
14: నంద్యాల జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్, పారిశుద్ధ్య కార్యక్రమం, పర్యావరణ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, దివ్యాంగులకు 4 కోట్ల రూపాయలు విలువైన సహాయ పరికరాల పంపిణీ వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ కూరగాయల మార్కెట్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. నంద్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని అన్నారు. బనగానపల్లిలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం జూట్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రహదారులు వెంబడి నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రకృతి రమణీయత మొక్కల పెంపకంతోనే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాల మండలం సాపిరేవుల్లో ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రగతి, సంక్షేమ పాలన సమాంతరంగా కొనసాగుతోందని, దేశంలో 25% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, పోలవరం పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గల్న శాఖ మంత్రి జి కిషన్రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు. నంద్యాల పట్టణంలోని 21 వార్డుల్లో రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏడీఐపీ పథకం కింద నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు 4 కోట్ల రూపాయలు విలువైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, వీల్ చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ, జిల్లాలో 1847 మంది దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్ధితో జీవించడమే ఏడీఐపి పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5,000 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దివ్యాంగులకు పరికరాలను మంజూరు చేశామని అన్నారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాధీఖానాలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హునర్ పరీక్షా ఫలితాలను న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో కార్మిక రాజ్య బీమా సంస్థ నూతన శాఖ కార్యాలయాన్ని తిరుపతి ఉప ప్రాంతీయ కార్యాలయం సంయుక్త సంచాలకులు డి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. బీమా పొందిన కార్మికుల పిల్లలకు ఈఎస్ఐసి కోటా ద్వారా వైద్య, దంత వైద్య విద్యా కోర్సుల్లో నామమాత్ర రుసుముతో ప్రవేశం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
15: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. చిన్న ప్రకటన అనంతరం విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది.
16: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
15: పోలవరం మండలం ఏలూరు జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు ఇప్పుడు విందాం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

విహారి మీ యాత్రా సహాయకారి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ విహారి కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో పంచ శివ క్షేత్రాలలో ఒకటి, పంచ భావనారాయణ క్షేత్రాలలో కూడా ఒకటి అయి పవిత్ర గోదావరి నది మధ్య దేవకూట పర్వతంపై వెలసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. పూర్వం దక్ష ప్రజాపతి నిర్వీశ్వర యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగానికి సతీదేవి వచ్చుట చూచిన దక్ష ప్రజాపతి పిలువని పేరంటమునకు వచ్చినదని సతీదేవిని అవమానపరిచాడు. సతీదేవి ఆ అవమానం భరించలేక శివుని వద్దకు వెళ్ళుటకు మనసు అంగీకరించక తనకు తాను అగ్నికి ఆహ్వాన

పూర్తి అయ్యింది. అది తెలిసిన శంకరుడు కోపోద్రిక్తుడై ప్రళయ తాండవం చేస్తూ తన జటల నుంచి ఒక జటను విడువగా వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు దక్షయాగమును ధ్వంసం చేసి పట్టిసం అనే ఆయుధంతో దక్ష ప్రజాపతిని సంహారం చేసి సతీ వియోగంచే ఉగ్రరూపుడై దేవకూట పర్వతంపై ప్రళయ తాండవం చేయసాగాడు.

అప్పుడు దేవతల కోరిక మేరకు అగస్త్య మహాముని వీరభద్రుని ఆలింగనం చేసుకొనగా వీరభద్రుడు లింగాకారమై స్వయంభూవై ఇచ్చట వెలశాడు. ఈ లింగాకారం చుట్టూ అగస్త్య మహాముని బాహువులు, హస్తచిహ్నములు, లింగాగ్రమున అగస్త్య భగవానుడు వీరభద్రుని జడలు ముడివేసిన శిఖముడి నేటికీ మనం చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఇక్కడ శ్రీ వీరేశ్వర స్వామివారు శ్రీ భద్రకాళీ సమేతుడై స్వయంభూవై కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ కేశవ స్వామి, శ్రీ కుమారస్వామి, శ్రీ తాండవ వీరభద్ర స్వామివారలు, ఇంకా శ్రీ కనకదుర్గ, శ్రీ మహిషాసురమర్దని అమ్మవారలు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి శ్రీ భావనారాయణ స్వామివారు క్షేత్రపాలకులు. ఇచ్చట శ్రీ భావనారాయణ స్వామివారు శంఖుచక్రములను తారుమారుగా ధరించి కొలువుదీరి ఉన్నారు. శివకేశవులకు నిలయమై దక్షిణ కాశీగా పేరొందిన ఈ దివ్య క్షేత్రం కలియుగంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చు కామధేనుపై విరాజిల్లుతోంది. ఈ ఆలయ సందర్శనా వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి కళ్యాణం, మహాశివరాత్రి మహోత్సవములు 3 రోజుల పాటు ఎంతో శోభాయమానంగా నిర్వహించబడుతూ భక్తులకు కనువిందు చేయడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం దేవకూట పర్వతంపై గోదావరి నది మధ్యలో పట్టిసంనిధి గ్రామం పోలవరం మండలం ఏలూరు జిల్లాలో ఉంది. సమీప ప్రధాన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా 35 కిలోమీటర్లు ప్రయాణించి పట్టిసీమ గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి లాంచీలు లేదా పడవల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

శ్రీ వీరేశ్వర స్వామి వారు మనందరికి దీర్ఘాయుర ఆరోగ్య సౌభాగ్య సంపత్ మహాభోగ భాగ్యంపులు.

ప్రసాదించాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ వచ్చేవారం మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వింటూ ఉన్నారు. శ్రోతలు, ఇప్పటి వరకు విహారీ కార్యక్రమంలో పోలవరం మండలం ఏలూరు జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకున్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. సమయం 8:50 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రోమో వినేద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మా ప్రభాత ప్రసారాలు. అండ్ ఎస్, ఇప్పుడైతే మనకి 9:00 సముద్ర తీర కథలు కార్యక్రమం ప్రసారం అవబోతుంది. అండ్ అయితే మనకి 9 టైం ఉంది. ఈ గ్యాప్లో మీకు ఏం చెప్పాలనుకుంటుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, న్యాచురల్ యాక్టింగ్, ఇంకా చెప్పాలంటే డిగ్నిఫైడ్ యాక్టర్ అనొచ్చు, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు కాదు కాదు అంతగాడు అరవింద స్వామి. ఎస్, ఈరోజు ఆయన జన్మదినం అండి. అండ్ ఎస్, జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరినైనా కంపేర్ చేయాలంటే, అంటే వాడు అవతల వ్యక్తి ఐఎమ్ సో హ్యాండ్సమ్, నేను చాలా అందగాడిని అని ఫీల్ అయిపోతా ఉంటే, సో పక్కన వాళ్ళు అబ్బా వీడు పెద్ద అరవింద స్వామిలాగా ఫీల్ అయిపోతున్నాడు రా అంటారు. లేదు, నిజంగా అవతల వ్యక్తి నిజంగానే బాగున్నాడు అంటే, అరే ఏమున్నాడ్రా అరవింద స్వామి ఉన్నట్టున్నాడ్రా అంటూ చాలా సార్లు అయితే నేనైతే వినేసా. అండ్ మీలో కూడా చాలామంది ఈ మాటలు అయితే వినే ఉంటారు. ఈయన 1970 జూన్ 18 అంటే ఇదే రోజున జన్మించారు. ఇంత ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, ఎస్, టుడే అరవింద స్వామిస్ బర్త్డే. అరవింద స్వామి అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమాలు టక్కుమని 3 గుర్తొస్తాయండి. అవేంటంటే రోజా, బొంబాయి, ఇవి రెండు పక్కన పెడితే రీఎంట్రీలో ధ్రువ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారండి. తమిళ్లో కూడా ఆయన యాక్ట్ చేశారనుకుంటా. సో రీఎంట్రీలో కూడా ఆ క్యారెక్టర్, అంటే విలన్ క్యారెక్టర్ యాక్ట్ చేసినా కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. మళ్ళీ రీఎంట్రీలో చాలా సినిమాలు అయితే ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారని మనం చెప్పొచ్చు. అండ్ ఎస్, చాలా రోజుల పాటు ఆయన మూవీస్కి దూరంగా ఉన్నా కూడా, సో రీఎంట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఆయన టాలెంట్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ధ్రువ మూవీ గురించి, అది తెలుగులో, తమిళ్లో వచ్చేసి తన్ని ఒరువన్ అనేసి మూవీ అండి, రీఎంట్రీ ఇచ్చిన మూవీ. సో దానికైతే నిజంగా చాలామంది క్రిటిక్స్ కూడా చాలా కాంప్లిమెంట్స్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్, ఈయన గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, సో ఒక మంచి పాట అయితే మీకు వినిపిస్తా. అండ్ ఎస్, మీ అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన పాట అనుకుంటున్నా. అండ్ ఆఫ్ కోర్స్ నాకు కూడా ఈ పాట చాలా ఇష్టం. ఈ పాట పాడింది మరెవరో కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత. అండ్ మ్యూజిక్ గివెన్ బై ది ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:59 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రోమో వినేసి కమర్షియల్ స్పాట్స్ విన్న తర్వాత సముద్ర తీర కథలు కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు. ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. ఈరోజు కథ సంతాన ప్రాప్తి రస్తు. సమర్పణ మంజులా పాలేటి, నిర్వహణ తమణం నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి. ఈరోజు కథ పేరు సంతాన ప్రాప్తి రస్తు.

సన్నని కొన్ని వేల గ్రుడ్ల సమూహాన్ని నీళ్లలోకి వదులుతుంటాయి. ఆ గుడ్లన్నిటినీ సన్నని ప్లాస్టిక్ లాంటి పొర చుట్టుకుని ఉంటుంది. అవి పిగిలే సామర్థ్యం వచ్చేంత వరకు నీళ్లలో అటూ ఇటూ కొట్టుకుపోతుంటాయి. ఈ గుడ్లు పిగిలి పిల్లలైన తరువాత ఈ ప్లాస్టిక్ లాంటి పొరను చీల్చుకొని సన్నని చేప పిల్లలు ఈదుతూ నీళ్లలోకి వెళ్తాయి. ఈ విధంగా సముద్రం కొన్ని కోట్ల కోట్ల కొత్త సంతానంతో కళకళలాడుతుంటుంది. ఈ విరామ సమయంలో మగవాళ్లకు విశ్రాంతే కానీ ఆడవాళ్లకు విశ్రాంతి ఉండదు. ఎప్పటిలాగే ఎండు చేపలు అమ్మటంలో నిమగ్నమవుతారు. మగవాళ్లకు ఈ ఎండాకాలం వెసులుబాటు సమయమైతే కొంతలో కొంత ఆడవాళ్లకు వర్షాకాలమే విరామ సమయం. మగవాళ్లు తమ ఇళ్ల ముందు చెట్ల నీడలో కూర్చొని తెగిన వలలు బాగు చేసుకుంటుంటారు. కొందరు కొత్త వలలు అల్లుకుంటుంటారు. వలలు అల్లడంలో జాలర్లందరూ నేర్పర్లే. ఆ మధ్యాహ్నం గుడిసె చూరులోంచి తాటాకు కప్పులో దాచిన ప్లాస్టిక్ సంచిని క్రిందికి లాగి డబ్బు లెక్క పెట్టి దాన్ని మళ్లీ ప్లాస్టిక్ సంచిలో భద్రం చేసి చూరులో దోపింది ఎల్లమ్మ. ఇప్పుడు ఆమె 8వ నెల గర్భవతి. అదే సమయంలో లోపలికొచ్చిన పుల్లయ్య, నీకు పొద్దున్న లేస్తే డబ్బు యావేనే, ముగుడికి ఏళ్ళకి ఇంత పెడదామన్న ధ్యాస కూడా లేదే అన్నాడు కోపంగా. డబ్బులేంది, ఏం జరగద్దయ్యా, బిడ్డల్ని ఇంటి నిండా కనిపడేస్తేవే, వాళ్ళని సాకద్దా నిష్ఠూరంగా అంది ఎల్లమ్మ. నువ్వానైనా కనిపారేసేది, కాన్పుకు అందరూ ఒక బిడ్డను కంటుంటే నువ్వు ఇద్దరిని కనిపడేస్తుంటవి, ఏడసొచ్చేది అన్నాడు పుల్లయ్య. అది నా గొప్పతనం కాదు, నీ పొగరుబోద్దనమే, అలాంటి సంతానాన్ని కనమని కోరుకున్నట్టున్నావు ఎల్లమ్మ సమాధానం. పెళ్ళాం మాటలకు పుల్లయ్యకు పౌరుషం ముంచుకొచ్చింది. మీసాల మీద చెయ్యేసి తిప్పుతూ, అవునే, నేను అందరిలాంటి మగవాణ్ణి కాదు, నా ఎవ్వారమే ఏరు అన్నాడు గర్వంగా. ఎల్లమ్మకు అంతకుముందు 3 కాన్పులయ్యాయి. మొదటి కాన్పులో 2 మగపిల్లలు, తర్వాత 2వ కాన్పులో 2 ఆడపిల్లలే, తర్వాత మళ్లీ 3వ కాన్పులో మళ్లీ 2 మగపిల్లలు. ఆ ఊరు ఊరంతా ఎల్లమ్మ కాన్పుల గురించే విచిత్రంగా చెప్పుకుంటుంటారు. 2 పాలేళ్ళలో ఎవ్వరూ ఇప్పటి వరకు కవల పిల్లల్ని కనలేదు. విచిత్రమైన విషయమేంటంటే ఆమె యాదృచ్ఛికంగా ఈ వేట విరామ సమయాల్లోనే గర్భవతి అయి ఉంటుంది. రే పుల్లయ్య, ఎల్లమ్మ మహాలక్ష్మిరా, ఆ అమ్మ బిడ్డల్ని కన్న ప్రతిసారి ఈ సంవత్సరమంతా మనకు 1కి 2 చేపలు పడుతున్నాయిరా, నేనంత గమనిస్తానే ఉండా, అదేం చిత్రంరా అంటూ ఆశ్చర్యపోతుంటాడు పెదకాపు. మళ్ళీ అతనే, 2 పాలల్లో మగోడి వంటే నువ్వేరా అంటూ పుల్లయ్యని తెగమెచ్చుకున్నాడు. పుల్లయ్య తలకీరుకుంటూ ఉండిపోతాడు. ఏం చెప్పాలో అర్థం కాక ఇవన్నీ గుర్తొచ్చి సిగ్గుపడిపోయాడు పుల్లయ్య. పుల్లయ్య పెద్ద కొడుకు పీటేస్తే వాడి కవల పిల్లవాడు తాపేలు బొచ్చ పుల్లయ్య ముందు పెట్టాడు. 2వ కాన్పులో పుట్టిన 8 ఒక పిల్ల చిక్కటి గంజికూడు అందులో పోస్తే దాని కవల పిల్ల ఒక చిన్న మట్టి మూకుడులో కాల్చిన ఎండు చేపలు అతని ముందు పెట్టింది. ఇవన్నీ ఎల్లమ్మ పర్యవేక్షణలో జరిగాయి. ఆ రోజు రాత్రి బుట్టలో ఎండు చేపలు సర్దుతున్న ఎల్లమ్మతో, ఏందే నీకిప్పుడు 8వ నెల, ఇంకో 10 రోజుల్లో 9వ నెల శుద్ధి, నువ్వింట్లోనే ఉండు, నేనెళ్ళి చేపలు అమ్ముకొని వస్తా అన్నాడు పుల్లయ్య ప్రేమ తొనికిసలాడుతూ. నాకేం ఇబ్బంది లేదయ్యా, నేను కన్న తర్వాత 1 ఆగు 2 నెలలు అవస్థలు తప్పదు, ఇప్పుడు నేను బుట్ట నెత్తను పెట్టుకొని చేపలు అమ్మితేనే గందా ఒళ్ళు కదులుతాది, కాన్పు కూడా సులభం అవుద్దయ్యా అంది. ఎప్పుడు నేను మొండి పడుతుంది ఇదేనా, నేను ఇలా అడగడం నువ్వు అలా చెప్పడం మామూలైపోయింది, ఎటు చూసినా పోను 10 మైళ్ళు రాను 10 మైళ్ళు, ఇవాళ నుంచి గంప నెత్తను పెట్టుకొని నేను కూడా వస్తా అన్నాడు పుల్లయ్య. పట్టపోళ్ళ ఆడపడుచుకి ఇట్లాంటివన్నీ లెక్కే లేదు కానీ నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండయ్యా, మగపిల్లకాయలు 2కి 12 వచ్చినాయి, చేపల్ని సగం సగం చేసి 2 బుట్టలకెత్తి చెరొక బుట్ట నెత్తి నెడతా, ఇప్పుడు 2 చేతికొచ్చిన వాళ్ళేం కదా. రామలక్ష్మణులు లాంటి 2 పిల్లల్ని తలుచుకుంటూ దృఢంగా అంది ఎల్లమ్మ. పుల్లయ్య ఈ వేట విరామం తర్వాత ఆ 2 పిల్లల్ని కూడా తనతో వేటకు సముద్రం మీదకు తీసుకొని పోయి వేట నేర్పాలని ఉండేది. ఇప్పటి వరకు తన పడవ మీద వస్తున్న వాళ్ళకి చేపల్లో వాటా దండగకి ఇయ్యాల్సి వస్తోంది. ఇదే మాట పిల్లంతో అన్నాడు. నా 2 కొడుకులు, నువ్వు పడవ మీద వెళ్తూ ఉంటే చూడ్డానికి కళ్ళు సాలవయ్యా, ఇక చేపలకు దిగులేముంటాది చెప్పు. ఆమె సూచనలతో 2 బుట్టల్లోకి ఎండు చేపల్ని సర్దుతున్న కొడుకుల్ని ముచ్చటగా చూస్తూ అంది ఎల్లమ్మ. సన్నగా కట్టెలా ఉన్న మంచి శక్తిమంతురాలు.

0: తమరు చేసే పని ఒక్కటే చేసుకోగల సమర్థురాలు. ఎల్లమ్మ మానసికంగా బలవంతురాలు అయినందున మంచి ఆలోచనలతో ఏ పని చేసినా దృఢ నిశ్చయంతో చేస్తుంటుంది. పుల్లయ్యకి పెళ్ళాం ఆలోచనల మీద, ఉపాయాల మీద పూర్తి నమ్మకం. "నువ్వెప్పుడు ఇంతే, ఎన్ని చెప్పినా ఇనవు కదా" అన్నాడు. "అయ్యా, నీకు తెలవదయ్యా, గంగపట్నం, రాముడిపాళెం, మైపాడు అన్ని గ్రామాల్లో నా ఎండు సేపలకు ఖాతాలున్నాయి. నేను ఎల్లకుంటే ఆ ఖాతాలు ఇంకోళ్ళకు పోతాయి. ఆనక కొత్త ఖాతాలు ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం."
1: ఇక మాట్లాడలేదు పుల్లయ్య. దుప్పటి ముఖాన కప్పుకొని గుర్రపెట్టి నిద్రపోయాడు.
0: అవేకు జామున ఇద్దరు కొడుకులను లేపింది ఎల్లమ్మ. రెండు బుట్టలను కొడుకుల నెత్తిన పెట్టింది. ముందు ఒక కొడుకు, తరువాత ఎల్లమ్మ, తరువాత మరో కొడుకు నడుస్తూ చేపలు అమ్మాల్సిన దారిలో కలిసి ముందుకు నడవసాగారు. వేట విరామ సమయంలో జాలర్లకు కబుర్లే కబుర్లు. అటు గబలపాళెం వాళ్ళు, ఇటు రొయ్యలపాళెం వాళ్ళు తమ బంధుత్వాన్ని తిరగేసుకునే సమయం అది. రెండు ఊళ్ళ మధ్య రాకపోకలు దండిగా ఉంటాయి. ముసలి, ముతక, ఆడ, మొగ, పిల్ల, జల్ల, పడవల్లో ఆ ఊరికి ఈ ఊరికి చుట్టాలుగా తిరుగుతూ ఎన్నో జ్ఞాపకాలను కలబోసుకుంటుంటారు. ఇక గ్రామాల్లోనైతే ఎప్పుడూ చూడని దృశ్యాలుంటాయి. ఎప్పుడూ వేట కోసం పరుగులు తీసే జాలర్లు, ఇంటి ముందు టెంకాయ చెట్ల క్రింద, పచ్చని వేప చెట్ల క్రింద, ఇసుక దిబ్బల మీద, నులక మంచాల మీద కూర్చొని రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు ముందైతే 30-40 అడుగుల పొడవైన టెంకాయ చెట్లే నీడ. రామిరెడ్డితో పరిచయమైన ఈ 20 ఏళ్లలో ఆయన ఈ రెండు గ్రామాల పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. క్రింద ఎన్ని అడుగులు లోతు వేసినా ఇసుకే ఇసుక. అందుకని రామిరెడ్డి ఏటి వాగు మట్టిని ఇంటికి ఒక బండి లెక్కన తోలించాడు. ఇసుక లోడించి మట్టి పోయించాడు కూడా. ఇంటికొక హైబ్రిడ్ కొబ్బరి మొక్కని, ఒక వేప మొక్కని తానే సరఫరా చేశాడు. ఇప్పుడు అవన్నీ మొలకెత్తి చెట్లయి ఇళ్ల ముందు చిక్కగా చల్లని నీడనిస్తున్నాయి. ఇక ఈ వేట విరామ సమయంలో కొందరు వలలు అల్లుకుంటుంటే మరికొందరు వలలు రిపేర్ చేసుకుంటున్నారు. వాళ్లకు సలహాలిస్తున్నారు నిపుణులైన వృద్ధులు. ఏ జాతి చేపలు పట్టడానికి ఆ రకమైన వలలుంటాయి. చేపల సైజును బట్టి వలలకున్న రంధ్రాలు మారుతుంటాయి. పెద్ద చేపలు పట్టడానికి పెద్ద రంధ్రాలు ఉన్న వలలు, చిన్న చేపలు పట్టడానికి చిన్న రంధ్రాలు ఉండే వలలు వాడుతుంటారు. ఇంతలో పెదకాపు కొంతమంది జాలర్లతో ఆ వీధిలో పోతున్నాడు. తమ తమ పనులు చేసుకుంటున్న వాళ్ళు, పోసుకోలు కబుర్లు చెప్పుకుంటున్న జాలర్లు అతన్ని చూస్తున్నారు. "ఏటాపి, 4 రోజులైనా కథ చెప్పేదానికి రామిరెడ్డి స్వామి రాలేదే. ఆయన వస్తే రాములోరి కథ, పాండవుల కథ, కిట్టయ్య కథ అన్నీ ఇందం గందా" అన్నాడు ఒక వృద్ధుడు. "అయ్య వస్తాడులేరా, ఆ గవలపాళెంలో చెబుతున్నాడేమో. పొద్దుకూకేలోగా సీతమ్మ తోటికెళ్ళి ఇసయం అడిగొత్తా" అన్నాడు పెదకాపు. "పెదకాపు, భజన సంగతి కూడా చూడు. పిల్లకాయలు భజన నేర్చుకోవాలని తెగ తెగ ఉబలాడబడుతుంటారు" అన్నాడు ఒక జాలరి. "అన్ని ఆ స్వామిని అడిగొస్తాలే. ఏది చెయ్యాలన్నా ఆ మహారాజే కందా" అన్నాడు పెదకాపు ముందుకు నడుస్తూ. రామిరెడ్డి ఏట విరామ సమయంలో 2 నెలలు రొయ్యలపాళెంలో, గవ్వలపాళెంలో, 2 ఊర్లలో కూడా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఒక ఊర్లో, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మరొక ఊర్లో పురాణ గ్రంథాల్లోని పద్యాలను మధురంగా వినిపించి అందులోని విషయాలను సులభ శైలిలో వారికి వివరిస్తుంటాడు. అంతేగాక భజన నేర్పే గురువుల్ని రాముడిపాళెం నుంచి పిలిపించి కుర్రవాళ్లకు నేర్పుతుంటాడు. ఎండు చేపల్ని అమ్మడానికి కొడుకుల్ని తీసుకుని పోయిన ఎల్లమ్మ మధ్యాహ్నం ఎండ వాలుతుండగా తిరిగి ఇంటికి వచ్చింది. ఇద్దరు కొడుకులు ఆమెకేమీ కష్టం కలగకుండా అంతా తామే చూసుకున్నారు. రోడ్డు ప్రక్కన బోడిసత్రంలో ఆమెను కూర్చోబెట్టి ఆమె చెప్పిన ఖాతాలను గుర్తు పెట్టుకుని చెరొక వైపు వెళ్ళి చేపలన్నీ అమ్మేశారు. వచ్చేటప్పుడు ఆమె సూచన మేరకు కొంత బియ్యం, ఉప్పు, పప్పులు తీసుకొచ్చారు.
2: "చేపలమ్మటం భలేగా ఉంది నాయనా, రోజు అమ్మతోటే చేపలమ్మటానికి వెళ్తాం" అని ఆనందంగా ఒకడంటే, "నిజం నాయనా" అని రెండో వాడన్నాడు. వాళ్ళు పుట్టి బుద్ధెరిగి సముద్రాన్ని వదిలి గ్రామానికి వెళ్ళటం ఇదే.
3: "అరే నాయనలారా, రేపు గంగపట్నం వెళ్ళాలా చేపలమ్మడానికి. ఆ ఊరు శానా పెద్దది, ఆటోలో వెళ్ళాలా. 10 రోజుల వరకు పోతే"

కానీ మనం మన ఖాతాలన్నీ పూర్తి చేయలేం చెప్పింది ఎల్లమ్మ. ఎగిరి గంతేశారు ఇద్దరు పిల్లలు ఆనందంగా. ఒరేయ్, మీ అమ్మ కని పైకి లేసేదాకా అంటే ఇంకో 3 నెలలు మీరు ఎండు సేపలమ్మాలా, తర్వాత నా పడవ మీద తీసుకెళ్ళి ఏట నేర్పిస్తా అన్నాడు పుల్లయ్య. డబుల్ ధమాగా తగిలినట్టు పిల్లలు సంకలు గుద్దుకున్నారు. తరువాత తమ అనుభవాల్లోని ఆనందాన్ని చెల్లెళ్ళకి చెప్పి ఆనందించారు. తాము రాముడుపాలెంలో రోడ్డు పక్కనున్న బోడిసత్రం ముందున్న కుళాయి దగ్గర ముఖం కడుక్కున్నామని, గంజి తాగి ఖాతాదారుల అన్ని ఇళ్ళకెళ్ళి తాము పలానా ఆమె కొడుకులమని చెప్పుకొని తాము సేపలమ్మామని, ఒకంట్లో ఇడ్లీ పెడితే మరో ఇంట్లో దోశలు పెట్టారని వాటి రుచులను వర్ణించి వర్ణించి చెప్పారు. వింటున్న మిగతా పిల్లలకు నోరూరింది. తాము తెచ్చిన మిఠాయిలు ఇంట్లో ఉన్న పిల్లలకు పంచి వాళ్లను తృప్తిపరిచారు. ఆడపిల్లలు తల్లితో తాము కూడొండి పచ్చడి చేశామని చెప్పారు. నంచుకోవడానికి ఎండు సేపలు కూడా కాల్చి సిద్ధంగా ఉంచామని కూడా చెప్పారు. ఎల్లమ్మ చిరునవ్వుతో వాళ్ల వైపు చూసి మనసులోనే దీవించింది. రోజులు గడుస్తున్నాయి. ఎల్లమ్మకు నెలలు నిండాయి. ఆ రాత్రి కుక్కి మంచంలో పడుకుని ఆయాసపడుతుంటే పిల్లలు మంచం చుట్టూ చేరారు. ఆడపిల్లలు తల్లి పొట్ట నిమురుతున్నారు. అమ్మా, ఎంతమంది పిల్లలున్నారమ్మా అని అడిగింది ఒక పిల్ల అమాయకంగా. 4 అని చెప్పింది మరో పిల్ల. అమ్మా, 10 పిల్లల్ని పుట్టించమ్మా అని అడిగాడు ఒకడు. ఇద్దరు మగపిల్లలు ఆమె చెరొక కాలు పిసుకుతున్నారు. క్రింద చాప మీద పడుకుని ఉన్న పుల్లయ్య, అరే మీ అమ్మ పంది కాదురా 10 పిల్లల్ని కండానికి, నిలవనా సచ్చిపోద్ది అన్నాడు. అమ్మ సచ్చిపోద్ది అనేసరికి పిల్లలు చాలా భయపడిపోయారు, ఏడవసాగారు. అట్టయితే 2 సార్లే అమ్మా అని రాజీకొచ్చారు పిల్లలు. ఆ రాత్రి పిల్లలు రకరకాల కలలతో నిద్రపోయారు. తమ అమ్మకు 10 తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టినట్లు, అమ్మకు ఏమీ కానట్లు, అన్నా అక్క అంటూ వాళ్ళు తమని పిలుస్తూ తమతో తిరుగుతున్నట్లు, పుల్లయ్య కూడా నాయనా నాయనా అంటూ గంపెడు పిల్లలు తనను పిలుస్తున్నట్లు కల. అర్ధరాత్రి మెలకువ వచ్చిన పుల్లయ్య పెళ్ళం మూలుగుతూ ఉండటంతో, ఏమే ఎళ్ళి మంత్రసానని పిలుచుకొస్తా అన్నాడు. నాకు కళ్ళు మూసుకుపోతున్నాయ్యా, కాన్పు ఈ రాత్రికి కాదు, రేపు రాత్రికి, రేపు మధ్యాహ్నం పిలుసుకరా, కాన్పు అయ్యేదాకా మన ఇంట్లోనే ఉంటుంది అంటూ కళ్ళు మూసుకుంది. చీకటితోనే లేచిన పుల్లయ్య ఆ చివరి ఇంట్లో ఉన్న 80 సుబ్బమ్మతో పెళ్ళం పరిస్థితి అంతా చెప్పాడు. ఏ ఇబ్బంది లేదు, మధ్యాహ్నం కూడి తిని మీ ఇంటికొత్తా అని హామీ ఇచ్చింది మంత్రసాని. దారిలో వస్తుంటే, ఏరా 2 నుంచి కనపడ్డం లేదు అని పలకరించాడు పెదకాపు. మా ఆడిది ఇయ్యాలో రేపో కనేట్టుంది, అందుకే 4 నుంచి ఏటకి పోవడం లేదయ్యా అని చెప్పాడు. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన పుల్లయ్య కొడుకు రంగయ్య, నాయనా అమ్మ కనింది 3 తమ్ముళ్ళు అంటూ చెప్పి ఆయాసం తీర్చుకోసాగాడు. రే, నేను చెప్పాను కదరా నీ పెళ్ళం మాలచ్చమ్మని, అందరూ ఒకరిని కనేదానికి ఆప సోపాలు పడుతుంటే నీ పెళ్ళం సులాగ్గా 3 కనింది, చూస్తుండు ఈ ఏడు మనకు 3 సేపలు ఎక్కువగా పడతాయి అన్నాడు పెదకాపు నమ్మకంగా. అతని నోట్లో మాట నోట్లో ఉండగానే పెళ్ళం పిల్లల్ని చూడ్డానికి ఇసుకలో పరిగెత్తాడు పుల్లయ్య.

ఇప్పటి వరకు శ్రోతలు సముద్ర తీర కథలు కార్యక్రమం విన్నారు. ఈరోజు కథ సంతాన ప్రాప్తిరస్తు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:20 అవుతుంది. హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మీరు కూడా మీరు కోరుకున్న పాట మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినాలనుకుంటే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేసి వినవచ్చు. అండ్ కార్యక్రమంలో మనం మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే.

0: ది హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవనపల్లి సార్.
0: చెప్పండి ఈశ్వర యాదవ్ గారు, ఏ సినిమా నుంచి మీరు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: మంచిది. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అదృష్టవంతులు.
0: అదృష్టవంతులు ఎవరు?
1: నువ్వు, నేను,
0: వింటున్న శ్రోతలు కూడా.
1: అయ్యయ్యో బ్రహ్మయ్య అనే పాట.
0: అయ్యయ్యో బ్రహ్మయ్య. ఓకే అండి, కోరుతున్న శ్రోతలు ఉన్నారా?
1: మనోడు రాకేష్, మనోడు కోసం అంగోల వెంకటేశ్వర్లు, ఆయన ఆయన ఉన్నారు సార్, ఆయన పేరు గుర్తు రాలేదు, ఆయన కోసం కూడా మేడం.
0: నిజంగా నిజంగానే అదృష్టవంతులు మీరు. మీకు లైన్ కలిసింది అండ్ వింటున్న శ్రోతలందరూ కూడా ఈ పాట వినబోతున్నందుకు అదృష్టవంతులు. ఎందుకంటే ఎందుకంటే ఈ పాట ఆలపించింది మరెవరో కాదు, ఓకే అండి, జనార్దన్ గారి కోసం. అండ్ ఈ పాట
1: థ్యాంక్ యూ
0: అండి. ఈ పాట ఘంటసాల గాత్రం నుంచి వచ్చిందండి. నిజంగా అదృష్టమే మనకి ఈ సమయంలో. వినేద్దాం మరి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీగీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మనం కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోతని పలకరిద్దాం. హలో హలో
2: హలో
1: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు శ్రీహరి.
1: శ్రీహరి గారు ఏ ఊరండి?
2: నెల్లూరు జిల్లా ఎడలూరు మండలం పొన్నపూని లక్ష్మీపురం.
1: ఓ సూపర్, చెప్పండి ఏ చిత్రం నుంచి? నేను చాలా బాగున్నానండి శ్రీహరి గారు, మీరు ఎలా ఉన్నారు?
2: మేము కూడా బాగున్నాం సార్.
1: వెరీ గుడ్. చెప్పండి ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: రౌడీ అల్లుడు.
1: రౌడీ అల్లుడు మీరేనా? చెప్పండి శ్రీహరి గారు, సిగ్గుపడుతున్నారండి. చెప్పండి సార్.
2: చిరంజీవి
1: గారు, సూపర్. చెప్పండి ఏ సాంగ్ ఉందో అందులో నుంచి? సూపర్, ఫ్యానా మనం? ఓకే, ఏ పాట ఉందో రౌడీ అల్లుడులో? అన్ని పాటలు బాగుంటాయి,
2: సూపర్ గా ఉంటాయి అన్ని పాటలు.
1: మీకే పాట ఇష్టం అందులో నుంచి? పెట్టేద్దామా మరి? చెప్పండి చెప్పండి. ఓకే అండి. సో వీరందరి కోసం రౌడీ అల్లుడు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఇప్పుడైతే మనం వచ్చేస్తాం హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమానికి. అండ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వినవచ్చు. అండ్ మనకైతే చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి, మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఫిల్మ్ చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త నుంచి, మాకు పాట కావాలి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ గారు, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్ గారు అడుగుతున్నారు. అలాగే కృష్ణ ప్రేమ చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి ఎన్టీఆర్ నగర్ కాలనీ బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, కొల్లపూడి సూర్య భార్గవి అడుగుతున్నారు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం అంటూ నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ మా అందరి కోసం క్రిమినల్ మూవీ నుంచి హలో గురు ప్రేమ కోసమే అనే పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా ట్రై చేద్దామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపిన వారు విద్యానగర్ నుంచి శ్రీహరి, శ్రీనివాసరావు ఇంకా వారి ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో వీరు వచ్చేసి ఏ మూవీది అర్థం కావట్లేదే. ఓకే హలో గురు ప్రేమ కోసమే, ఓకే హలో గురు ప్రేమ కోసమే చిత్రం నుంచి అయితే పాటను అడుగుతున్నారు. డెఫినెట్గా హలో గురు ప్రేమ కోసమే సాంగ్ అడిగారు, ప్లస్ హలో గురు ప్రేమ కోసమే చిత్రం నుంచి పాట అడుగుతున్నారు. ఏదో ఒకటి ఈ వర్డ్స్ ఉండేటట్టు అయితే పాట ప్లే అవుతుంది, మీరైతే వెయిట్ చూస్తూ ఉండండి. ఓకేనా, వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూస్తే మనకు హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, మరియు ఇంకా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ఈ పాట ప్రసారం చేయండి అంటూ ఎగిరే పౌరుమ సినిమా నుండి చిటిపట్టు చినుకు లతాళం అనే పాటను ప్రసారం చేయండి అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి అయితే అడుగుతున్నారు. డెఫినెట్గా ట్రై చేద్దామండి. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ మనకి పంపిన వారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, ఈ పేర్లకి మధ్యలో కామాలు ఉంటే బాగుంటుంది నెక్స్ట్ టైం. ఏమండి పోతులపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి గారు, ఓకేనా? అంటే ఇక్కడ నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి ఉంది. నరేంద్రరెడ్డి ఓకే, స్వరూప సాయి అనుకోవాలా లేకపోతే సాయి పూజ అనుకోవాలా? ఎందుకంటే సాయి తర్వాత మళ్ళీ పూజ ఉంది. సో ఈసారి కొంచెం కామాస్ పెట్టండి, మీరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే చూద్దాం. ఈ మెసేజ్ మనకు ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపిస్తున్నారు. వర్షం మూవీ నుంచి మా కోసం మెల్లగా కరగని అనే సాంగ్ని అయితే అడుగుతున్నారు. సూపర్ స్పాంటేనియస్ అండ్ సిట్యుయేషనల్ చెప్పాలంటే నెల్లూరులో లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది అర్లీ మార్నింగ్ నుంచి. సో సూటబుల్ సాంగ్, కార్యక్రమం అయిపోయేలోపు అయితే ఈ పాట రావాలని కోరుకుందాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభిద, ఆయేషా. సో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. వీరు అడుగుతున్న చిత్రం జాజిమల్లి చిత్రంలో ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటాయి అంటూ పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. ప్రయత్నిద్దామండి. అండ్ ప్రస్తుతానికైతే మనం వినేద్దాం క్రిమినల్ చిత్రం నుంచి హలో గురు ప్రేమ కోసమే అనే పాట.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీరు వింటున్నారు సింహప్రియ ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి కార్యక్రమం. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మనకైతే

మెసేజెస్ చాలా చాలా వచ్చినాయి అండ్ అందరి మెసేజెస్ మనం చదివే వెళ్దాం. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ, హలో అభిరుచిలో మాకోసం నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి ఓ నవ్వు చాలు అనే పాటను వినిపించండి అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోదా, జానకిరాజ్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరి కోసం మెగాస్టార్ చిరంజీవి, నాట్య మయూరి భానుప్రియ నటించిన స్టేట్ రౌడీ నుంచి చుక్కల పల్లకిలో అనే పాటను ప్రసారం చేయమని అడుగుతున్నారు. సూపర్ సాంగ్ అండి పోలయ్య గారు, ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకు మహబూబ్ నగర్ జిల్లా ముసపేట నుంచి అయితే పంపించారు. ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి, ఎదుచే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబ, ముసపేట నరేష్ గ్రామ ప్రజలు అందరూ కూడా అడుగుతున్నారు. డెఫినెట్గా పంపిద్దామండి. అండ్ ఈరోజు చరిత్రలో పుటల్లో ఈరోజు చాలా చక్కని అంశాలు చెప్పారు, ధన్యవాదాలు అంటున్నారు. మన ఎవరండి, సయ్యద్ జాకిర్ గారు, ఎస్ఎంఎస్ సర్దార్ సయ్యద్ జాకిర్ గారు, కోవూరు నుండి ఇస్మాయిల్ అండ్ నాంపల్లి స్టేషన్ కాడ రాజలింగం అని పాట వినిపించండి అంటే అడుగుతున్నారు. ప్రయత్నిద్దామండి. అండ్ ఈరోజు చరిత్రపుటల్లో ఈరోజు చాలా చక్కని అంశాలు కవర్ చేశారంటున్నారు, ధన్యవాదాలు. అండ్ స్పెషల్గా మనం అభిదుసేన్ గారికి ఈ ధన్యవాదాలు అందేలా చూసుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఆ అంశాలన్నీ కూడా క్రోడీకరించింది, సేకరించింది మన అభిదుసేన్ గారు. థ్యాంక్ యూ అభిదుసేన్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకి పంపించినారు, గుడ్ మార్నింగ్ అంటూ మనకు పంపించారు. భరణి మూవీ నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ, కడప వినాయక్ గణేష్ రెడ్డి అండ్ డెడికేటెడ్ టు బ్లాక్ ఫ్రెండ్ నాగేష్ అంటూ పంపిస్తున్నారు. అండ్ డెఫినెట్గా మీ పాటను ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేస్తామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు, మాకోసం బొంబాయి చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, ఇంకా మాయా వారి కుటుంబ సభ్యులు. అండ్ ఎస్, ఈరోజు అరవింద్ స్వామి గారి జన్మదినం కదా, సో ఈ సాంగ్ అయితే మనం ప్రిఫరెన్స్ ఇచ్చేద్దాం. ఈ పాట పాడిన వారు రెమో ఫెర్నాండెస్, రచన వైటూరి, సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సాంగ్స్ వింటూ ఆనందిస్తున్నారు అండ్ మెసేజెస్ అయితే మనకు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు ఎస్ ఈ మెసేజ్ మనకు షేక్ అబ్దుల్ అలీ, నికర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ పంపిస్తున్నారు. అండ్ సీఎం నగర్, ఆటు నగర్, నిజామాబాద్ నుంచి. అండ్ సాహిత్యం చంద్రబోస్, స్వర్కల్పన, ఎంఎం కీర్వాణి, చిత్రం యువరత్న అంటూ అడుగుతున్నారు. అండ్ డెఫినెట్గా మీ పాట ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేస్తామండి. అండ్ నెక్స్ట్ సాంగ్ మనల్ని అడుగుతున్నారు దసరా చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ అయితే అడుగుతున్నారు. డెఫినెట్గా మీ పాటను ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేస్తామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించారు సార్, మా పాట కూడా వినిపించండి అంటూ అడుగుతున్నారు. ప్రయత్నిద్దామండి, ప్రయత్నిద్దాం. అండ్ చివరి మెసేజ్ మనకు పంపించిన వారు కనిగిరి నుంచి ఈ మెసేజ్ పంపిస్తున్నారు, కాశీ విశ్వనాథ్ అండ్ అరుణ గారు. అండ్ ఎస్, వాళ్ళ కుమారుడు పద్మ ప్రణవ్ కోసం ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఆ పాట చిన్నపిల్లలకు సంబంధించింది అయితే బాగుంటుంది అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం అండ్ మీ అబ్బాయి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అంజలి చిత్రం నుంచి రాబోతుంది. జానకి, లలిత, సాగర్ ఆలపించారు ఈ పాటని. అండ్ రాజశ్రీ రచన, ఇలే రాజ సంగీతం, విని ఆనందించండి. అంజలి అంజలి.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మా ప్రభాత ప్రసారాలు విన్నారు. అండ్ సమయం అయితే ఇప్పుడు 10 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వినబోతున్నారు. ఇంతటితో ఈనాటి మన షో సైన్ ఆఫ్ చెప్పేద్దాం. టాటా, బై బై.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆటిజం లక్షణాలు చికిత్సా విధానాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా విధులు నిర్వర్తిస్తూ డాక్టర్ ప్రసన్నకుమార్ గారు వరల్డ్ కాన్ఫరెన్స్లో స్పీకర్గా కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు. వీరిని అడిగి ఆటిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటూ ఉంటారు, ఎందుకండి ఆ రోజును ప్రత్యేకంగా అలా జరుపుకుంటారు?
2: ఆటిజం అనేది మన సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉందండి. ఒక పిల్లవాడే కానీ పాపే కానీ లేకపోతే ఈవెన్ అడాల్సెంట్ పెద్దవాళ్ళు అయినా ఆటిజం ఉంది అంటే సమాజంలో ఒక వివక్ష చూపడానికి అవకాశం ఉంది, వాళ్ళకి సరైన సహాయం చేయలేకపోవడానికి అవకాశం ఉంది, స్కూల్లోనూ వాళ్ళు పనిచేసే చోట్ల కూడా వివక్షత లేకపోతే సరైన సహాయం లేకపోవడంతో వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో కొన్నిసార్లు ఉంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా నిజంగా చూస్తే ఆటిజం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ సరిగ్గా మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు. ఆటిజం అనే డిజార్డర్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలతో పోలిస్తే కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళకన్నా ముందుంటారు వీళ్ళు. కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ మనకి సమాజంలో ఆటిజం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అవగాహన పెంచడానికి, ఆటిజం గురించి చైతన్యం పెంచడానికి ఈ ఆటిజం ప్రైడ్ డే అనేది జరుపుకుంటారండి.
1: అసలు ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు, అంటే దాని లక్షణాలు ఏంటండి?
2: ఆటిజం అనేది మన మెడికల్ టర్మ్ లో అంటామండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి. న్యూరో అంటే బ్రెయిన్ అనమాట. ఈ ఆటిజంతో ఉన్న పిల్లలకి ఏంటంటే నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు అని సింపుల్ గా అర్థం అవడానికి. అంటే మీరు అనొచ్చు ఆటిజం పిల్లలు కూడా చక్కగా పరిగెడుతున్నారు, చక్కగా నడుస్తున్నారు, వాళ్ళ అమ్మని నాన్న గుర్తుపడుతున్నారు అని మీరు అనొచ్చు. అంటే బ్రెయిన్ అంతా కాదండి. ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్ లో మెజారిటీ ఆఫ్ పార్ట్స్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటే మనం దాన్ని బుద్ధి మాంద్యం అంటాం, మెంటల్ రిటార్డేషన్ అంటే. వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అనేది కాదు, ఆటిజం వేరు మెంటల్ రిటార్డేషన్ వేరు. 10-15 సంవత్సరాల ముందైతే చాలా మంది ఆటిజం పిల్లలనే మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకునేవారు యాక్చువల్గా. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, డాక్టర్స్లో కూడా మనకు రీసెర్చ్ పెరుగుతుంది. సో ఆటిజంని ఎలా గుర్తించాలి అనే క్వశ్చనేర్సే కానీ ఇన్స్ట్రుమెంట్సే కానీ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఇదివరకులా కాకుండా చాలా త్వరగా ఫాస్ట్గా కూడా డాక్టర్స్ ఆటిజం డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్. వీళ్ళ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ మిగతా పిల్లలంతా స్పీడ్గా ఎదగట్లేదు. ఆ ఏరియాస్ ఎదగలేకపోవడం వల్ల బ్రెయిన్లో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు. ఏం స్కిల్స్ ఉండవు? సపోజ్ స్పీచ్ అనేది సరిగ్గా ఉండదు. కమ్యూనికేషన్ అంటాం మనం. కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాలి అనేది వేరే వాళ్ళకి ఏదైతే మాటల ద్వారానే చెప్పొచ్చు లేదా సైగల ద్వారానే చెప్పొచ్చు. ఈ మాటలు సైగలు అనేది కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఉండదు వీళ్ళకి. దీన్ని చాలా మంది ఏమనుకుంటారంటే మాటలు లేటేమో అనుకుంటారు. అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు. మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైగల ద్వారా చేస్తారు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఆటిజం లో ఒకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, అట్ ది సేమ్ టైం అవతల ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు. వీళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, అది పిలుస్తున్నట్టు కూడా వీళ్ళకి అర్థం అవ్వదు. సో వీళ్ళ నుంచి అవతల వాళ్ళకి ఉండదు, అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఉండదు. మనుషులతో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి. సోషల్ ఇంట్రాక్షన్ అంటాం మనం దాన్ని యాక్చువల్గా. దానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ కూడా వీళ్ళలో అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అనేది మనకు కొంత పరిశోధనలో తెలుస్తుంది యాక్చువల్గా. మనుషులతో కలవరు వీళ్ళు, హాయ్ అన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలా వాళ్ళ లోకంలో వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటానే ఆటిజం అంటారు. మాటలు లేటు, చాలా మంది

0: ఆటిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఉండదు, మనుషుల్లో కూడా కలరు వాళ్ళ లోపల ఉంటారు. ఒక సైడ్కి చూడటం, ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉండటం, స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు, అంటే గ్రౌండ్గా తిరిగే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ ఎక్కువసేపు ఫ్యాన్ చూడటం, లేకపోతే మన రోడ్ మీద తీసుకెళ్తే కార్ చక్రాలు అయిపోయి చూడటం, లేకపోతే వేలు కూడా అస్తమోని రౌండ్గా తిరగడం, లేకపోతే ఎక్కువగా ఒకే రకంగా ఎగరటం, ఒకే ప్యాటర్న్లో పరిగెట్టడం, లేకపోతే కొంతమంది ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటారు. ఏ మాత్రం చిన్న తేడా వచ్చిన ఒప్పుకోరు అనమాట. బ్రష్ మార్చిన ఒప్పుకోరు, పేస్ట్ మార్చిన ఒప్పుకోరు, డ్రెస్ కలర్ మార్చిన ఒప్పుకోరు. సో అంత చాలా స్పెసిఫిక్గా ఉంటారు. అలాంటి సేమ్ థింగే రోజు ఉండాలి, చిన్న తేడా వచ్చినా ఒప్పుకోలేకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటుందండి. కొన్ని ఆటలకి బాగా అటాచ్ అయిపోతూ ఉంటారు. వంట సామాన్లతో ఎక్కువ ఆడటం, మిగతా ఆటలతో దేంతో ఆడరు, అదే ఆటలు రోజంతా ఆటలతోనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక లైన్ లో చేరుస్తారు, లేదా బొమ్మలు ఇస్తే బొమ్మలన్నీ ఒక లైన్ లో చేరుస్తారు. ఆ వరుస ఏదైనా చిన్న తేడా వచ్చినా చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా కొమ్మ వచ్చేస్తుంది. లేకపోతే సెన్సరీ ఇష్యూస్ అంటారు. సెన్సరీ ఇష్యూస్ అంటే పరిస్థితి సంబంధించిన సెన్సరీ ఇష్యూ. కొన్ని లౌడ్ సౌండ్స్, టపాకాయల సౌండ్స్ కానివ్వండి, కొన్ని రకాల సౌండ్స్ కి బాగా ఇరిటేట్ అయిపోయి, లేకపోతే కుక్కర్ సౌండ్స్, కుక్కర్ ఇంట్లో ఏమని చెప్తారంటే కుక్కర్ సౌండ్ వచ్చిందంటే చాలా భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువసార్లు, అస్తమోని చెవులు మూసుకోవడం. ఇవి సెన్సరీ ఇష్యూస్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ వస్తువు ఇచ్చినా కూడా మామూలుగా అయితే ఇలా పెన్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు పట్టుకుంటారు కదా, వీళ్ళు ఏంటంటే వాసన చూస్తారు, పెన్ ఇస్తే వాసన చూస్తారు, లేకపోతే పేపర్ ఇచ్చిన వాసన చూస్తారు. కొంతమంది కళ్ళల్లోకి లైటింగ్ వేసుకుంటుంటారు, అది కూడా ఒక రకమైన సెన్సరీ ఇష్యూయే. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆటిజం లో సెన్సరీ ఇష్యూస్ కింద తీసుకుంటామండి.
1: పిల్లల్లో ఏ వయసులో ఈ లక్షణాలు బయటపడతాయండి?
0: పేరెంట్స్ అయితే అండి సంవత్సరం నుంచి గుర్తుపట్టచ్చు అండి, 1.5 ఇయర్ నుంచి నిర్ధారించవచ్చు ఈ ఆటిజం ప్రాబ్లం ఉంది అని నిర్ధారించవచ్చు. చిన్న వయసులో ఎలా అంటే పిలిస్తే పలకరే పిల్లలు. చాలా మంది ముందే అనుకుంటారంటే చెవులు వినబట్టలేదేమో అనుకుంటారు అనమాట. కానీ మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు టక్కమని రెస్పాండ్ అవుతారు, కొన్ని రకాల సౌండ్స్ కి వెంటనే గ్రహించగలుగుతారు, తిరుగుతారు. కానీ పేరు పిలిచినా రారు, ఎన్నిసార్లు పిలిచినా రారు, మాట్లాడినప్పుడే కానివ్వండి, పిలిచినప్పుడు కానివ్వండి, మనుషులు మొహాలు అనేది చూడరు, పాయింటింగ్ అంటారు. పిల్లలకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, వాళ్ళ చూపుడి వేలతో నాకు ఇది కావాలి అని వేలతో చూపిస్తారనమాట. ఇది నార్మల్ గా ప్రతి పిల్లల్లోనూ, నార్మల్ పిల్లల్లో ఉంటది. కానీ ఆటిజం వచ్చి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాల్సితే చూపుడు వేలతో చూపించలేరు, అమ్మ చేయి పట్టుకుని అమ్మ చేయిని తోస్తారు అలాగలాగా. సో ఇలాంటి పాయింటింగ్ లేకపోయినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, పాయింటింగ్ లేకపోయినా, తర్వాత ఎక్కువ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాళ్ళే ఆడుకుంటారు. సో ఒక్కడో ఆడుకోవడం, పిల్లలతో కలవలేకపోవడం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆటిజం అని గుర్తించి పేరెంట్స్ డౌట్ రాగానే ఇమీడియట్ గా దగ్గరున్న చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి, సైకియాట్రిస్ట్ చూపించాలి.
1: ఆటిజం లక్షణాలు కనపడగానే తల్లిదండ్రులు ముందుగా వెళ్లాల్సిన డాక్టర్ ఎవరంటారు?
0: పీడియాట్రిషియన్ కు వెళ్తే వాళ్ళు చాలా సార్లు డిటెక్ట్ చేస్తారు. బెస్ట్ సైకియాట్రిస్ట్, ప్రతి ఊర్లోనూ సైకియాట్రిస్ట్స్ ఉంటారు మనకి. ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు మనకి అసలు ఆటిజం ఉందా లేదనేది గుర్తిస్తారు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు, యాక్చువల్గా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపిల్లల డాక్టర్లు అనమాట, వాళ్ళకైనా చూపించవచ్చు, లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారు. సో సైకియాట్రి అనే వాళ్ళు ప్రతి ఊరు టౌన్లోనూ ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు ముందు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తించి దానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు.
1: ఆటిజం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఇస్ ఎ డిజార్డర్. అది వ్యాధి కాదు, రుగ్మత అంటున్నారు. ఏంటండి తేడా?
0: ఇది బేసిక్ గా ఏదో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చి కాదండి, ఇది కేవలం వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉందంతే, మిగతా వాళ్ళతో పోలిస్తే. ఒక ఇంకొకళ్ళ నుంచి సంక్రమించింది ఏం కాదు, ఇది వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి ఇలా వస్తాయి, అలా కాదు, ఇది కేవలం డెవలప్మెంట్ లో తక్కువ ఉండటమే దీనికి సమస్య.
1: ఓకే, ఇది జెనెటిక్ డిజార్డర్ అంటారండి.
0: ఆటిజం కి మెజారిటీ ఆఫ్ కారణాలు ఏంటంటే జెనెటిక్ అంటారు. జెనెటిక్ అంటే జన్యుపరం అని. మన బాడీ తయారీ ఏదైనా కూడా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆ జీన్ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా తయారవుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అలాగే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ కోడ్ డిఎన్ఏ కోడ్ లో చిన్న చిన్న తేడాలు వస్తుంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ లో తేడాలు వస్తాయి. సో అది జెనెటిక్ డిజార్డర్ అని అంటాం. కానీ ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే పర్యావరణం నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు, సైన్స్ లో ఎపిజెనెటిక్స్ అంటారు. సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆటిజం రావడానికి. 40-50% వరకు ఉండొచ్చు అండి పర్యావరణం నుంచి ఇంపాక్ట్. కొంతమందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అనమాట. తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం, ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ ఉన్నా, అంటే లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీస్, అందులో ముఖ్యంగా తండ్రి వయసు ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం, కానీ పరిశోధనలు ఏం తెలుస్తుందంటే కొంతమందిలో తండ్రి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నిసార్లు పరిశోధన ఏం తెలుస్తుందంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఏమైనా అమ్మకి సమస్యలు వస్తాయి, కొన్ని చోట్ల బీపీ పెరగొచ్చు, గర్భిణీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత జ్వరాలు, ఇలా రకరకాల ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఆటిజం రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇదేంటంటే ఖచ్చితంగా అని కాదు, కానీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది కొంత రీసెర్చ్ ఈ మధ్య వస్తుంది. ఇప్పటి వరకు ఆటిజం దీని వల్ల వస్తుంది అనేది ఇప్పటి వరకు మన సైన్స్ సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా

0: దీని వల్ల ఆటిజం వచ్చింది అనేది అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇంకా
1: ఇది హెరిడిటీ అండి?
0: హెరిడిటరీ కాదు మేడం, లేకపోతే ఒక సిబ్లింగ్ ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. సో మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే సెకండ్ కిడ్ కూడా వచ్చే ఛాన్స్ 10-20% అనేది ఉంది. అంటే జెనెటిక్ కారణం ఉంది, ఖచ్చితంగా ఉండాలని అదే లేదు.
1: దీనికి చికిత్స ఉందా సార్?
0: చికిత్స ఉంది మేడం. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్, అంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది. ఎక్కువ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎదుగుదల మొదట 5 సంవత్సరాల్లోనే జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు అనేది గోల్డెన్ పీరియడ్ అన్నమాట. ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి మొదట 5 సంవత్సరాల్లో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటున్నాం అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత అంత ఎదుగుదల ఉండదు బ్రెయిన్ లో. సో ఎదిగే టైంలోనే ఏదైనా ఇలాంటి ఏదైనా ఆటిజం కానివ్వండి, ఇంక వేరే సమస్యలు ఏదైనా వస్తే మనం ఎదిగే టైంలోనే సెట్ చేస్తేనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకుంటుంది మొదట 5 సంవత్సరాల్లోనే. మనకి బ్రెయిన్ ఎదగాలంటే ఖచ్చితంగా స్పందన అందాలండి. స్పందన అందితేనే బ్రెయిన్ ఎదుగుతుంది. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలుస్తూ ఉండాలి, మనుషుల మాటలు వింటూ ఉండాలి, అది స్పందన అంటాం. స్పీచ్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్టిమ్యులేషన్ అంటాం. అలాగే వస్తువును చూసి పరిశీలిస్తుంటే దాన్ని కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏ వస్తువు ఏంటి, స్విచ్ నొక్క లైట్ వెలిగిందా అంటే అది కూడా ఒక విజువల్ స్టిమ్యులేషన్. సో ఇవన్నీ బ్రెయిన్ లెవెల్లోనే స్టిమ్యులేషన్ అవుతాయి. ముఖ్యంగా ఈ స్పీచ్ స్టిమ్యులేషన్ అంటే మాటలు వినటం మనుషుల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కరోనా వచ్చాక ఏమైందంటే మనుషులతో కలవడం అనేది చాలా తగ్గిపోయిందండి. కరోనా తర్వాత అయితే ఆటిజం రేటు పెరిగింది. యాక్చువల్ గా సిడిసి డేటాని యూఎస్ఏ వాళ్ళు ఇస్తారు 2020 ఫర్ ది, దాంది ఎంత ఉందంటే అండి 1 in 36, అంటే 36లో ఒకటి. అంటే ఆటిజం అనేది పెరుగుకుంటూ వచ్చేస్తుంది. 2000 ముందు అయితే 1 in 2000 అలా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసిన 1 in 36 వచ్చేసింది. అంత ఎందుకు పెరిగిపోతుంది అంటే పిల్లలు మనుషుల్లో కలవడం అనేది తగ్గిపోయింది. కరోనా వచ్చాక 4 గోడలు తప్పి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి వాళ్ళకి. సో మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు. అమ్మా నాన్న తప్పి వాళ్ళ మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, మాటలు వినడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. పేరెంట్స్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెట్టారు. అసలు స్క్రీన్ టైం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా ఉన్నాయి గైడ్లైన్స్ ప్రకారంగా చూస్తే 1.5 సంవత్సరాలలోపు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ ఇవ్వకూడదని క్లియర్ గా ఉంది మనకి గైడ్ లైన్స్ లో ఉన్నాయి. సో స్క్రీన్ వస్తే ఏంటి నష్టం అని మీరు అడగొచ్చు. పిల్లలు స్క్రీన్ చూస్తున్నారు అనుకుందాం, ఆ స్క్రీన్ చూస్తుంటే ఆలోకంలోనే ఉండి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా 3 గంటల సినిమా హాల్లో సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి, సాయంత్రం పడుకునేదాకా అవే ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. 3 గంటల లోపలికి వెళ్ళొస్తేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా మీద, మైండ్ మీద. అలాంటి పిల్లలకి 2 గంటల రోజంతా అలా ఇస్తుంటే ఏమవుతుంది, ఆలోకంలోనే ఉంటారు. చార్జ్ అయిపోయి కట్టేసినా కూడా మైండ్ లో అయ్యే రన్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ వాళ్ళు చూసేవి చాలా అట్రాక్టివ్ ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో చూస్తాను అనుకోండి, ఇది వీడియో, ఇది నిజం కాదు, నిజమైన మనుషులు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను గ్రహించగలుగుతాను. పిల్లలు అలా గ్రహించలేరండి. స్క్రీన్ అనేది వర్చువల్, మన చుట్టూ ఉండేది రియల్ వరల్డ్. ఏది స్క్రీన్ ఏది రియల్ వరల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు. బ్రెయిన్ అంత మెచ్యూర్ అవ్వదు ఆ టైంకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది స్క్రీన్ కూడా రియల్ వరల్డ్ అనుకుంటారు. ఇప్పుడైతే ఆ లోకంలోనే ఉంటాడు, స్క్రీన్ లోకంలోనూ. అమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నట్లు, చుట్టాలు ఎవరైనా వచ్చి హాయ్ అంటున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చినా, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏం వస్తున్నారు అనేది పట్టించుకోవడం జామా పీడియాట్రిక్స్ అని ఉంటుందండి. వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మీరు 1 సంవత్సరం లోపు కానీ స్క్రీన్ ఇస్తే 3 సంవత్సరాలకు ఆటిజం లక్షణాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చింది క్లియర్ గా. పిల్లలకి మొదట 5 సంవత్సరాలు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ ఇస్తే మాత్రం వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు, రోజు మాటలు వినాలి. మొదట 5 సంవత్సరాలు ప్రతి పిల్లవాడు బయటకు వెళ్ళి మనుషులతో కలిసి మనుషుల మొహాలు చూసి మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి. కానీ అలా జరగదు, ఎందుకు వీళ్ళు ఈ స్క్రీన్ లోకంలోనే ఉంటారు. సో నార్మల్ గా ప్రతి పిల్లవాడికి ప్రకృతి పరంగా రోజు మాటలు ఏదైతే మాటలు వినాలో ఏదైతే మనుషుల్లో కలాలో అలాంటి స్పందన అందదో బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది, బ్రెయిన్ స్లో అయిపోతుంది ఖచ్చితంగా కదండి. ఎందుకు వస్తుందనేది చూడాలి. ఏదో జీన్ కారణమా అనే దానికి జెనెటిక్ టెస్ట్లు అని ఉంటాయి. కొంతమందికి నాడీ వ్యవస్థ సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు ఆటిజంతో పాటు. సో ఫిట్స్ లాంటివి ఉండొచ్చు. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది, యాక్చువల్గా వీళ్ళకి న్యూరలాజికల్ కారణం ఉందా, ఇక్కడ జెనెటిక్ కారణాలు ఉన్నాయా అనేది అన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ రిఫర్ చేయడం. నెక్స్ట్ ఈ ఆటిజం లక్షణాలు ఉంటే ఎంత సివియారిటీ ఉంది అనేది కూడా పరిశీలించాలండి. దానికి పరీక్షలు ఉంటాయి. మనకి యాక్చువల్గా కొన్ని స్కేల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కేల్స్ ప్రకారంగా క్వశ్చన్లు అడిగితే ఆటిజం ఉందా ఉంటే ఎంత సివియర్ గా ఉంది అనేది కూడా మనకి వస్తుంది. ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు అండి ప్రెసెంట్ టైమ్ లో. అది కూడా ఉంటే ఎంత ఉందనేది కూడా పరిశీలించాలి మనకి. తర్వాత కొంతమందికి బ్రెయిన్ లో కెమికల్స్ అవి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. బ్రెయిన్ లో ఉండే ప్రోటీన్స్ ఏ కానివ్వండి, బ్రెయిన్ లో ఫ్యాట్స్ ఏ కానివ్వండి, కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆటిజం లక్షణాలు రావచ్చు. అలాగ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవి ఎంత ఉన్నాయనేది మన బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనిపెట్టచ్చు అనమాట. ఉండి దాని తగ్గ చేంజెస్ కూడా చేయొచ్చు మనం ట్రీట్మెంట్ లో. ఓవరాల్ గా ఏమేం కారణాల వల్ల ఆటిజం వచ్చింది అనేది అధ్యయనం చేసి పరిశీలించి దాని తగ్గల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కరోనా తర్వాత ఎక్కువ శాతం ఈ స్పందన అందపోవడం వల్లే వస్తుంది ఎక్కువగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పందన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ఏంటి, ఇంట్లో మాట్లాడి మనుషులు ఎక్కువ ఉండాలి, ఇంట్లో మనుషులతో కలిసి ఇలా చేయాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇవ్వకుండా మనం ఎన్ని ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ రాదు. స్క్రీన్ సున్నా చేయాలి 100%. కొంతమంది అంటారు మా అబ్బాయి అన్నం తినట్లేదండి, అప్పుడప్పుడు ఇస్తామండి. అన్నం తినకపోతే మీరు స్క్రీన్ అనేది ఏంటి, డిస్ట్రాక్ట్ చేయడానికి, తనని మనసు మార్చడానికి ఇస్తున్నారు. మీరు చంద్రుని చూపించడం, కుక్కను చూపించడం, ఇంకోళ్ళు అలాగే రకరకాల నిజం బొమ్మలు చూపించండి, రంగుల రంగుల లైట్లు చేసి బొమ్మలు అలాంటివి చూస్తే వాళ్ళు మా ఎలా డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ ఆ వంక చెప్పి మళ్ళీ ఇస్తారు స్క్రీన్. మనం ఎంత డాక్టర్లు ఎంత చెప్పినా స్క్రీన్ ఆపమన్నా ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. కొంతమంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు, మళ్ళీ స్క్రీన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు. థెరపీ ఇవ్వాలి ఖచ్చితంగా. థెరపీ అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అని చాలా ఇంపార్టెంట్ అండి. ఆటిజం పిల్లలకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, కుదురుగా ఉంటారు. అలాంటప్పుడు కుదురు తెప్పించడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో, అవి చేస్తుంటే కొంత కంట్రోల్ అవుతారు. స్పీచ్ థెరపీ అంటే మాటలు స్టార్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎంత చేసినా థెరపీ వాళ్ళు ఎంతసేపు ఇస్తారంటే అండి, రోజుకి 45 నిమిషాలు ఇస్తారు వాళ్ళు. కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో వీళ్ళు రోజంతా మాట్లాడి మనుషుల్లో కలిసి ఇలా చేయలేదనుకోండి, పూర్తిగా రాదు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్. సో థెరపీలు, అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజంతా ఆటలాడించి రోజంతా మాట్లాడించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆటిజంకి. అలా లేకపోతే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రాదు.
1: ఇప్పుడు ఒక ఆటిస్టిక్ చైల్డ్ పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటండి?
0: ఆటిజం కిడ్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకులాంటి పిల్లలే. మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళకి కొద్దిగా సోషల్ స్కిల్స్, అంటే మనుషులతో కలిసినట్టు ఎలా ప్రవర్తించాలి, అలాగే కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే కమ్యూనికేషన్ అనేది మిగతా పిల్లలతో నార్మల్ పిల్లలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. తప్పితే కానీ అన్ని విషయాల్లోనూ మనకులాంటి వాళ్ళే. మనకన్నా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మ్యూజిషియన్స్, ఎథ్లీట్స్, స్పోర్ట్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఆటిజం ఉన్నవాళ్ళు. మామూలు వాళ్ళకన్నా ఎక్సెల్ చేస్తారు వాళ్ళు. సో కొన్ని విషయాల్లో మనకన్నా అహెడ్ ఉన్నారు వాళ్ళు, ముందు ఉన్నారు వాళ్ళు. 5 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పూర్తిగా నార్మల్ కూడా చేయొచ్చు. వీళ్ళ మీద ఏం వివక్ష చూపకూడదు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వాలి. కొన్ని చోట్ల స్కూల్స్ కూడాను వీళ్ళకి స్కూల్ అడ్మిషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడండి అని ఇవ్వరు. అది చాలా తప్పది. మనకి చట్ట ప్రకారంగా కూడా ప్రతి పిల్లవాడికి వీళ్ళకి చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో వివక్ష అనేది లేకుండా మొత్తం అందరికి అవగాహన కలిగించాలి. ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ పెడితే చాలా వరకు వీళ్ళని బాగు చేయొచ్చు అనే అవగాహన కల్పించాలి మనకి.
1: అవగాహన కల్పించడానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసే కార్యక్రమాలు ఏమైనా?
0: నా సైడ్ నుంచి నేను ఏం చేస్తూ ఉంటానంటే, మా హాస్పిటల్లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఒకటి ఇలాగ టీవీస్లోను రేడియోస్లోను చెప్పడం, ఒకటి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేయటం, స్కూళ్ళల్లో ఈ ఆటిజం లక్షణాలు ఏంటి చిన్న వయసులో గుర్తించమని, వీలైన త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కింద తీసుకుని, ప్రతి ఒక్కరు కూడా ఆటిజం గురించి అవగాహన తెచ్చుకుని లేట్ చేయకుండా కాపాడాలి. అవగాహన లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి.
1: ఆటిజం గురించి ఇంత చక్కగా విపులంగా మాకు మా శ్రోతకి వివరించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు
0: తెలియజేసుకుంటాం.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు.

అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి వీరు బొంబాయి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. చిత్ర పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత జెంట్లమెన్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయి గూడెం నుంచి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ, వీరందరి కోరిక మీద జెంట్లమెన్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం గానం చేసిన పాట.

కార్యక్రమంలో. తర్వాత బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి తమన్ సుచిత్ర గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. కడప నుంచి వినయ్, ప్రేమ్, గణేష్, నాగేశ్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. విశ్వక్ సింగ్ మండవల్లి గ్రామం నుంచి, శ్రీ మంజునాథ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. శంకర్ మహాదేవన్ పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత శివరంజని చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. నెల్లూరు రామకోటయ్య నగర్ నుంచి తుమ్మలచెర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు ఈ పాటను.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. అనంతపూర్ నుంచి భారతి కిషోర్, వీరు ఘర్షణ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. జీన్స్ శ్రీనివాస్ పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత తోడికోడళ్ళు చిత్రం నుంచి ఘంటసాల జిక్కి గానాన్ని వినిపించమంటున్నారు హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి. వీరి కోరిక మీద ఈ పాట.

రావయ్య అతిథి కార్యక్రమంలో చివరిగా పాటను వినిపించమంటున్నారు. మంచి చెడు చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. నల్గొండ జిల్లా గరిడేపల్లి నుంచి పొన్న అశోక్ కుమార్, మహేశ్వరి, భరత్ కుమార్, యామిని చిట్టి, పాండుతల్లి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను అనురాగ్ కులకర్ణి గానం చేశారు. శ్రీకర్ అగస్తి సంగీతంలో విశ్వ రచన. చిత్రం పేరు కేర్ ఆఫ్ కన్సర్పాలెం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట రామజోగయ్య శాస్త్రి రచన, విజయ్ ప్రకాష్ చిత్ర గానం చేసిన పాట ప్రేమ కావాలి చిత్రం నుంచి.

వినబోతున్న పాటను హరిచరణ్ చిన్మయి పాడిన పాట ఏఆర్ రెహమాన్ సంగీతంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాటను హరిచరణ్ శ్వేత పాడారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో రామ్ చిత్రం నుంచి. కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాటను దేవ సంగీతంలో హరిహరన్, కార్తీక్, అనురాధ, శ్రీరామ్ గానం చేసిన పాట నాగ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం శీర్షికను మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్ డే ఆర్జే ఎన్ మహాలక్ష్మి గారితో పరిచయం వినండి.

0: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ సృష్టి వన్డే ఆర్జేగా మన ముందు ఉన్నారు. పదండితనని పలకరించేద్దాం. హాయ్ సృష్టి, ఎలా ఉన్నావు?
1: హాయ్ మ్యామ్, చాలా బాగున్నాను.
0: ఫస్ట్ టైం కదా స్టూడియోలో, ఎలా అనిపిస్తుంది?
1: చాలా బాగుంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది.
0: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేసావు, విన్నర్ అయ్యావు, ఇప్పుడేమో వన్డే ఆర్జే కూడా అయిపోయావు. హ్యాపీనా మరి?
1: చాలా హ్యాపీగా ఉంది.
0: ఈ కాంపిటీషన్ కోసం చాలా రీసెర్చ్ చేసి ఉంటావు కదా, మరి ప్రిపరేషన్కి నీకు ఎంత టైం పట్టింది?
2: వన్డే ఆర్జే జి సృష్టి గారితో పరిచయం వింటున్నారు. పరిచయం చేస్తున్నారు ఎన్ మహాలక్ష్మి గారు.
1: 1 hour 2 hours వరకు ఫోన్లో సెర్చ్ చేశాను. తర్వాత నాన్నమ్మ వాళ్ళని అడిగి తెలుసుకున్నా, అమ్మ వాళ్ళని మీకేమన్నా తెలుసా అని వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. అవన్నిటినీ నేను కొన్ని మెయిన్ పాయింట్స్ తీసుకొని వాటి నుంచి ఏ వాల్యుబుల్ అనిపించినాయో అవి నేను తీసుకున్నాను.
0: సో నీకు ఆన్లైన్ ఒక సోర్స్ అయితే ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. మరి ఇంత పెద్ద కాంపిటీషన్ లో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, అంటే దాంట్లో నువ్వేదో ఒక స్పెషల్ పాయింట్ మెన్షన్ చేసి ఉంటావు, ఆ పాయింట్ ఏమైనా గుర్తుందా, ఏం రాసావని?
1: ఆకాశవాణి అంటే రాయమన్నప్పుడు నాకు కూడా ఆకాశవాణి గురించి ఫస్ట్ అంత నాలెడ్జ్ లేదు, కానీ తెలుసుకున్నప్పుడు చాలా డీప్ గా అవును ఇది చాలా వాల్యుబుల్ అనిపించి నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పట్లో అన్ని ఫోన్లు వచ్చేసారు, ఆకాశవాణిని చాలా వరకు మర్చిపోయారు. కానీ అప్పటి రోజుల్లో చదువు రాని వాళ్ళకి గానీ చదువు వచ్చిన వాళ్ళకి గానీ ఎవరికైనా అదే ఒక మెయిన్ వాల్యుబుల్ థింగ్ గా ఉండేది. అందుకని నాకు దాని గురించి నేను కొంచెం డీప్ గా డెత్ చేసి రాశాను.
0: బాగా రీసెర్చ్ చేసావు అయితే, అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నీకు అసలు కాంపిటీషన్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది?
1: ఫస్ట్ నుంచి నాకు ఎస్సే రైటింగ్స్ రాయటం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. నా అంటే అందరు కొంచెం ఎంకరేజ్ చేస్తారు, మ్యామ్ వాళ్ళు కానీ నీ రైటింగ్ బాగుంటుంది, నువ్వు రాయి మంచిగా ఉంటుంది అని. ఇంకా నాకు కూడా ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు చాలా సార్లు రాశాను, ఇంత ముందు కూడా చాలా సార్లు వచ్చాయి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేశాను వస్తుందని వచ్చింది.
0: ముందే ఎక్స్పెక్ట్ చేసావా? ప్రెసెంట్ ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు?
1: డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ కి వచ్చాను.
0: ఏ గ్రూప్?
1: బీకామ్ ఫైనాన్స్.
0: బీకామ్ ఫైనాన్స్ కదా నువ్వు చదువుతుంది, అసలు ఎందుకు ఆ గ్రూప్ తీసుకోవాలనిపించింది?
1: నేను ఫస్ట్ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఇంటర్లో కూడా నేను మ్యాథ్సే, కాకపోతే నేను ఫస్ట్ బీటెక్ జాయిన్ అయ్యాను కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఇంకా దాని తర్వాత నేను లాస్ట్ ఏజ్ లో ఇంకా ఈ కాలేజ్లో నేను బీకామ్ ఫైనాన్స్ సెర్చ్ చేసి తీసుకున్నా. ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించింది కానీ తర్వాత ఆ సబ్జెక్ట్స్ కొంచెం ఈజీ అనిపించాయి, ఎవరైనా చదువుకోగలుగుతారు అనిపించింది, మంచిగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది.
0: ఓకే, సబ్జెక్ట్స్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయా? అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫైనాన్స్ లో?
1: అకౌంటింగ్ ఉంటది, తర్వాత లాంగ్వేజెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటది. అంటే ఇయర్ ఇయర్ కి 2 సబ్జెక్ట్స్ అనేవి పెరుగుతాయి,
0: యాడ్ అవుతాయి. అకౌంటింగ్ కష్టం కదా, లాస్ట్ లో బ్యాలెన్స్ షీట్ ని టాలీ చేయడం అంటే.
1: మనం ఇంట్రెస్ట్ తో చేస్తే ఈజీగానే ఉండిద్ది.
0: ఓకే, నెక్స్ట్ ఏంటి మరి?
1: డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ జాయిన్ అవుతూనే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను.
0: గవర్నమెంట్ జాబ్? నీ ఎయిమ్ స్టడీస్ ఏనా లేకపోతే స్పోర్ట్స్, మ్యూజిక్, అదర్ యాక్టివిటీస్ ఏమైనా?
1: స్పోర్ట్స్ అంటూ కాదు కానీ నాకు బ్యూటిషియన్ అంటే బాగా ఇంట్రెస్ట్, అంటే మదర్ గానీ వీళ్ళు అదే ఫీల్డ్ లో ఉండటం వల్ల నాకు బాగా బ్యూటిషియన్ అంటే ఇంట్రెస్ట్. నేను కూడా నెక్స్ట్ అలా చేసి మంచిగా ఏదన్నా ఒక టీ పెట్టాలి, సెలూన్ టైప్ లో అని నాకు ఇష్టం.
0: గవర్నమెంట్ జాబ్ కాకుండా ఇది కూడా ట్రై చేయాలని ఇష్టం. సినిమాలు చూస్తావా?
1: చూస్తా అంటే ఎక్కువగా చూడను, కొంచెం టైం దొరికినప్పుడు ఎక్కువ
0: చూస్తాను. ఫేవరెట్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయి, అదే నాని మూవీలో సాంగ్ పెదవే పలికిన, అది ఆ సాంగ్ అంటే ఎక్కువ ఇష్టం.
0: ఓకే, ఒక 2 లైన్స్ ఏమైనా పాడగలవా?
1: పెదవే పలికిన మాటల్లో నే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.
0: చాలా బాగా పాడా సృష్టి, నీ ఫేవరెట్ సాంగ్ విందామా?

0: ఓకే సృష్టి, యూత్ కి హెల్ప్ అయ్యే ఒక రెండు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా చెప్పగలవా?
1: నేను రీసెంట్ గా కేలో ఇండియా అలాగే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ గురించి విన్నాను. కేలో ఇండియా 2018లో స్టార్ట్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే దేశంలోని చిన్నారులు అలాగే యువతలతో కూడా క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, స్కూల్స్ అండ్ కాలేజ్ లెవెల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ట్రైనింగ్, ఫైనాన్షియల్ హెల్ప్ అలాగే అవసరమైన ఫెసిలిటీస్ ఇవ్వడం ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్లలో తమ ప్రతిభను ప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్పెషల్లీ ఒలింపిక్స్ మెడల్స్ సాధించే కెపాసిటీ ఉన్న క్రీడాకారుల కోసం రూపొందించారు ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన క్రీడాకారులకు అత్యున్నతమైన శిక్షణ అలాగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాలు, అవసరమైన పరిసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్న క్రీడాకారులకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది.
0: ఖేలో భారత్ అలాగే టాప్స్ గురించి చాలా బాగా చెప్పావు సృష్టి. ఇప్పుడు నేను టకటకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చకచక నువ్వు సమాధానం చెప్పాలి. ఆన్లైన్ క్లాస్ ఇష్టమా, ఆఫ్లైన్ క్లాస్ ఇష్టమా?
1: ఆఫ్లైన్ క్లాస్ ఇష్టం.
0: ఇంకా చదవాలా, హైయర్ స్టడీసా లేకపోతే జాబ్ ఆఫ్టర్ డిగ్రీ?
1: లేదు, ఇంకా చదవాలనుంది.
0: ఏదైనా ఒక స్కిల్ ఇప్పుడు నిన్ను నువ్వు అప్డేట్ చేసుకోవడానికి నేర్చుకోవాలనుకుంటే అదేంటి?
1: బ్యూటీషియన్.
0: ఆ స్కిల్ నే అప్డేట్ చేసుకుంటాను. వెరీ. ఇప్పుడు జెన్జీ వర్డ్స్ కొన్ని అడుగుతాను, తెలిస్తే చెప్, ట్రై చేయి. ఎస్యుఎస్.
1: తెలియదు.
0: సస్పీషియస్.
1: ఓకే.
0: మిడ్.
1: Average.
0: Correct. Goat.
1: Goat. Greatest time all.
0: Greatest of all time. Nice try. Okay, Srishti. ఇప్పుడు ఒక పాట విందామా?

0: ఇంకేమైనా అదర్ హాబీస్ ఉన్నాయా?
1: పెట్స్ని ఎక్కువ ఇష్టపడతాను. పెట్స్ అంటే వాటిని మంచిగా చూసుకోవాలి. నాకు స్ట్రీట్ డాగ్స్ అన్న బాగా ఇష్టం. వాటి మీద
0: ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నావు?
1: అంటే నేను గవర్నమెంట్ జాబ్కి బాగా ప్రిపేర్ అవుతాను. ఇన్కేస్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాలేదు అని అంటే నేను బ్యూటీ సైడ్ కూడా ఇంట్రెస్ట్ అని చెప్పాను.

0: కదా, ఇంకా దానిలోనే ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ మంచిగా అది గ్యాదర్ ఎక్కువ చేసేసుకొని అది పెట్టి
1: అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి.
0: అమ్మ నాన్నని మంచి పొజిషన్లో చూసుకోవాలి అంతే. అంటే వాళ్ళు ఒక మంచి, వాళ్ళకి మంచి పేరు తేవాలి. అంటే ఎవరైనా వీళ్ళమ్మాయిరా అని అందరూ అనుకునేలా చెప్పాలి అని ఇష్టం నాకు.
1: ఓకే సృష్టి, ఆకాశవాణికి వచ్చి ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్?
0: చాలా బాగుంది, చాలా రిలాక్స్గా కూడా అనిపించింది. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, కానీ మీరు చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడారు, నాకు అర్థమయ్యేటట్లుగా అడిగారు.
1: నీకు కూడా చాలా థ్యాంక్స్ సృష్టి, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి నీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు.

మీరింతవరకు వన్డే ఆర్జే జి సృష్టి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు మరికొన్ని చిత్రగీతాలు.

సెవెంత్ సెన్స్ చిత్రానికి కార్తిక్ పాడిన పాట అది. మరికొన్ని చిత్రగీతాలు వార్తల అనంతరం 12:10 నుంచి వినవచ్చు.

0: వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్ లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్ లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. వార్తలు వివరంగా. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్ లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజిన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణల వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21 జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్దికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్దరణ, 11 గిరిజన స్వాతంత్ర సమర యోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल हैं, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारी की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖ గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజూరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో

0: దేశ యువతను అమృత తరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ, యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటి ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రీ మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణను కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో భీమాంజనేయ యుద్ధం శ్రీ మిరియాల శ్రీనివాసరావు బృందంచే పగటి వేషాలు వింటారు.

0: నారాయణ. ఆహా, నేడు కదా రామరాజ్యమును శాంతిమయ వసుదగ్గ ప్రభుత్వము స్థాపింపబడినది. సర్వే జనా సుఖనుభవంతుగా సుతిదిశ నీతి నిబద్ధులై భూలోక వాసులు తమ నిత్యకృత్యం యథావిధిగా నివర్తించుండేది. ఇటు ఏడ భూలోకం వచ్చిందన్న మాటే కానీ కళాభక్తులకు నాకు గ్రామ సంచారంగా కడిపిండ భోజనం మాత్రము కాటకం వచ్చినాయి. నమిషారణ్యమును కానీ దండకారణ్యమును కానీ బ్రహ్మ నదీ తీరమును కానీ ఎక్కడికైనా ఉపవాసం శరణ్యం అగుతున్నది. కలహభక్తునకు కలహమున్న దినంబు కలహమున్న దినంబు పండుగ దినంబు నాకు ఈశ్వర కృప చేత ఇంతవరకు కడుపుచున్నాను దినదినంబు కరువు లేక కలహమొడిగిన నాడు ఉపవాస వ్రతము నేడు ఏమి చెప్పుతును పరమేశ్వరుని ఆజ్ఞ ఇటులా.
1: ఇక్కడ కొద్ది దూరములో
0: ఆహా ఏమది
1: సీతామరోభిరామ మధురమైన నా నామకటాక్షము నేనెంతగా వర్ణించగలవాడను దేవదేవా, నేను ఎంతగా వర్ణించగలవాడను. అసుర వంశభిరామ లోకాభిరామ భవ్య గుణధామ పావన దివ్య అర్ఘకుల శ్యోమ రామ క్షమూపము పరంధామ రామ హరే రామ.

0: Hare Hare
1: Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
0: Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna
1: Hare Hare
0: Jai Jai Rama Janaki Rama Jai Jai Rama
1: Janaki Rama
0: Jai Rama Chandra Murti Ki Jai Rama Chandra సకల సద్గుణ సాధన సీతాపురోభిరామ మధురమైనది నామ కటాక్షము ఎంతగా వర్ణించగల వాడను అడుగడుగు నా శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పరమాత్ముడు ప్రత్యక్షమగుతున్నాడు. ఘనతోదండ శోభావిభూషిత సుందర మధుర మోహన భుజమండల కాతోత్మర నారద కళా విలాసాల కార్యతల్ పుణ్యభూతి సత్య శాంతి నిర్మలయ మందహాస రామచంద్ర

0: చేసుకోరాడు క్షేమభూ, క్షేమభూమయ్యా క్షేమభూ. ఏమేమి ఈ నరమానుడు అయినా కానీ కారణ్యముడు ఇంతటి భయంకర శబ్దమా? ఎవరై ఉండవచ్చును? నా దివ్య దృష్టిని చూచదుగాక. ఆహా, ఏమి పాండురాజు పుత్రుడు బలభీముడు ద్రౌపది దేవి సముగంధిగా పుష్పము కోరగా అది చిత్రుడికై భీముడు అతి గర్వము చేయబోతున్నాడు. నా మాయాకల్పన చే ఇచ్చోడనకు బాలవృక్షము కావించి వృక్షమునకు ఒక ఫలము కావించి ఈ చెట్టు వద్దనే ముసలవాడనై మూలుగుచూ ముక్కుచూ నా తోకను ద్రోవకి అడ్డుగా వేసి ఉండదును. పాండురాజు పుత్రుడు దారి తప్పినడు వదారుడు. జై శ్రీరామచంద్రమూర్తికి జై. అహో,
1: ఏమది మానవుడిని తలంచి తినే? కాదు కాదు, ముసలి వానరము. ఓ బక్క చిక్కిన ముసలి వానరము. ఈ ముసలి వానరమునకు ఏదో ముప్పు వాటి ఇల్లున్నది. అయినను విచారించదు కాక. ఓయి మానవోత్తమ, మహాత్మా అనగాత్మ, ఈ మహా అడవి ఒంటరిగా పడి ఉన్నావు, ఏమి పని మహాత్మా? నిధై మహిమకునే చాల మెచ్చితి, నీదు పేరే మయ్యా నీతి చరిత. ఓయ్ వానరాధమా, ఈ ఘోరారణ్యములో నీ అవస్థ ఏమది?
0: అయ్యా అయ్యా, నేను ఏమని చెప్పగలవాడనయ్యా? నడువదాలకయుంటి అడవి యందు బంధుజాలములు నన్ను వదలి పరుగులిడగా నా వడలు సడలిన ముసల వాడలై ఏడ్చుతున్నాను, నా కోరిక తీర్చగలవే. నడువదాలకయుంటి అడవి యందు అయ్యా.
1: ఓయ్ మానవోత్తమ, ఈ గోదావరిలోని అవస్థ ఏమది? అయ్యా, నా పేరు బలభీముడు అందురు.
0: ఏమేమి? ఆ బలభీముడు నీవేనా?
1: అవును.
0: అయితే ఒక పండు కొరకి అయ్యా, ఆ బలభీముడు అయితే నా కోరిక తీరినట్లే.
1: ఏమి నీ కోరిక?
0: శతానూరు సంవత్సరములైనదయ్యా. అదిగో ఆ చెట్టుకు ఒక బాల వృక్షము కలదు,
1: ఫలము కలదు.
0: ఆ ఫలము కొట్టించులతో భుజించి చిన్నవాడులై నా త్రోవని పోయిందయ్యా.
1: ఏమి నీ కోరిక? ఈ వటా వృక్షమునందు బాల మామిడి పళ్ళు కలదు.
0: అవును కదయ్యా,
1: బాల మామిడి పండు నీకు కొట్టించినట్లయితే అది భోంచేసి నీ బంధుకోటి వద్దకు పోయినవు. అయితే ఆ ఫలము ఎక్కడ ఉన్నదో నాకు చూపించము.
0: అటుల చూడు.

0: ఆ ఫలము ఎచ్చనమునదో చూపించినచ్చు నా గాంధీవము చే గదాస్త్రము చే కొట్టించదను నీకు అది తీసుకుని వెళ్ళదు కాక.
1: అయ్యా బాగా చెప్పింది, ఒక పొరడు కొరకేంత ప్రకటమైపడరా అని పాటల్ల పడితే ఓ పాడుతలయా, నోట చెప్పిన అన్ని పాటించి తమ చేత ఎత్తుగా చూపితే మెచ్చవచ్చు. అయినను ఫలము కొట్టించదని బడాయి పలికి కొన్నంత ఆశను కాదన పాలు చేసి దుఃఖ కోపంలో తొలలాడుచున్నావా?
0: మానవుడు అల్పుడు, కోతి జానడు, ఈ కోతికి తోక భారడు, పంపిన పదవీ వనమున వనరా పంపిన పదవీ వనమున గుంపులు కాని చోట కోమలి నన్ను వింపుక పుష్పము దమ్మని వచ్చి పేరు భీముడందరూ.
2: అయ్యా నా నామాంకితము పరభీముడు అందరు
0: భీముడందరు వానరా వానరా కోతి పక్క చిక్కిన ముసలి కోతి, నీవెంత నీ ఫలం ఎంత నన్నునే నీవు తొలలాడుచుంటివే.
1: ఏమేమి, నేను కోతినా?
0: అవును
1: నేను కోతిని.
0: నీవు కోతులే?
1: అవునవునులే, మేము కోతులమే. కోతి కోతి కోతలి బల్కితే నీ మూతి మీద పలుచడరప్పదిగులా.
0: ఏమి చేసేదవురా?
1: భిక్షముల వారధుల చిలక చేరి త్రిపుట బలి మార్చిన మహా కపులు గారే, మా కోతల వీర పరాక్రములకు తెలియదు. హరే రామ హరే రామ రామముతో జపించి రామభక్తులమై ఉన్నామయ్యా. మేము కోతులము కాదు, రాముడి భక్తులము.
0: సత్యనిర్ధారణ.

0: జై శ్రీరామచంద్ర మూర్తికి జై.
1: వానరాజము
2: ఏమి
1: మీ భీముని యొక్క బాహుబల పరాక్రమని విరుంగము కాబోలు. కృష్ణ ద్రోణ కృపా కర్ణ అశ్వత్థామ ఇత్యాది మహావీరులచే జయ జయ ద్వానములు పొందిన ఈ భీమసేనుని యొక్క బాహుబల పరాక్రము మీ విరుంగము కాబోలు. కోతి జానడు కోతికి తోక భార్యడు నిన్ను నీ వాలమును పట్టి ఇదిరము తిప్పి సప్త ఏడు సముద్రములు ఆవలో పారవేసిన నీకు దిక్కు ఎవరు రా కోతి. కిష్కిందకు
2: ఓయి భీమసేన, కన్నలో మెండుగా కలిగింది ఏది నీ గర్వమా? ఏమి నన్ను నా బాలమును బట్టి తిరిగము తిప్పి సప్త సాగరముల ఆవలు విసిరేసేదవా? నా బాహుబల పరాక్రము నీ విరుంగము.
1: ఇలాగులలాదు వాళ్ళము కదిలించలేము సాహసమేలా.

0: சாம்பூர் செப்ப சமா குமி குமியா வினதாவா ஐயா வாரதி ஒரே வானரா இவ்வளமுனா இங்க ஜம்புலமுனா எக்கு பட்டினటువంటి ఈ భీమసేను యొక్క బాహుబల పరాక్రమం నీ వెరుంగవే నీ వెరుంగవు కదా
1: చెరుపు
0: పడితే వినము పకునిల్ దంపితినే
1: నీవా
0: పకునిల్ దల్పితినే రూపమాపితి అలాహి డంబాసుర దుష్టకి చకులను మందనే ఓయ్ అనరా
1: చెప్పుము చెప్పుము
0: అన్ననే జరాసంధుని పురాసంధుని ఎక్కండనే జీల్చిది వేరొకడు భీమునకు సాటి ఏల వానరా వానరాధమా ఈ భీమసేనుడితో యుద్ధమైన కొర్మ సింగముతో కొండతనము కాలభుజంగముతో పరిహాసము మృత్యువుతోనే పోరాటము కొండతో పొడ్డేరుడి చందమున నీవు నన్ను ఎదుర్కొనుచున్నావా మూర్ఖ ముసలి వానరమ్మ పొమ్మలకు
1: నన్ను నా వాళ్ళ పట్టు కాక నన్ను కోటి అందువు
0: అవును
1: దానవలాదు లేట్ పాపము భీముడము పోరునకు నీ తరమా భీమసేన
0: కొంచెము కూతగలవురే అయ్యారే ఏమంటివి ఏమంటివి ఎంత మాట ఎంత మాట బుద్ధులు చెప్పవచ్చుదివి వనరా బుద్ధులు చెప్పవచ్చుదివి భూమికి జానడు లేవు చూడగల కొద్ది జనుల పిట్ట కూత ఘనం భని సామెతాయరా కత్తరి త్రోక పట్టి ఇదిరము దిప్పెద చూడు వానరా పెద్ద వెలుంగనున్న ఘన సాగర మావల వేసదా వానరాదమా కోతులు ఒక కోతియా మాకు నీతి బంధములు బోధించుటయా ఒక నీతి బంధములు బోధించుతయా అది అసంభవము అవమానము అవశ్యము నిన్ను నీ రాముడు కాపాడునా
1: అవునవును నా రామచంద్రుడు కాక ఇంకెవరు కాపాడదురు నా రామచంద్రుడు కాపాడును రామని

0: అయ్యా ఫలము కొట్టించింది అంటివి, ఫలము లేకపాయే నీ బల పరాక్రమం చెప్పుచుంటివి. నాకు ఏమయ్యా
1: మన చరోత్తమ నీవు నన్ను, మన చరోత్తమ నీవు నన్ను అనరాని మాటలాడితివి, నీకు మంచిదగునే.
0: అవునా
1: నీ కోతి సాస్థలు బావునే, కోతి సాస్థలు బావునే వానరా.
0: నా బల పరాక్రమం చెప్పింది నువ్వు వారుణుడు, అసహాయ శిరుడు, హరికంటనుండ
1: ఈ పల్లవా పల్లవా కుజాగ్ర బుద్ధి పత్రిక నిరుద్ధ బుద్ధ బర్కట ప్రపంచ బద్ధ కందర
0: జయత్వేదరం పురోచితం కమంచితం కమంత కంత కచ్చికం అనేక దేశములలో ఈ ఆంజనేయుడికి ఎదురు లేదు.
1: శ్రీరామ రామ రామేతి రమే రామ.

జమం ప్రమేయం సీతాపతి రఘుకులాంబయ రత్నదీపం ఆజాము బాహూ

0: బ్రదర్లు
1: బ్రదర్ సోదరా సోదరా
2: భీమసేన
1: నీవు వాయుపుత్రుడివే నేను వాయుపుత్రుని అయితే నారద మహర్షి వచ్చి చెప్పడం వల్ల ఈ యుద్ధాన్ని నివారించడం కాక అయితే

0: నారాయణ జై శ్రీరామచంద్ర,
1: జై శ్రీరామచంద్రమూర్తికి జై, జై సీతారామచంద్రమూర్తికి జై, అయోధ్య రామచంద్రమూర్తికి జై, సీతావరోధి రామచంద్రమూర్తికి జై, జై రామ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితులు, రైతులు మత్స్యకారుల సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతాల్లో హరిత వలయాల విస్తరణ, సామాజిక అడవుల పెంపకం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి అటవీ సంపద పెంపుతో పాటు తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్దికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హరితాంధ్ర లక్ష్యాల సాధనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అలాగే ఇళ్లతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్, పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 39% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 56% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను results.bie.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి, టెండర్లు పిలిచి, వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈ రోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాము అని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతో సరిపెట్టట్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈ రోజు ప్రమాదభరితంగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్ళీ అటువంటి పరిస్థితులు జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
0: చేనేత కార్మికులు, కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి, చేనేత రంగం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిపురోలు, మదనపల్లి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత పురస్కారాల తరహాలో ప్రతి రాష్ట్ర స్థాయి పురస్కారాలను 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తే చేనేత కార్మికులు, డిజైనర్లు, కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. వికసిత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారసత్వంతో పాటు అభివృద్ది అనే దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను సంరక్షిస్తూనే వాటిని దేశ అభివృద్దికి పునాదులుగా మలిచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్

0: పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈరోజును ఆర్టిస్టిక్ ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా 2005లో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది. ఆర్టిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్టిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో పిల్లల్లో రక్తహీనత, తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయం వింటారు.
7: డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు, నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: డాక్టర్ రాధామాధవి గారు, మీరు గుంటూరు జిల్లాలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులుగా, పీడియాట్రిషియన్గా, అలాగే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గుంటూరు జిల్లా సెక్రటరీగాను సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా 13 ఫిబ్రవరిన ప్రపంచ రక్తహీనత అవగాహన రోజుగా పాటిస్తున్నామండి. ఈ నేపథ్యంలో అసలు రక్తహీనత అంటే ఏంటండి?
8: నమస్కారం అండి. 13th వరల్డ్ అనీమియా అవేర్నెస్ డేగా అందరం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసామండి. అసలు రక్తహీనత అంటే మా లాంగ్వేజ్లో అనీమియా అంటామండి. అనీమియా అంటే అసలు ఏంటంటే, ఎప్పుడైతే బాడీలో బ్లడ్లో హిమోగ్లోబిన్ అన్నది పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో దాన్ని అనీమియా అంటాం. అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయండి, రకరకాల కారణాలు. అంటే తినే ఆహారంలో ఏదన్నా లోపం ఉన్నా, లేకపోతే ఏదైనా అరుగుదల శక్తి సరిగ్గా లేకపోయినా, లేదా ఎక్కువగా రక్తం ప్రొడక్షనే సరిగ్గా లేకపోయినా, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. దానివల్ల ఎప్పుడైతే రక్తం పర్సంటేజ్ తగ్గుతుందో, అంటే డెఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటాం, దాన్ని అనీమియా అంటామండి. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా సరే వాళ్ళ ఏజ్కి సరిపడా హిమోగ్లోబిన్ లేకపోతే దాన్ని అనీమియా అని అంటామండి.
7: అయితే డాక్టర్ రాధామాధవి గారు, పిల్లల విషయానికి వద్దామండి. చిన్నపిల్లల్లో ఈ రక్తహీనత అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉందండి అసలు?
8: ఇప్పుడు చిన్నపిల్లలు అంటే, చిన్నపిల్లల్ని మేము మామూలుగా అయితే 3 విభాగాలుగా మార్చుతామండి. అంటే ఒకటేమో ఇన్ఫాన్స్ అంటాం, అంటే 1 ఇయర్, తర్వాత నుంచి 1 ఇయర్ నుంచి 13 ఇయర్స్ వరకు ప్రీ అడాలసెంట్ అంటామండి, 13 నుంచి 18 ఇయర్స్ వరకు అడాలసెంట్, ఆ పైన ఏమో వాళ్ళు అడల్ట్ ఏజ్ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. అయితే ఇది వరల్డ్ వైడ్గా చూస్తేనండి, 1/2 ద వరల్డ్ పాపులేషన్లో అనీమియా ఉంది. అంటే పిల్లల్లో 100 మంది పిల్లలు వరల్డ్లో ఉంటే దాంట్లో 50 మంది పిల్లలకి అనీమియా ఉంది. అది వరల్డ్ స్టాటిస్టిక్స్. ఇండియాలోకి వచ్చేసరికి అయితే 2/3 ఆఫ్ ద చిల్డ్రన్ అంటే ఒక less than 5 ఇయర్స్ పిల్లల్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 60% పిల్లల్లో మనం అనీమియా చూస్తున్నాం. అలాగే అడాలసెంట్ అంటే కొంచెం 16, 18, 17 ఇయర్స్ పిల్లల్లో చూస్తే దగ్గర దగ్గర 31-59% ఆఫ్ ద చిల్డ్రన్లో మనం అనీమియా అన్న ఇన్సిడెన్స్ చూస్తున్నామండి. అంటే నేను అనేది ఏంటంటే, దీని యొక్క తీవ్రత మనకి కనపడకుండా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది.
7: డాక్టర్ గారు, దీనివల్ల ఏమిటి అసలు పిల్లల్లో కలిగేటువంటి సమస్యలు ఏమిటి?
8: అయితే ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలండి, ఎప్పుడు కూడా అందరూ ఏమనుకుంటామంటే అనీమియా లేదా ఒక డిజీజ్ అంటే కొంచెం పువర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకే వస్తుంది, కొద్దిగా మిడిల్ క్లాస్ గానీ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఎకనామికల్ గా మనం డివైడ్ చేస్తే హై క్లాస్ పీపుల్ కి ఈ అనీమియా అన్నది ఉండదు అని అనుకుంటాం. గానీ అనీమియా అన్నది రెండు వర్గాల్లోనే, అటు రిచ్ పాపులేషన్ లోనూ ఎక్కువగా కనిపిస్తుంది, పువర్ పాపులేషన్ లో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అనీమియా వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి?
7: అవునండి.
8: అయితే దీన్ని రెండుగా విభజిస్తామండి. ఒకటేమో క్లినికల్ గా, అంటే ఒక పేషెంట్ గానీ ఒక చైల్డ్ గానీ వాళ్ళకి క్లినికల్ గా అంటే వాళ్ళ మైండ్ స్టేటస్ మీద గానీ ఫిజికల్ గా గానీ లేకపోతే వాళ్ళ గ్రోత్ దగ్గర ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్నది ఒకటి చూస్తాం, అంటే అది ఇండివిజువల్ లెవెల్లో. రెండోది, ఎందుకంటే మేము ఒక ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అన్న ఆర్గనైజేషన్ తో పాటు వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే అనీమియా ముక్త్ భారత్ అన్నది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అండి. సో మనం ఇండివిజువల్ లెవెల్లోనూ చూడాలి అనీమియా వల్ల ఎఫెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఇంకొకటేమో సొసైటీలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నది చూడాలి. అది ఇండివిజువల్ గా మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటేనండి, ఏ పిల్లవాడైనా లేకపోతే ఆడపిల్లలైనా సరే ఫస్ట్ వాళ్ళకి అనీమియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కళ్ళు తిరగడాలు, లేకపోతే చిక్కాకుగా ఉండడం, ఎక్కువసేపు చదువు మీద ఫోకస్ చేయలేకపోవడం, ఏ చిన్న పని చేసినా సరే వాళ్ళకి అలచటగా అనిపించడం, ఇవి వాళ్ళ క్లినికల్గా అంటే వాళ్ళు చెప్పే లక్షణాలు. లేదా మాకు ఆకలి వేయట్లేదు, లేదా పిల్లగాడిని మనం చూడంగానే ఏంటి అంత తక్కువ వెయిట్లో ఉన్నారు, అంత సన్నంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి గమనించాలండి, కొంతమంది బాగా లావుగా ఉన్నా సరే వాళ్ళకి అనీమియా అన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే లావుగా ఉన్న చైల్డ్కి అనీమియా ఉండదు అన్న కాన్సెప్ట్ లేదు, వాళ్ళలో కూడా రక్తహీనత అన్నది కనిపించవచ్చు. ఇవన్నీ క్లినికల్గా వచ్చే ప్రాబ్లమ్స్. అయితే దీనివల్ల ఏమవుతుంది, చైల్డ్ స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు, వాళ్ళు స్కూల్కి రోజు వెళ్ళాలంటే ఇష్టపడరు, చదువు సరిగ్గా ఉండదు, వాళ్ళ ఫ్యూచర్ సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో మనం ఎంతో అల్లారుముద్దుగా జాగ్రత్తగా చూసుకుంటున్న పిల్లలు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. దీంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటేనండి, కాగ్నిటివ్ ఇన్కేపబిలిటీస్, అంటే వాళ్ళు చేయగలిగే పనులు కూడా వాళ్ళు సామాన్యంగా చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యాల్కులేషన్స్ ఉంటాయి ఈ అనీమియా వల్ల. ఒకవేళ అనీమియాని గనక మనం అర్లీగా డిటెక్ట్ చేయకపోతే వాళ్ళు ఈ చిన్న చిన్న కాగ్నిటివ్ డిసబిలిటీస్లో కూడా ఇబ్బంది పడి ఫ్యూచర్ మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. అది ఇండివిజువల్ లెవెల్లో మనం చూస్తే. నెక్స్ట్ మనం ఒకవేళ సొసైటీలోకి వస్తే, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా దాని గురించి చూస్తే గనక అది స్లోగా మన గ్రోత్ని తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇవాళ సిటిజనే రేపు పౌరులు, రేపటి పౌరులు,
7: భావి భారత పౌరులు.
8: అవునండి. సో అలాంటి పౌరుల్ని మనం తయారు చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు స్టార్టింగే సరిగ్గా లేకపోతే గనక రేపు మనకి ఫ్యూచర్ లో మంచి సిటిజన్స్ ఉండరు. సిటిజన్స్ సరిగ్గా లేకపోతే మన లీడర్షిప్ పడిపోతుంది. ఎప్పుడైతే లీడర్స్ సరైన వాళ్ళు ఉండరో మన యొక్క కంట్రీ డెవలప్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. సో ఈ చిన్న ప్రాబ్లం చూస్తానికేమో చిన్నగా ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్స్ ఇండివిజువల్ నుంచి కంప్లీట్ గా ఒక కంట్రీని కూడా కదిలిచ్చేసే అంత ఎఫెక్ట్స్ ఉంటాయండి.
7: మొట్టమొదట్లో మీరు కొన్ని కారణాలు చెప్పారు డాక్టర్ రక్తహీనతకి. పిల్లల్లో ఇంకా ఏమైనా కారణాలు, ఇదేమైనా వంశపారంపర్యం కూడానా?
8: అయితే ఇక్కడ మనం అనీమియా గురించి యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే అండి, ఇది ఒక గంట లేకపోతే అరగంటలో అయ్యే టాపిక్ కాదు. కాకపోతే మనకి ఈజీగా మనం కామన్గా చూసే కాజెస్ ఏంటంటే, మేము యూజువల్గా చూసేది న్యూట్రిషనల్ అనీమియా అంటాం. అంటే ఎప్పుడైతే ఆహార లోపం వల్ల జరిగే అనీమియాని న్యూట్రిషనల్ అనీమియా అంటాం. దాంట్లో మూడు విషయాలు ఉంటాయండి, ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది, ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, ఇంకొకటి ఏమో బీ12 డెఫిషియన్సీ. మనం ఈ మూడిట్లో కామన్గా చూసేది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అండి.
7: చిన్నపిల్లల్లో రక్తహీనతకు సాధారణ నిర్ధారణ పరీక్షలు ఏమిటి?
8: పరీక్ష కన్నా ముందు అండి, నేను అసలు ఎందుకు వస్తుంది ఈ అనీమియా అన్నది, ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి? ఎందుకంటే మనకి ఎప్పుడైతే కారణాలు తెలుస్తాయో మనం దాన్ని ప్రివెన్షన్ కానీ దాని ట్రీట్మెంట్ కానీ కరెక్ట్గా చేయగలుగుతాం. అయితే ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయండి ఎందుకు వస్తుంది అన్నది. ఒకటి, వాళ్ళు తినే ఆహారం. ఈ రోజుల్లో మనం అందరం దాని గురించి చాలా డిస్కస్ చేస్తున్నాం, పిల్లలు తినే ఆహారం, తర్వాత వాళ్ళు తినే టైమింగ్స్, ఏమి తింటున్నారు, ఈ మూడు లోపాల వల్ల అక్కడ మన పిల్లల డైట్లో కనుక మనం ఇచ్చే ఆహారం లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో కనుక కరెక్ట్గా ఐరన్ రిచ్ ఫుడ్ లేకపోతే వాళ్ళకి అనీమియా వస్తుంది. సెకండ్, క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ తింటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ నార్మల్గా తినే డైట్, అంటే న్యూట్రీషియస్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే డైట్ క్వాంటిటీ బాగానే ఉంది కానీ వెళ్లాల్సిన మోతాదులో అన్ని న్యూట్రిషన్స్ వెళ్ళకపోయినా సరే వాళ్ళకి కామన్గా వచ్చి మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చూస్తాం. ఇంకొకటి అండి, మన ఇండియన్ పాపులేషన్లో మేము ఎక్కువగా చూసింది ఎస్పెషల్లీ పీడియాట్రిక్ పాపులేషన్లో వామ్ ఇన్ఫెస్టేషన్ అంటే నూనె పురుగులు. ఈ మధ్యలోనే మనం డివామింగ్ డే కూడా సెలబ్రేట్ చేసాం
7: ఫిబ్రవరి 10.
8: సో దానివల్ల కూడా పిల్లల్లో మేము సామాన్యంగా వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల అంటే నూనె పురుగులు అంటాం కామన్ లాంగ్వేజ్లో మనం, దానివల్ల కూడా పిల్లల్లో ఎక్కువ శాతంగా అనీమియా చూస్తున్నామండి,
7: రక్తహీనత.
8: అయితే మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సింపుల్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? సో సింపుల్ టెస్ట్లో ఫస్ట్ అండి క్లినికల్గా ఒక పేషెంట్ని కానీ ఒక చైల్డ్ని కానీ కళ్ళల్లో చూసినా సరే, లేకపోతే అరిచేతులు చూసినా, లేకపోతే నెయిల్ బెడ్స్ చూసినా, టంగ్ని చూసినా, నాలికను చూసినా సరే కొంతవరకు మాకు కొంత ఐడియా వస్తుంది ఏది ఈ పిల్లవాడికి రక్తహీనత ఉంది అనీమియా ఉంది అని. అయితే మాకు మా ఐఏపీలో మా రీసెర్చ్స్ ఏం చెప్తున్నాయంటే అంతవరకు వెళ్లకుండానే మనం పిల్లలకి ముందుగానే ఐరన్ కనుక ఇస్తే, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఐరన్ ప్రోఫ్లాక్సిస్ ప్రోగ్రామ్ పెట్టిందో ఆ ప్రోఫ్లాక్సిస్ వల్ల ఏంటంటే పిల్లలు ఇప్పుడు నేను చెప్పినంత స్థితిలోకి వెళ్ళరు, అంటే అరిచేతులు చూస్తే మనకి రక్తం తక్కువగా ఉంది అన్నంత పరిస్థితి వరకు వెళ్లకుండా ముందుగానే మనం గనక వాళ్ళకి ప్రోఫ్లాక్టిక్గా ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తే ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళరు. అయితే సింపుల్ టెస్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేయడం, ఏ లేదు చిన్న ప్రిక్కిస్తాం దాని నుంచి మనం బ్లడ్ కొంచెం తీసి హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అన్నది చూసి దాన్ని బట్టి ఫర్దర్ టెస్ట్ చేయొచ్చు. సో సింపుల్గా మనకి ఈజీగా అనీమియాని డయాగ్నోస్ చేసేది హిమోగ్లోబిన్ ప్రిక్ టెస్ట్ అండి.
7: ఎంత ఉండాలండి పిల్లలకి, ఎంత పర్సెంట్ ఉండాలి?
8: అయితే ఇప్పుడు ఏజ్ వారీగా ఉంటుందండి, 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వరకు పిల్లల్లో అయితే నార్మల్ గా 11 grams per deciliter కన్నా ఎక్కువ ఉండాలి. అలాగే 5 నుంచి 11 ఇయర్స్ వాళ్ళకు కూడా మోర్ దెన్ 11.5 grams per deciliter. 12 ఇయర్స్ నుంచి ఆ పైన అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లోకి వచ్చేస్తే కనుక వాళ్ళు 12 grams per deciliter కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళలో అనీమియా లేదు. ఏ కొంచెం కూడా వీటి నుంచి తగ్గితే కనుక మనం మైల్డ్ మోడరేట్ సివియర్ అని అనీమియా గ్రేడ్స్ చేస్తామండి.
7: డాక్టర్ రాధామాధవి గారు, ఇంత సమస్య ఏంది అని తెలిసినప్పుడు నివారణ మార్గాలు ఏమిటండి?
8: డెఫినెట్గా మనం అనీమియా ట్రీట్మెంట్ కన్నా ముందు నివారణ మార్గాలే వెతకాలండి. ఎప్పుడైనా ఏ డిజీజ్ అయినా సరే అండ్ దాంట్లో కూడా అనీమియా ఇస్ ద కండిషన్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్. మనం ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా ప్రివెన్షనే దానికి మనం చేయొచ్చు. అందుకనే కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని ప్రోగ్రామ్స్, మా ఐఏపీ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు మాకు పెద్ద ప్రాజెక్ట్ లాగా ఇచ్చారు అనీమియా ముక్త భారత్ చేయాలి మన ఇండియా అని, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసి అని చెప్పి. అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ చిన్నపిల్లలు మామూలుగా 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇస్తాం. 6 నెలల నుంచి మనం వాళ్ళకి అన్నప్రసం చేసి తత్మా ఫుడ్స్ ఇస్తాం, అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. ఆ కాంప్లిమెంటరీ ఫీడింగ్ చేసేటప్పుడు అండి మనం వాళ్ళ ఏజ్కి తగ్గ వాళ్ళకి ఏమేమి మనం బలమైన ఆహారం పెట్టచ్చో అది పెట్టాలి. కొంతమంది తల్లులు ఏంటంటే తెలియక వాళ్ళకి ఓన్లీ చప్పగా ఫుడ్ పెట్టి లేకపోతే ఉత్తపప్పు పెట్టి అలా పెట్టేసరికి వాళ్ళు సంవత్సరం లోపలే అనీమియాకి ఇబ్బంది పడతారు. అలాగే 1 ఇయర్ దాటిన తర్వాత లేదా స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా మనం ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే రెయిన్బో మీల్ అంటున్నాం, అంటే ఒక ప్లేట్లో అన్ని కలర్స్ ఉండే ఫుడ్ ఉండాలి,
7: ఇంద్రధనస్సు రంగులు.
8: ఏంటంటే రైస్ ఉండాలి, దాంట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కనిపించాలి, ఫ్రూట్స్ కనిపించాలి, నట్స్ కనిపించాలి, పెరుగు ఉండాలి. అట్లా మనం ఒక మంచిగా బ్యూటిఫుల్గా కనిపించే ప్లేట్ కనుక పెడితే పిల్లలకి వాళ్ళు యాక్సెప్టెన్స్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలా పెడితే కూడా మనం అనీమియాని డెఫినెట్గా మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఫుడ్స్ ఉంటాయి అవి తినకూడదు, తినకుండా ఫుడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ అని ఉంటుంది, అలాంటి అసలు పిల్లలకి పెట్టకూడదు. కొంతమంది ఎక్కువగా పాలు ఇచ్చేస్తూ ఉంటారు, అంటే ఒక పిల్లగాడు 1.5 లీటరే పాలు తాగాలి, అలాంటిది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఏదో పాలు ఎక్కువ ఇచ్చేస్తే బాగుంటుంది పిల్లలు అని చెప్పి 1.5 లీటర్ పాలు వరకు ఇచ్చేస్తారు. అంతంత పాలు కూడా ఇవ్వకూడదండి. తర్వాత కొంతమంది ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోకి వచ్చాక వాళ్ళు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అని కాఫీ టీ ఇలాంటివి కూడా తాగకూడదు, ఎందుకంటే ఇవి తాగిన కానించి ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో ఈ స్టెప్స్ కనుక మనం జాగ్రత్తలు పడితే కనుక మన పేషెంట్ని లేదా మన చైల్డ్ని మనం అనీమియా నుంచి డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చండి.
7: డాక్టర్ రాధామాధవి గారు, మరి చెప్పారు మీరు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేటువంటి అంటే జాతీయ స్థాయిలో ఉంటుంది, మీరు అందించేటువంటి కార్యక్రమాలు ఏంటి?
8: ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆర్గనైజేషన్లో నేను ముఖ్యంగా ముందు మా నేషనల్ ప్రెసిడెంట్ నీలమోహన్ మేడంకిను, మా గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి, నా వైపు నుంచి డెఫినెట్గా ధన్యవాదాలు తెలియపరుస్తానండి. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీ ప్రతి జిల్లాలో మీరు అనీమియా ముక్త భారత్ ప్రోగ్రామ్ని చేయండి, పిల్లలకి కూడా మనం ఏమేమి ఇస్తే ఏమేమి జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకుంటే పిల్లలకి అనీమియా అన్నది రాదు. అందులో ముఖ్యంగా ఒకటి మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అది ఇస్తుంది ఏంటంటే, 6 మంత్స్ నుంచి 5 ఇయర్ పిల్లలకి 1 ml ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ మనం ఇవ్వాలి. ఏది? వారానికి 2 సార్లు అది ఆశా వర్కర్ ఇవ్వాలి. ఏమండి ఇంకొకటి, 5 నుంచి 10 ఇయర్స్ వరకు పింక్ టాబ్లెట్, అంటే ఈజీగా రికగ్నైజ్ చేయడానికి, అది స్కూల్ టీచర్ అయినా కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ అయినా ఇవ్వచ్చు, పింక్ టాబ్లెట్ వారానికి ఒకసారి. ఇంకొకటి, ఏజ్ 10 to 19 ఇయర్స్ పిల్లలకి బ్లూ టాబ్లెట్, అంటే ఈ కలర్స్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. తర్వాత ప్రతి టాబ్లెట్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ స్ట్రెంగ్త్ కొద్దిగా

0: గా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని ఈ కలర్స్ పెట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఈ 10 to 19 ఇయర్స్ పిల్లలు కూడా స్కూల్ టీచర్ గాని అంగన్వాడీ వాళ్ళు కానీ వారానికి ఒకసారి ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకు కూడా మనం డీవార్మింగ్ గురించి చెప్పాలి. ఏంటంటే నూనె పురుగుల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, సో వాళ్ళకు కూడా మనం నూనె పురుగులకి టాబ్లెట్ ఆల్బెండజోల్ అంటాం. లెస్ దెన్ 6 మంత్స్ అయితే హాఫ్ టాబ్లెట్ ఇస్తాం, మోర్ దెన్ 6 మంత్స్ అయితే ఫుల్ 1 టాబ్లెట్ రోజుకి ఒకసారి ఇవ్వాలి, ఒకేసారి ఇవ్వాలి, 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చండి. సో ఇది డీవార్మింగ్ ప్రోగ్రామ్. మనం ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు తీసుకుంటామో, నాకు తెలిసి ఇప్పుడు నేను ఎట్లాగైతే 2/3 ఆఫ్ ద అడాలసెంట్ ఉన్నారో అనీమియా వల్ల ఇబ్బంది పడుతున్నారో దాన్ని మనం డెఫినెట్ గా తగ్గించే అవకాశం ఉంటుందండి.
1: అందుకని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పోషణ్ అభియాన్ అనేటువంటి పథకం ద్వారా పోషకాహారం సమృద్ధిగా ఇచ్చేలా కూడా చాలా చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. మరి థీమ్ ఏమైనా ఇచ్చారా అండి?
0: ఈ సంవత్సరం మాకు థీమ్ ఇచ్చారండి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి, స్ట్రాంగ్ బ్లడ్ ఫర్ స్ట్రాంగ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ ఇండియా. దాంతోపాటు మాకు ఒక చాలా సులువుగా గుర్తుంచుకునే స్లోగన్ ఒకటి ఇచ్చారండి, స్మార్ట్ అని, SMART. అంటే ఎస్ అంటే స్క్రీనింగ్ ఎర్లీ. మనం నేను ఇందాక చెప్పినట్టు మీకు అనీమియా క్లినికల్ సింప్టమ్స్ వచ్చే ముందే మనం స్క్రీన్ చేయాలి. మేనేజ్ న్యూట్రిషన్ అండ్ ప్రివెన్షన్. ఏ అంటే ఎస్ ఇస్ ద కాజ్, దేనివల్ల అయితే వస్తుంది అనీమియా అన్నది. రైట్ ట్రీట్మెంట్, మనం ఆ పిల్లవాడికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ట్రాక్ రెస్పాన్స్. సో ఈ స్లోగన్ ఇచ్చి మాకు చాలా ఈజీగా మేము సొసైటీలోకి ఈ మెసేజ్ని తీసుకెళ్లే అవకాశం మాకు ఇచ్చారండి.
1: సో మొత్తం మీద ఏంటంటే రేపటి భావి భారత పౌరులైన ఆరోగ్యకరమైన పిల్లల్ని ఆరోగ్యకరమైన రక్తపుష్టిగా ఉండేలా మీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడం అభినందనీయం. డాక్టర్ రాధామాధవి గారు నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు పిల్లల్లో రక్తహీనత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇప్పుడు బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతి నెల కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము. కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్లీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగజేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంట బట్టేందుకు తోడ్పడుతుంది. 1/2 లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి 1/4 వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు, జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను 1/4 వంతు అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటో న్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్లు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి నెల రోజుల పాటు 1/2 టీ స్పూన్ చొప్పున పరకడుపున గనక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకుని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.

ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా గనుల కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుంచి 10వ తరగతి వరకు చదివేవారు 31/8/2026 లోపుగా, అలాగే 11th క్లాస్ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ ఈ వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రూమ్ నెంబర్ 54 కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ వీరినైనా సంప్రదించవచ్చు. ప్రకటన సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతాయి, గమనించగలరు.

టీన్ టైం హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అడిగే ప్రశ్న ఏమిటంటే, కత్తితో కోయగలిగిన మెత్తని లోహం ఏది? మామూలుగా లోహం అంటే గట్టిగా ఉంటుంది కదండి, ఇనుము, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా గట్టిగా ఉంటాయి. కానీ ఒక రెండు లోహాలని కత్తితో కోయచ్చు, వాటిలో ఏదో ఒక దాని పేరు మీరు చెప్పండి. అది ఇవాళ కార్యక్రమంలో మొదటి ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేలోగా పాట విందాం.

కార్యక్రమంలో ముందుగా అడిగిన ప్రశ్న, కత్తితో కోయగలిగిన మెత్తని లోహం ఏది? మరి దీనికి సమాధానాలు చాలామంది శ్రోతలు పంపించారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఇంకా వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి, వీరందరూ సరైన సమాధానాన్ని పంపించారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్షిత్. మార్టూరు బాపట్ల జిల్లా నుంచి జి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. శంకరాచారి ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. అలాగే శ్రీనివాసరావు కోదాడ కాళ్ళ నుంచి పంపించారు, సరైన ఆన్సర్ అండి. అలాగే అనంతపురం నుంచి అనురాధ సరైన ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, అంబేద్కర్ వీరంతా కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ఆన్సర్ పంపించారండి. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ సరైన ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్టేనండి.

டைலர் மஸ்தான் வலி ஃபாத்திமா. கரெக்ட் ஆன்சர். கர்நாடக பெத்தனப்பிள்ளை நுஞ்சி சுப்பிரமணி. மீரு கரெக்ட் ஆன்சர் చెప్పారండి. மாணிக்கியாலராவ் சத்யவதி காக்கிநாட జిల్లా దుర్గాడ నుంచి. సరైన ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. మీరు సరైన ఆన్సర్ చెప్పారండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోసకట నుంచి సరైన ఆన్సర్ పంపించారు. ఇంకా డాక్టర్ కేవీరావు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఈనమడుగు నుంచి సరైన ఆన్సర్ పంపించారు. ఇంకా నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి. కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు ఎవరో ఇంకోసారి ప్రశ్న చెప్పండి అని అడుగుతున్నారు. కత్తితో కోయగలిగిన మెత్తని లోహం ఏది? అదండి ప్రశ్న. తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఖమ్మం నుంచి రాధ మీరు కూడా సరైన ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రెండు పంపించారు. ఒకటి కాదండి, ఒకటి కరెక్ట్ ఆన్సరే మీరు పంపించింది. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య రమ్య అఖిల్ సురేష్ రుక్మిణి మీరంతా కూడా సరైన ఆన్సర్ పంపించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం సరోజిని మాయ. కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలిం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వీరు చాలామంది మరి మిత్రుల పేర్లు పంపించారు. అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మిగారు, నరేందర్ రెడ్డి వారి మిత్ర బృందం పేర్లన్నీ కూడా పంపించారు. సంతోషం అండి, కరెక్ట్ ఆన్సర్ చెప్తారు మీరు. మధుసూదన్ రెడ్డి పాపిని పాలెన్ నుంచి. కాదండి, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. కత్తితో కోయగలిగిన మెత్తని లోహం ఏది? అది ప్రశ్న. మరి మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మరాణి అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు. కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లీశ్వరి మార్కాపురం నుంచి పాదరసం అనిపించారు, కానే కాదండి. తర్వాత పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయిపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కుంకలమరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు జ్యోతి తులసి కౌశిక్ మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించారు. మరి చాలామంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కత్తితో కోయగలిగిన మెత్తని లోహం సోడియం, ఇంకోటి పొటాషియం. ఇవి క్షార లోహాలు కాబట్టి వీటిని కత్తితో కోయటానికి అనువుగా ఉంటుంది. సరే, మరి కార్యక్రమంలో తర్వాత ప్రశ్నకి వెళ్దామండి. మన ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? మన ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? ఆ జిల్లాలో

కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది, ఆ జిల్లాలో ఆ ప్లేస్ పేరు కూడా చెప్పచ్చు అని అడిగాము. మరి లలిత మల్లిక సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. మొదటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. వీరు రెండవ ప్రశ్నకి పంపించిన ప్లేస్ కరెక్ట్ కాదండి. మొదటిది కరెక్టే పంపించారు. తర్వాత ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను వీరు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ అండి మీ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ ఆన్సర్ తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లూళ్ళ నుంచి పంపించారు. జిల్లా కరెక్టే పంపించారు. వీరు ఆ ప్లేస్ చెప్పలేదు కానీ జిల్లా కరెక్టేనండి. తర్వాత

నెల్లూరు జిల్లా ఏనమడుగు నుంచే చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి వీరు వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, తెలంగాణ నుంచి పంపించారు. కరెక్ట్ అండి. తర్వాత అనంతపురం నుంచి అనురాధ. కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస్వీణ, మోక్షశ్రీ, మోనిష్ వీరంతా సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే చింతపల్లి దైద, భిక్షం వెంకటి వీరు గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అరకు వ్యాలీ అని పంపించారు. కాదండి, అరకు వ్యాలీ కాదు, అదే ఆ జిల్లా కూడా కాదు. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మరాణి, అక్షర కృప మీరు జిల్లా కరెక్టే పంపించారండి. ఇంకా మోహన్ రావు మచిలీపట్నం నుంచి మీరు కూడా అరకు వ్యాలీ అని పంపిస్తున్నారు. కాదండి. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

తర్వాత నెల్లూరు నుంచి పాలెం పోలయ్య, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మోహన్ రావు మచిలీపట్నం నుంచి, మీరేనండి, మీరు అరకు వ్యాలీ అని పంపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజని మాయ మీరంతా కరెక్ట్ ఆన్సరే పంపించారండి. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి మీరు పంపించింది. తర్వాత చేబ్రోల్ నుంచి ఆర్ఏ కృష్ణయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. అందులో లంబసింగి అనే ప్లేస్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుందండి. మరి చాలామంది శ్రోతలు సరైన ఆన్సర్ పంపించారు, అందరికీ అభినందనలు. కార్యక్రమం చివరిగా మరొక పాట విందాం.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హింద్
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి కార్యక్రమంలో లింగవచన్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి వి స్వర్ణలత, విద్యార్థి షేక్ నజ్మా. వినండి 9వ తరగతికి హిందీ పాఠం లింగవచన్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే. ఆవో నజ్మా, బైఠో. ఆజ్ హమ్ హిందీ భాషా సే సంబంధిత व्याकरण के लिंग और वचन के बारे में सीखेंगे. पहले लिंग के बारे में जान लेंगे. देखो, संज्ञा के जिस रूप से वस्तु की जाति जानी जाए उसे लिंग कहते हैं. हिंदी भाषा में दो ही लिंग होते हैं, एक पुंलिंग और दूसरा स्त्रीलिंग. पुरुष जाति का बोध कराने वाले शब्द पुंलिंग और स्त्री जाति का बोध कराने वाले स्त्रीलिंग कहलाते हैं. हिंदी में कितने लिंग हैं नजमा?
2: दो लिंग है.
3: कौन कौन से?
2: एक पुलिंग और दूसरा स्त्रीलिंग.
3: अच्छा, इसका अर्थ तेलुगु में सुनो. संज्ञा अंटे नामवाचकम. नामवाचक शब्दम యొక్క జాతిని తెలియజేసే దాన్ని లింగము అంటారు. హిందీ భాషలో రెండే లింగాలు ఉన్నాయి, ఒకటి పుంలింగం, రెండు స్త్రీలింగం. పురుష జాతిని తెలియజేసేది పుంలింగమని, స్త్రీ జాతిని తెలియజేసేదాన్ని స్త్రీలింగం అని అంటాం. పురుషత్వ ఔర్ స్త్రీయత్వ కా జ్ఞాన్ సజీవం మే హి హోతా హై, నిర్జీవం మే నహీ. నిర్జీవం మే పురుషత్వ అథవా స్త్రీయత్వ కి కల్పనా కర్కే ఉన్కా లింగ నియత్ కియా జాతా హై. ప్రాయ మోటి ఔర్ భారీ వస్తువోం కే నామ్ పుంలింగ్ ఔర్ ఛోటీ ఔర్ హల్కీ వస్తువోం కే నామ్ స్త్రీలింగ్ హోతే హై. जैसे पेड़, नगर, पहाड़ आदि पुंलिंग तथा लता, नदी, पहाड़ी आदि स्त्रीलिंग माने जाते हैं. पेड़, नगर, पहाड़ आदि कौन से लिंग है नजमा?
2: पुंलिंग.
3: और लता, नदी, पहाड़ी आदि कौन से लिंग?
2: स्त्रीलिंग.
3: प्राणिवाचक శబ్దాలలో అయితే పుంలింగము స్త్రీలింగము తెలుసుకోవచ్చు. అప్రాణివాచక శబ్దాలలో అది పురుషవాచక శబ్దమో లేక స్త్రీవాచక శబ్దమో కొంచెం ఊహించి తెలుసుకోవలసి ఉంటుంది. కొంచెం పెద్దవి, బరువైన వస్తువుల పేర్లు గల శబ్దాలు పుంలింగాలని, ఉదాహరణకు చెట్లు, నగరాలు, పర్వతాలు మొదలైనవి, తీగలు, నదులు, చిన్న పర్వతాలు మొదలైన శబ్దాలు స్త్రీలింగాలని భావిస్తారు. कुछ प्राणिवाचिक संज्ञाओं में जाति भेद प्रकट करने के लिए इनके साथ नर या मादा शब्द लगाया जाता है. जैसे नर कौवा, मादा कौवा, नर चीता, मादा चीता आदि. కొన్ని ప్రాణివాచక శబ్దాలలో జాతి భేదాన్ని తెలుసుకునేందుకు నర్ లేక

0: మాదా అని జోడించవలెను. ఉదాహరణకు, నర్కవ్వ మగకాకి, మాదాకవ్వ ఆడకాకి, నరచీత మగ చిరుతపులి, మాదా చీత ఆడ చిరుతపులి. మగకాకిని ఏమంటారు నజ్మా?
1: నర్కవ్వ.
0: ఆడకాకిని ఎలా పిలుస్తారు?
1: మాదాకవ్వ.
0: గ్రహ ధాతు ఔర్ రత్నవాచక్ శబ్ద ప్రాయ పుంలింగ్ హోతే హై, జైసే సూర్య, చాంద్, సోనా, తాంబ, హీరా, మోతి ఆది. పర్ పృథ్వీ, చాంది, మిట్టి ఆది స్త్రీలింగ హై. కొన్ని గ్రహాలు, లోహాలు, రత్నవాచక శబ్దాలు సాధారణంగా పుంలింగంగా ఉంటాయి. ఉదాహరణకు, సూర్య సూర్యుడు, చాంద్ చంద్రుడు, సోనా బంగారం, తాంబ రాగి, హీరా వజ్రం, మోతి ముత్యం మొదలైన శబ్దాలు పుంలింగాలు. కానీ పృథ్వీ భూమి, చాంది వెండి, మిట్టి మట్టి మొదలైనవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. కుచ్ పుంలింగ శబ్ద బతావో నజ్మా?
1: సూర్య, చాంద్, సోనా, తాంబ, హీరా, మోతి.
0: బహుత్ అచ్చా. పేడ్ అనాజ్ ఔర్ ద్రవ పదార్థ వాచక్ శబ్ద ప్రాయ పుంలింగ హోతే హై, జైసే పీపల్, ఆమ్, చావల్, బాజ్రా, పానీ, ఘీ ఆది. పర్ ఇమలి, మకయి, జువార్, ఛాచ్ ఆది స్త్రీలింగ హై. పేడ్ వృక్షాలు, అనాజ్ ధాన్యం ఔర్ ద్రవ పదార్థ వాచక శబ్ద సాధారణంగా పుంలింగాలు. ఉదాహరణకు, పీపల్ రావి చెట్టు, ఆమ్ మామిడి, చావల్ బియ్యం, బాజరా సజ్జలు, పానీ నీరు, ఘీ నెయ్యి మొదలైనవన్నీ కూడా పుంలింగ శబ్దాలు. కానీ ఇమలి చింతపండు, మకయి మొక్కజొన్నలు, జువార్ జొన్నలు, ఛాచ్ మజ్జిగ మొదలైనవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. అబ్ కుచ్ శబ్ద పూచ్తీ హూ, లింగ బదల్కర్ బతావ నజ్మా. నౌకర్
1: నౌకరాని,
0: పండిత్
1: పండితాయిన్,
0: సాస్
1: ససుర్,
0: చూహా
1: చుహియా,
0: మాతా
1: పితా.
0: బహుత్ అచ్చా. ఇక వచనములను గురించి తెలుసుకుందాం. సంజ్ఞా ఔర్ అన్య వికారి శబ్దం కే జిస్ రూప్ సే యహ్ జ్ఞాత్ హో కి వహ్ ఏక్ కే లియే ప్రయక్త్ హువా హై యా ఏక్ సే అధిక్ కే లియే ఉసే వచన్ కహతే హై. హిందీ మే దో వచన్ హోతే హై, ఏక్ వచన్ ఔర్ బహువచన్. హిందీ మే కితనే వచన్ హోతే హై?
1: దో వచన్, ఏక్ వచన్ ఔర్ బహువచన్.
0: ఏక్ హీ వస్తు కా బోధ్ కరానే వాలా రూప్ ఏక్ వచన్ కహలాతా హై ఔర్ ఏక్ సే అధిక్ కో ప్రకట్ కర్నే వాలా రూప్ బహువచన్. జైసే లడకా ఖేల్తా హై, యహ్ కిస్ వచన్ మే హై నజ్మా?
1: ఏక్ వచన్.
0: లడకే ఖేల్తే హై, యహ్
1: బహువచన్.
0: నామవాచకం మొదలైన మారే శబ్దాల ద్వారా ఒక వస్తువును గాని అనేక వస్తువులను గాని తెలియచేయునది వచనము అనబడుతుంది. హిందీలో రెండు వచనాలు ఉన్నాయి, ఏకవచనం బహువచనం. ఒక వస్తువు యొక్క రూపాన్ని తెలియచేయునది ఏకవచనమని, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల రూపాన్ని తెలియచేయునది బహువచనం. లడకా ఖేల్తా హై, బాలుడు ఆడుచున్నాడు, ఇది ఏకవచనం. లడకే ఖేల్తే హై, బాలురు ఆడుచున్నారు, ఇది బహువచనం. పుంలింగ శబ్దంకే బహువచన బనానేకే నియమ్. ఆకారాంత్ పుంలింగ శబ్దం మే ఆకో ఏ కర్కే బహువచన రూప్ బనా సక్తే హై, జైసే ఘోడా ఘోడే, కపడా కపడే. పర్ అపవాద్, మామా దాదా నానా ఆది ఇస్ నియమ్ కే అపవాద్ హై, ఇన్కే బహువచన్ మే ఆకా ఏ నహీ హోతా. పుంలింగ శబ్దాల బహువచన రూప నియమాలు. ఆకారాంత్ పుంలింగ శబ్దాలలో ఆను ఏగా మారిస్తే బహువచనం అవుతుంది. ఉదాహరణకు, ఘోడా ఘోడే, కపడా కపడే. కానీ మామ దాదా నానా శబ్దాలు ఈ నియమానికి విరుద్ధాలు.

0: नारा का बहुवचन शब्द बताओ।
1: नारे
0: सेना।
1: सेनाए
0: हाँ, तलवार शब्द का बहुवचन शब्द बताओ।
1: तलवारे
0: वीरांगना शब्द का वचन बदलो नजमा।
1: वीरांगनाए
0: वीरनारी अनर्थम। स्त्री शब्द का बहुवचन रूप बताओ।
1: पुरुष
0: నేను అడుగుతున్నది పుల్లింగ శబ్దం కాదు, బహువచన శబ్దం.
1: స్త్రియా
0: స్త్రీ, స్త్రియా. అచ్చా, సఖి శబ్ద కా బహువచన క్యా హై బతావో?
1: సఖియా
0: సఖియా. అచ్చా, ఆజ్ కా పాఠ సమాప్త హో గయా నజ్మా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: లింగ్ వచన్ 9వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి వి స్వర్ణలత, విద్యార్థి షేక్ నజ్మా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భజనావళి, శ్రీమతి మోటుకూరి పద్మా బృందం వారు పాడిన భజనలు వింటారు.

0: Ave Maria.
1: మీరింతవరకు శ్రీమతి మోటుకూరి పద్మా బృందం వారిచే భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం పాడి పంటలు.

తలతో పసిది రాసులతో కళ్ళ కళ్ళలాడే జననీ మన జన్మభూమి.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు కాల్ చేసి వారు నచ్చమెచ్చేసి నిగితలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వస్తుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 నుండి 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:45 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈరోజు సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలం కబులు ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 మహాసేనాని గోపన్నాథ్ చారిత్రక కాల్పనిక నవల వింటారు. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:30 హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే సినీగీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:45 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. వనితవాణి కార్యక్రమానికి స్వాగతం.

0: మహిళలు ఎంతో ఇష్టపడేటటువంటి కార్యక్రమం వనితవని. మరి ఈనాటి వనితవని కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి చాలామంది శ్రోతలు అయితే కాల్ చేస్తున్నారు. ముందుగా కాల్ కలిసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు లక్ష్మి బిట్లగుంట.
0: లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలి అనుకుంటున్నారు?
1: సంసారం ఒక సదరంగంలో

0: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు సుహాసిని.
0: సుహాసిని, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో.
1: నమస్తే.
0: ఓకే అండి, మీకోసమైతే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇన్సూరెన్స్ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.

0: ఉంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: హాయ్, గుడ్ ఈవినింగ్. మేడం,
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? చెప్పండి సుప్రియ, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీకోసమైతే పాట వస్తుంది, విని ఆనందించండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రద్ధతో మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: పేరు ఆయిషా.
1: ఆయిషా చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? మా ఊరి కథ. మాకు ఆ సినిమా అందుబాటులో లేదండి, మీరు వేరే పాట కోరుకోగలరా?
2: ఆ పాట అందుబాటులో లేదా?
1: లేదండి.
2: ఏదో ఒక పాట హిట్లర్లో.
1: హిట్లర్లో
2: పాట.
1: ఓకే అండి, మీకోసం అయితే పాట వస్తుంది. విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. చెప్పండి.
2: కన్నమ్మ, జరీనా, హసీనా, బాబు, షకీలా, షాహీనా, నాగరాజన్న,
1: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది. విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యువత ఎంతగానో ఎదురు చూసేటటువంటి యువత రంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరో అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు విడుదల చేసిన ఏఎల్పి నోటిఫికేషన్ సిఈఎన్ నెంబర్ 01/2026 ప్రకారం ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు సవరణ విండోను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు 12/2026 వరకు తమ దరఖాస్తుల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. దరఖాస్తుల మార్పులు చేసుకునేందుకు అభ్యర్థులు ₹250 సవరణ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా భారతీయ రైల్వేలలో అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో మొత్తం 11,127 ఖాళీలను ప్రకటించారు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్2 పే స్కేల్ 19,900 బేసిక్ పే వర్తిస్తుంది. CBT 1-2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా ఈ ఎంపిక జరుగుతుంది. అభ్యర్థి వ్యక్తిగత వివరాలలో తప్పులు ఉన్నా, విద్యార్హతలకు సంబంధించిన వివరాలున్నా, కేటగిరీ రిజర్వేషన్కు సంబంధించిన వివరాలు, చిరునామా వంటి దరఖాస్తుల వివరాలు, ఇతర అప్లికేషన్స్ ఫీల్డ్స్లో నమోదైన తప్పులు మరేదైనా ఉంటే సవరించుకోవచ్చు. సవరించలేని వివరాలు వచ్చేటప్పటికీ ఆర్ఆర్బి అకౌంట్ క్రియేట్ సమయంలో ఇచ్చిన వివరాలనైతే సవరించడానికి కుదరదు. లైక్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తదితరాలు ఎంపిక చేసిన ఆర్ఆర్బి దీని ద్వారా అయితే మీరు సవరించుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు యువ చిత్రం నుండి పాట విందాం.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: యువతరగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. బిఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూన్ 6 నుంచి జూలై 13 తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 222 మల్టీజోన్ 1లో 112 మల్టీజోన్ 2లో 110 ఖాళీలున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ బిఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి, లేదా ఏఎంఐఈ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అర్హత కలిగి ఉండాలి. 1/7/2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య అయితే వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. నెలకు 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు అయితే వేతనం ఉంటుంది. ఆబ్జెక్టివ్ రాత పరీక్ష, మెరిట్ ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులకు ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ స్థాయి 300కు ఉంటుంది. మొత్తం 450 మార్కులకు అయితే ఉంటుంది. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్లో 1-time రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి. అనంతరం టీజేపీఎస్సీ ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఆన్లైన్ దరఖాస్తు ఫారంను నింపాలి. పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసి ఫీజు చెల్లించి దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు పీడిఎఫ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఓసీ బీసీ అభ్యర్థులకు 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 500, పరీక్షా ఫీజు 120 రూపాయలు. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్షా ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అయినది 6 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. పరీక్షా తేదీ 10 అక్టోబర్లో ఉంటుంది. పరీక్షా కేంద్రాలు వచ్చేప్పటికీ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు ఒక మంచి పాట అయితే విందాం. యోగి చిత్రం నుండి

యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విద్యా సమాచారం. నీట్ యూజీ రీటెస్ట్ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ నెల 21న షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. పరీక్ష వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఎన్టీఏ నుంచి విడుదలయ్యే అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని పేర్కొంది. పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మే 3న నిర్వహించాల్సిన పరీక్షను రద్దు చేశామని, ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని పరీక్షా ప్రక్రియను మరింత బలోపేతం చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా బహుళ అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఎన్టీఏ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పరీక్షకు సంబంధించి ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ 144 16ను సంప్రదించి సాయం పొందవచ్చని సూచించింది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com.

అనుభవచ్చు. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు మరో పాట విందాం. సంతోషం చిత్రం నుండి రాజేష్ ఉష ఆలపించినటువంటి ఈ పాటకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. రచన సీతారామ శాస్త్రి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ICAR, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 24వ తేదీన నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ లేదా టెస్ట్ మెడికల్ కౌన్సిలర్ రిజిస్టర్ అయి ఉండాలి. నెలకు శాలరీ 40,000 ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేటప్పటికి జూన్ 24. వేదిక కమిటీ రూమ్, డైరెక్టరేట్ బిల్డింగ్, ICMR, IARI, పూసా క్యాంపస్, ఢిల్లీ 110012. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు సర్కార్ జీతం నుండి పాట విందాం.

0: बचाकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు విద్యా సంస్థల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని పేర్కొన్నారు. సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిస్తూ,
1: మన శాండ్ పాలసీలో సీఎంఎస్ తీసాం, DMF తీసేసాం, మెరిట్ తీసేసాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికి 1,90,85,793 మెట్రిక్ టన్ల హ్యాండ్ ఫ్రీగా అందించడం జరిగింది.
0: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 KGPV పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 106,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. KGPVలతో పాటు AP రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను స్కూల్ వెలుపల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను

0: ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేవలం 750 రూపాయలు చెల్లిస్తే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా అత్యధిక వడ్డీ వచ్చే పలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరేందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత లక్ష్య సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో కనీసం 50% ఈ విశ్వవిద్యాలయం నుండే ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
1: 80,000 ఎకరాలకి ఎన్జీ రంగ యూనివర్సిటీ ద్వారా సీడ్ తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ ఇచ్చాం, చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ ఇస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి కనీసం 20-30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో తాము సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 99% హామీలను అమలు చేశామన్నారు. వార్షిక క్యాలెండర్ పెట్టుకుని మరీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈరోజు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కడప జిల్లాను పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 107,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానుండగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వాతావరణం. జార్ఖండ్ నుండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: TLI है ना?
2: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: EM आकाशवाणी సంప్రతి
3: वार्ताः श्रूयन्ताम् प्रवाचकः कृष्णप्रसादोपाध्यायः आदौ मुख्याः वार्ताः प्रधानमंत्री नरेंद्र मोदी पेरिस नगरे प्रमुखैः फ्रांस देशीयैः वाणिज्य नेतृभिः सह अनेकानि उच्चस्तरीय मेलनानि कृत्वा वीबा टेक 2026 इत्यस्मिन् कार्यक्रमे भागं गृह्णाति केन्द्रम् अस्मिन् आर्थिक वर्षे 26,000 किलोमीटर मितानां ग्रामीण मार्गाणां निर्माणाय 18,900 कोटि रूप्यकाणि विनियोजयति केन्द्रीय शिक्षा मंत्री धर्मेन्द्र प्रधानः नीट यूजी इति पुनः परीक्षायै सर्वान् सम्बन्धान् अधिकारिणः जागरूकाः भवेयुरिति निर्दिष्टवान् अमेरिका ईरान देशाभ्याम् आगामि षष्टि दिन पर्यन्तं व्यापक शांति संधि वार्तायां सहमतिः प्रकटिता अपि च न्यूजीलैंड देशे FIH महिला नेशंस कप इति हॉकी स्पर्धायां भारत दलं उरुग्वे देशं 3-2 इति अंतरालेन विजित्य उपांत्य चक्रं प्रविष्टम् अथ वार्ताः विस्तरेण प्रधानमन्त्रिणः भारत फ्रांसयोः आर्थिक औद्योगिक सहकारं प्रगाढं कर्तुं प्रयत्नस्य भागरूपेण प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना पेरिस नगरे प्रमुखैः फ्रांस देशीयैः वाणिज्य नेतृभिः सह अनेकानि उच्चस्तरीय मेलनानि कृतानि प्रधानमन्त्री नरेन्द्र मोदी फ्रांस देशस्य पेरिस नगरे आल्स टोम संस्थायाः मुख्य कार्यकारी अधिकारिणा मार्टिन सियोन इत्यनेन सह मिलितवान् सामाजिक प्रसार माध्यमे विदेश कार्य मंत्रालय अवदत् यत् प्रधानमन्त्रिणः आल्स्टोम इत्यस्य मुख्य कार्यकारी अधिकारिणः च मध्ये आयोजिता चर्चा मोबिलिटी इति अथ रेल आधुनिकीकरणस्य अवसरेषु केन्द्रिता आसीत् प्रधानमन्त्री पेरिस नगरे मिस्ट्रल AI संस्थायाः सह संस्थापकेन मुख्य कार्यकारी अधिकारिणा च आर्थर मेन्स इत्यनेन सह अपि मिलितवान् सामाजिक प्रसार माध्यमे प्रधानमन्त्रिणा भारतस्य वर्धमान AI इति पारिस्थितिक व्यवस्थायाः अवसराणां विषयेपि अवधानं दत्तम् प्रधानमन्त्री मोदी सायंकाले फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुअल मैक्रों इत्यनेन सह बीबाटेक 2026 इत्यस्मिन् कार्यक्रमे भागं गृह्णाति सः शिखर सम्मेलने उच्चस्तरीय संवादानां श्रृंखलायाः नेतृत्वं करिष्यति यस्य परिसमाप्तिः बहुप्रतीक्षितेन मुख्य भाषणेन भवन्नस्ति यस्मिन् भारतस्य खं स्पर्शिनं वैश्विक डिजिटल पदचिह्नं प्रकाशिते बीबाटेक शिखर सम्मेलनं यूरोप देशस्य बृहत्तमं प्रौद्योगिकी स्टार्टअप इति आयोजनम् अस्ति यत्र मोदी भारतस्य वर्धमानं नवान्वेषणात्मकं पारिस्थितिक व्यवस्थां प्रौद्योगिकीय प्रगतिं च प्रकाशयिष्यति इत्यपेक्षते बीबाटेक शिखर सम्मेलनस्य अस्मिन् संस्करणे भारतस्य बृहत्तमं राष्ट्रीय मण्डपं भविष्यति यः भारतीय यूरोपीय नवान्वेषण व्यवस्थायाः मध्ये सहभागित्वस्य अपार संभावनायाः उपयुक्तं प्रतीकं भविष्यति प्रधानमन्त्री विशेष प्रवासीनां कार्यक्रमे भारतीय समुदायस्य सदस्यान् अपि संबोधयिष्यति केन्द्रम् अस्मिन् आर्थिकवर्षे 26,000 किलोमीटर मितानां ग्रामीण मार्गाणां निर्माणं करिष्यति ग्राम विकास मंत्रालयानुसारं प्रधानमंत्री ग्राम सड़क योजना तत्संबद्ध ग्रामीण संपर्क उपक्रमाणां च अंतर्गतं ग्रामीण मार्गाणां निर्माणार्थं 18,900 कोटि रूप्यकाणि विनियोजितानि सन्ति ग्रामीण मार्ग संपर्क परियोजनानां प्रगति मूल्यांकनं कर्तुं उच्चस्तरीय समीक्षा सभा आयोजिता राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मू अद्य मध्यप्रदेश ओडिशा राज्ययोः पञ्चदिवसीय यात्रां प्रारब्धवती यात्रायाः प्रथमदिवसे सा बैतूल नगरम् अगच्छत् यत्र प्रजापिता ब्रह्मा कुमारी संस्थया आयोजिते आध्यात्मिक जागरणेन जनजातीय समुदायानां सशक्तीकरणम् इति कार्यक्रमे तस्याः सहभागिता अभवत् राष्ट्रपतिः उक्तवती यत् जनजातीय समुदायानां सशक्तीकरणार्थम् आयोजितम् इदं सम्मेलनं केवलम् अस्य क्षेत्रस्य न अपि तु सम्पूर्णदेशस्य समाजस्य च हिताय महत्वपूर्णम् अस्ति सा श्वः ओडिशाराज्यं प्रस्थास्यति प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव कार्यक्रमोऽयम् आकाशवाण्याः अन्तर्जालपटले www.

వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన భూమి గుండ్రంగా ఉండి అందమైన ప్రకృతితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది కదా, ఇదే అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ మన భూమిలో రోజు మనం చూసే ప్రపంచం కేవలం 1% మాత్రమే. అది మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. భూ ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్దీ మిగిలిన 99% ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే భూగర్భంలోనే భూకంప కేంద్రాలు, అగ్నిపర్వత కేంద్రాలు ఉంటాయి. మీకు తెలుసా, మన భూమి మధ్య భాగంలో అంటే కోర్లో సూర్యుని కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంతటి ఉష్ణోగ్రత పెట్టుకుని కూడా పైకి మాత్రం భూమి ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. భూమి లోపల జరిగే కొన్ని ఆకస్మిక చలనాల వలన ఈ భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు ఏర్పడుతూ ఉంటాయి. భూమి యొక్క డయామీటర్ 12,729 కిలోమీటర్లు. భూమి యొక్క డయామీటర్ అంటే భూమి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి లోపల నుంచి వెళితే అంత దూరం ఉంటుందన్నమాట. భూమి ఉపరితలం నుంచి భూమధ్య భాగం అంటే కోర్ భాగం సుమారు 6,370 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. బేసిక్ గా మన భూమి 4 లేయర్లతో ఏర్పడి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి క్రస్ట్ అలాగే మాంటిల్. క్రస్ట్ అంటే ఏంటంటే ఎర్త్ యొక్క బేసిక్ లేయర్ ని క్రస్ట్ అంటాం. మనం నివసిస్తున్న భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భూమిని క్రస్ట్ అంటాం అన్నమాట. అంటే మనం చూస్తూ ఉన్న భూమి మొత్తం ఈ క్రస్ట్ భాగంలోనే, ఈ 1% భాగంలోనే ఉంటుంది. మనం చూసే బాహ్య ప్రపంచంలో ఉండే కొండలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు అన్నీ కూడా ఈ క్రస్ట్ పరిధిలోకే వస్తాయి. మనం నివసించేది కూడా ఈ క్రస్ట్ భాగంలోనే. ఈ క్రస్ట్ భాగంలో భూమి ఉందనుకోండి, దాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటారు. అలాగే సముద్రాలు ఉంటే ఆ ప్రదేశాన్ని ఓషియానిక్ క్రస్ట్ అని పిలుస్తారు. తర్వాత మాంటిల్. భూమి లోపల 2వ లేయర్ ను మాంటిల్ అంటారు. ఈ లేయర్ 100 నుంచి 2,900 కిలోమీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటుంది. మన భూమి అంతర్భాగంలో ఈ మాంటిల్ 84% భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ మాంటిల్ పై భాగాన 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే లోపలికి వెళ్లే కొద్దీ అప్రాక్సిమేట్ గా 3,700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. క్రస్ట్ మరియు మాంటిల్ లేయర్ల మధ్యలో అస్థినోస్పియర్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఇది పూర్తిగా లిక్విడ్ ప్లాస్టిక్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే ప్లాస్టిక్ గనక కరిగిస్తే ఏ రూపం

ఫామ్లో అయితే ఉంటుందో అక్కడంతా అలాగే ఉంటుంది. ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్న ఈ లేయర్ మీద మళ్ళీ లితోస్ఫియర్ అనే లేయర్ ఉంటుందన్నమాట. ఈ లేయర్ లోనే మనకి టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ లిక్విడ్ ప్లాస్టిక్ రూపంలో ఉన్న అస్థినోపియర్ అనే లేయర్ పై ఉండడం చేత ఎప్పటికప్పుడు అవి కదులుతూ ఉంటాయన్నమాట. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ లిక్విడ్ ప్లాస్టిక్ రూపంలో ఉన్న అస్థినోస్పియర్ అనే లేయర్ పైన ఉండడం చేత ఇవి ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటాయన్నమాట. దీని కారణం చేతనే ఒకప్పుడు ఒక్కటిగా ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా 7 ఖండాలుగా విభజించబడి దేనికై అది సపరేట్ అయిపోయిందన్నమాట. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ దూరంగా జరిగిపోవడం వలన మన భూమి మొత్తం కూడా 7 ఖండాలుగా సపరేట్ అయి విభజించబడింది. ఈ ఒక్కొక్క టెక్టోనిక్ ప్లేట్స్ 1,00,000 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండి ఒక ప్లేట్ పై వివిధ దేశాలు, అంటే ఒక ప్లేట్ పై ఒక దేశం మాత్రమే కాదు చాలా దేశాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఏవైనా 2 టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు వాటి మధ్యలో విపరీతమైన మ్యాసివ్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ పై ఉన్న భూభాగం కంపిస్తున్నప్పుడు దీనినే మనం భూకంపం, ఎర్త్క్వేక్ అంటూ ఉంటాం. 2 టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య ఎంత స్థాయిలో ఫ్రిక్షన్ ఏర్పడిందో భూకంప తీవ్రత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇదే ఫ్రిక్షన్ గనక సముద్రంలో ఏర్పడితే భయంకరమైన సునామీలు సంభవిస్తాయి. ఇలా ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదాని కిందకి మరొకటి వెళ్ళినట్లయితే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఉన్నటువంటి భూభాగం బాగా పైకి లేచి పర్వతాలు, కొండలుగా, లోయలుగా ఏర్పడుతుంది. మనం ప్రకృతిలో చూసే కొండలు, లోయలు, పర్వతాలు అలా ఏర్పడినవే మ్యాక్సిమం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనంటే హిమాలయాలు కూడా అలాగే ఏర్పడ్డాయండి. అలాగే టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు వాటి మధ్య క్రాక్స్ ఏర్పడతాయి. ఈ క్రాక్స్ లో వాయువులు భూమిలో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలతో రసాయనిక క్రియ జరగడం చేత శిలలు ఆ ఉష్ణోగ్రతకు కరిగి శిలాద్రవంగా మారుతుంది. అవే అగ్నిపర్వతాల్లాగా తయారవుతాయన్నమాట. ఇప్పుడు వచ్చాం పాయింట్ కి. ఇవాళ మనం దేని గురించి తెలుసుకోబోతున్నామో తెలుసా? వాల్కనోస్, అవే అగ్నిపర్వతాలు. మరి లేట్ లేకుండా తెలుసుకుందామా అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, అవి ఎందుకు అంత వేడిగా ఉండే లావాని చిమ్ముతూ ఉంటాయి, అసలు ఇంకా అగ్నిపర్వతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయా, మన ఇండియాలో ఉన్నాయా, అగ్నిపర్వతాల వల్ల జరిగే నష్టాలేంటి, లాభాలేంటి, అసలు అగ్నిపర్వతాలు ఎంత కాలం ఉంటాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం తీసుకొచ్చేసా. అవన్నీ విషయాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ పాఠం మీకోసం.

అగ్ని పర్వతాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అసలు వాల్కనోస్ అనే పదం వాల్కన్ అనే రోమన్ పదం నుంచి పుట్టింది. రోమన్ భాషలో వాల్కన్ అంటే ఫైర్ గాడ్ అని అర్థం. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొలది ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున భూమి లోపల భాగాన ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దీని వలనే శిలలు కరిగి శిలాద్రవంగా మారతాయి. భూమి అంతర్భాగంలో జరిగే ఆకస్మిక చలనాల వలన భూ అంతర్భాగం నుంచి ఈ శిలాద్రవం ఒక రంధ్రం ద్వారా భూమిపైకి వచ్చి చల్లబడి గట్టిపడి ఆ రంధ్రం చుట్టూ శంఖాకారంలో పర్వతంగా మారితే దాన్నే మనం అగ్నిపర్వతం అంటాం. అగ్నిపర్వతం యొక్క గరాటు అంటే అగ్నిపర్వతం యొక్క ఫేస్ ఆఫ్ ఫాల్కనో భాగాన్ని జ్వాలాబిలము లేదా క్రేటర్ అంటూ ఉంటారు. అంటే దేంట్లో నుంచి అయితే ఈ లావా అంతా బయటకు వస్తుందో దాన్ని క్రేటర్ అంటారు. భూమి లోపల నుంచి శిలాద్రవం బయటకు వచ్చే గొట్టం పైప్ ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని అగ్నిపర్వత బిలము వెంట్ అంటాం. ఈ అగ్నిపర్వత బిలం యొక్క వ్యాసం 300 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత పెద్దగా అగ్నిపర్వతాలు ఉంటాయి అని. భూమి లోపల వాయువులతో కూడిన శిలాద్రవాన్ని మ్యాగ్మా అంటారు. భూమి లోపల మ్యాగ్మా ఉన్న ప్రదేశాన్ని మ్యాగ్మా చాంబర్ అగ్నిపర్వత కేంద్రకం అంటూ ఉంటాం. మ్యాగ్మా ఈ మ్యాగ్మా వెంట్ నుంచి ఉపరితలానికి వచ్చి వాయువులను కోల్పోతే దానిని లావా అని పిలుస్తారు. ఈ పదం మనం చాలా సార్లే వినే ఉంటాం. అంటే ఈ శిలాద్రవము అగ్నిపర్వతం లోపల ఉన్నప్పుడు దాన్ని మ్యాగ్మా అంటాము, అది బయటకు వచ్చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి వాయువులను అది కోల్పోతే, అంటే బయట ఉన్న అట్మాస్ఫియర్ కి వచ్చేసినప్పుడు అది వాయువులను కోల్పోతుంది, అప్పుడు దాన్ని లావా అని పిలుస్తామన్నమాట. ఈ లావా యొక్క ఉష్ణోగ్రత

0: ఎంతో తెలుసా అండి? 500 డిగ్రీల సెల్సియస్ నుంచి 2000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ వేడిగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అగ్నిపర్వత బిలాలు చాలా లోతుగా ఉండి అందులో వర్షపు నీరు చేరి సరస్సులుగా కూడా ఏర్పడతాయి. వీటిని క్రేటర్ సరస్సులు అని పిలుస్తూ ఉంటారు. నార్త్ అమెరికాలోని ఒరేగాన్ ప్రాంతంలో 8 కిలోమీటర్ల లోతులో 800 మీటర్ల వెడల్పు గల అతి పెద్ద క్రేటర్ సరస్సు ఉంది. దీనిని నిశ్శబ్ద సముద్రం లేదా సీ ఆఫ్ సైలెన్స్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని మహారాష్ట్రలో గల లూనార్ సరస్సు మన దేశంలోనే అతి పెద్ద క్రేటర్ సరస్సు. సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాలను జలాంతర్గత మెరైన్ వాల్కనోస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి విస్ఫోటనం చెందినప్పుడు అధిక మొత్తంలో లావా వెదజల్లబడి చల్లబడి గట్టిపడిపోయి అక్కడే కొత్త దీవులుగా కూడా ఏర్పడతాయి. ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవులు, ఇవి అలాగే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడినటువంటి దీవులు అన్నమాట. అగ్నిపర్వతాలని వాటి యొక్క లావా ప్రజ్వలన సమయాన్ని బట్టి, అంటే లావా వచ్చే సమయాన్ని బట్టి 3 రకాలుగా విభజించారండి. సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు, నిద్రిస్తున్న అగ్నిపర్వతాలు, నిర్జీవ అగ్నిపర్వతాలు. సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు అంటే యాక్టివ్ వాల్కనోస్, వీటి నుంచి లావా అనే శిలాద్రవం వెదజల్ల పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు ఈక్విడార్ దేశంలోని కోటా ఫాక్సి అగ్నిపర్వతం, ఇటలీలోని వెసువియాన్ అగ్నిపర్వతం, మధ్యధరా సముద్రంలోని విపరీ దీవుల్లో గల స్ట్రంబోలి అగ్నిపర్వతం, వెస్టిండీస్ లోని మౌంట్ పీలే అగ్నిపర్వతం, హవాయి దీవుల్లో గల మౌంట్ లోవా అగ్నిపర్వతాలు ఈ కోవలోకి చెందినవి. అంటే ఇవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది, దాంట్లో లావా ఎప్పుడు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిద్రిస్తున్న అగ్నిపర్వతాలు ఒకప్పుడు సజీవంగా ఉండి ప్రస్తుతం ఎటువంటి విస్ఫోటనం లేకుండా భవిష్యత్తులో విస్ఫోటనం చెందడానికి అవకాశం ఉన్న అగ్నిపర్వతాలని నిద్రిస్తున్న అగ్నిపర్వతాలు అని అంటారన్నమాట. ఉదాహరణకు జపాన్ లోని ఫ్యూజియామా అగ్నిపర్వతం, ఇండోనేషియాలోని క్రకటోవా అగ్నిపర్వతం. అంటే ఇవి ఒకప్పుడు బాగా విస్ఫోటనం చెందుంటాయి, ప్రస్తుతానికి మాత్రం కామ్ గానే ఉంటాయి, కానీ ఫ్యూచర్ లో మళ్ళీ అవి విస్ఫోటనం చెందే అవకాశం అయితే ఉంటుంది. వీటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3వది నిర్జీవ అగ్నిపర్వతం, ఒకప్పుడు విస్ఫోటనం చెంది ప్రస్తుతం అలాగే భవిష్యత్తులో కూడా విస్ఫోటనం చెందడానికి అవకాశమే లేని అగ్నిపర్వతాలను నిర్జీవ అగ్నిపర్వతాలు అంటారు. ఉదాహరణకు కిలిమంజారోలో ఉన్న అగ్నిపర్వతం, అండమాన్ నికోబార్ లో గల నార్కోడమ్ అగ్నిపర్వతం అన్నమాట. అలాగే అగ్నిపర్వతాల యొక్క స్ట్రక్చర్ ని బట్టి కూడా అగ్నిపర్వతాలని రకరకాలుగా విభజిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో కూడా ఒక యాక్టివ్ వాల్కనో ఉందండి. అంటే ఎప్పుడు దానిలో నుంచి లావా బయటకు వస్తుందో తెలియదు మనకు, దాంతో ఎప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. అది ఎక్కడుందో తెలుసా అండి? భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఒకటైనటువంటి బెరెన్ ఐలాండ్ లో ఇది ఉంది. భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కనో ఇది. దాదాపు 170 ఏళ్ల పాటు నిద్రాణ స్థితిలో ఉన్న ఈ అగ్నిపర్వతం 1991లో విస్ఫోటనం చెందింది. 1994 మరియు 1995లో నిప్పులు కూడా కక్కింది. ఆ తర్వాత కొద్దిపాటి పేలుళ్లు సంభవించినాయని శాస్త్రవేత్తలు చెప్పారు. 2017 జనవరిలోనూ దీని నుంచి పొగలు లావా బయటికి వచ్చినట్టుగా గోవాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికీ కూడా 5 నుంచి 10 నిమిషాల పాటు ఇందులో నుంచి లావా వస్తూనే ఉంటున్నట్టుగా కూడా గుర్తించారు. బెరెన్ ఐస్లాండ్ లో ఉన్న ఈ భారీ అగ్నిపర్వతం దాదాపు 3 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉందండి. ఎంత పెద్దగా ఉంటుందో 3 కిలోమీటర్లు అంటే, అంత విడల్పుగా ఉంది ఈ అగ్నిపర్వతం. ఇదే భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కనో. ప్రపంచం మొత్తం మీద 1500 కంటే ఎక్కువ సజీవ అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో సుమారు 75% అగ్నిపర్వతాలు పసిఫిక్ ఫైర్ రింగ్ అనే ప్రాంతంలోనే ఉన్నాయి. అతి పెద్ద అగ్నిపర్వతం మౌనాలోవా హవాయిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద షీల్డ్ వాల్కనో. ఇది సముద్ర మట్టానికి దిగువ నుంచి చూస్తే మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా ఎత్తులో ఉంటుంది. అగ్నిపర్వతాలు వాతావరణాన్ని మార్చగలవండి. పెద్ద పేలుళ్లు వాయుమండలంలో బూడిదను విడుదల చేస్తాయి. ఇది కొన్ని సంవత్సరాలుగా గాలిని చల్లగా ఉండేలాగా చేస్తుంది. ఉదాహరణకు 1815లో టాంబోరా పేలుడు, ద ఇయర్ వితౌట్ ఏ సమ్మర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని జీవులు కూడా ఈ అగ్నిపర్వతాల వద్ద జీవించగలవండి. ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ వద్ద సముద్రపు జీవులు వేడి మరియు విషపూరిత వాతావరణంలో కూడా బతుకుతాయి. ఇది ప్రకృతిలో ఒక అద్భుతం అన్నమాట. ఎంత వేడి ఉంటుంది అగ్నిపర్వతాలంటే దాదాపుగా మనం చెప్పుకున్నాం 500 నుంచి 2000 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రత అక్కడ ఉంటుంది. అంటే అంత హై టెంపరేచర్ లో ఒక జీవి బ్రతకడం అంటే అది అసాధ్యమైనటువంటి విషయం. కానీ అక్కడ కూడా కొన్ని జీవులు బ్రతుకుతూ ఉన్నాయి. స్నైల్స్ అంటే కొన్ని రకాల నత్తలు ఈ వాల్కనోస్ దగ్గర జీవిస్తూ ఉన్నాయండి. దీని శరీరం మీద షెల్ ఉంటుంది. ఇది ఇనుముతో నిండి ఉంటుంది. అగ్నిపర్వతాల వద్ద ఉండే మెటల్స్ ను గ్రహించి తన శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటాయన్నమాట. ఇది రక్షణకు లావాను కూడా కొన్నిసార్లు కవచంగా మార్చుకుని తన శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. వీటితో పాటు ఇంకా చాలా జంతువులు అగ్నిపర్వతాల దగ్గర జీవించగలవు. ఈ జంతువులు కనీసం ఆక్సిజన్ లేకుండా భయంకరమైన వేడి మరియు విషపూరితమైన గ్యాసుల్లో కూడా జీవించగలవన్నమాట. అసలు భూమిపై జీవం ఎలా ప్రారంభమైంది అని అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అసలు కొద్దిగా కూడా సపోర్ట్ చేయని వాతావరణంలో కూడా జీవులు జీవిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా జపాన్ లో కూడా ఒక అగ్నిపర్వతం బద్దలైందండి. ఈ అగ్నిపర్వతం నుంచి 1000 మీటర్ల వరకు దట్టమైన పొగ బూడిద వ్యాపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారట. వాల్కనోస్ వలన మనకు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. నేల సారవంతం అవుతుంది. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఖనిజాలు వాయువులు అన్ని బయటకు వస్తాయి కదా, నేల సారవంతం అవుతుంది. కొత్త దీవులు ఏర్పడతాయి అన్నమాట. ఆ భూమిలో ఉన్న మెటల్స్ అన్ని బయటకు వచ్చి అదే ఒక దీవిలాగా ఏర్పడిపోతుంది. పర్యాటక ఆకర్షణ ఆటోమేటిక్ గా ఎంత బాగుంటాయి. సముద్రాల లోపల ఒక దీవులు ఏర్పడితే ఎంత చూడ్డానికి కళ్ళు సరిపోవు కదా, అంత అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, ఆఫ్ కోర్స్ లావా ఊర్లు ఊర్లనే నాశనం చేసేస్తుంది. అది వచ్చే ఆ వేడికి అసలు ఏవైనా దాంట్లో పడ్డాయంటే ఇంకా అసలు మనం ఊహించలేమనుకోండి దాని గురించి. అంత హై టెంపరేచర్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, కాలుష్యం, అఫ్ కోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గ్యాసెస్ వస్తాయి బయటికి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం పీల్చుకుంటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కదా. ఇలాంటి నష్టాలు కూడా దీనివల్ల ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇవన్నీ ప్రకృతి మనకు ఇచ్చింది కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే వీటి గురించి కొంచెం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన జీవన విధానాలని కూడా మనం మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదన్నమాట. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా అండి. ఎప్పటి నుంచో అగ్నిపర్వతాలు అన్న మాట వింటూనే ఉంటాం, కానీ అసలు అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, ఎలా విస్ఫోటనం చెందుతాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అగ్నిపర్వతాల్లో లావా ఎలా వస్తుంది, అది ఎంత వేడిగా ఉంటుంది, ఈ అగ్నిపర్వతాల దగ్గర కూడా జీవులు జీవిస్తూ ఉన్నాయి, అంత వేడిలో అంత విషపూరితమైనటువంటి వాయువులు ఉన్న దగ్గరలో కూడా కొన్ని రకాల జీవులు జీవిస్తున్నాయి, అవి ఎలా జీవిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదండి. మనం ఎప్పటి నుంచో వినే మాటలైనా కూడా దాని గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది కదండి. నాకైతే అలాగే ఉంది. మీరు కూడా సేమ్ ఫీల్ అయ్యారు అనుకుంటూ ఉన్నా, వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తా. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా అగ్నిపర్వతాల గురించి. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావిశ్రీ. ఇప్పుడు విన్నాం జానపద గేయం.
1: గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ, గానం శ్రీ ఊలేటి బృందం.
2: గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ.

గోదారి తల్లికి గొద్దండి పూదండ సరస్వతి పూసండి.

ఇప్పటి వరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. వినండి వినండి, వింటూనే వినండి. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం. వెలుగు నీడులు చిత్తం నుండి ఘంటసాల మాధవ పెద్ది ఆలపించినటువంటి ఈ పాటకు పెండియాల సంగీతం అందించారు. రచన కో

ప్రగతి మార్గమునెప్పుడు వదలిపోరాదు, క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా.

ఇప్పటివరకు మీరు వెలుగునుడిలు చిత్రం నుండి ఘంటసాల ఆలపించినటువంటి పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు, నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫ్ సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా

నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుం అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

0: దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 1444 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్దతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం మినుము పంట సాగు యాజమాన్యం గురించి డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు.
2: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో ప్రొఫెసర్గా శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు మినుము సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియపరుస్తాను. మన రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని మరియు ఎకరాకు 376 కిలోలు దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, అలాగే రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తూ ఉంటాం. విత్తే సమయానికి చూస్తుంటే ఖరీఫ్లో అయితే 15 నుంచి జూలై 15 వరకు, అదే రబీలో అయితే 1 అక్టోబర్ నెలలో, అట్లాగే వరి కోసిన మాగాణి పొలాల్లో అయితే 1 నవంబర్ 1 డిసెంబర్, అలాగే వేసవిలో అయితే 1 ఫిబ్రవరి 1 మార్చ్ సమయాల్లో మనం విత్తుకోవాలండి. ఖరీఫ్కి చూస్తే అనువైన రకాలు LBG 752, దీని యొక్క పంట కాలం 75 నుండి 80 రోజులు, దిగుబడి 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గుణగుణాలు చూస్తే పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుని పాలిసి రకము, వరి మాగాణాల్లో ఆలస్యంగా విత్తటం కూడా మనకి అనువైన రకం అండి. అలాగే LBG 20 అంటే తేజ, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం, కాయపైన నూగు ఉండదు, అలాగే పల్లాక తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. నెక్స్ట్ T9, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 4 నుండి 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి. సాదా రకం, కాయ మీద నూగు ఉండదు, పల్లాక తెగులను కొంతవరకు కూడా తట్టుకుంటుంది. LBG 623, 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం, గింజలు లావుగా ఉంటాయి, బూడి తెగుల్ని కొంతవరకు కూడా తట్టుకుంటుంది. PBG 1, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. సాదా రకం, కాయల మీద నూగు కూడా ఉంటుంది. నెక్స్ట్ PU 31, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 నుండి 6 క్వింటాల్ దిగుబడి ఎకరానికి ఇస్తుంది. సాదా రకం, కాయల మీద నూగు ఉంటుంది, అలాగే పల్లాకు తెగులను కూడా పూర్తిగా ఇది తట్టుకునే రకం అండి. LBG 787, 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం, 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, అలాగే కణుపుల వద్ద కూడా కాపు వస్తుంది. పాలిష్, మధ్యస్థ గింజ రకం, అన్ని కాలాలకు కూడా ఇది అనువైన రకం అండి. నెక్స్ట్ TBG 104, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగులను కూడా తట్టుకునే పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువైన రకం కూడా. నెక్స్ట్ GBG 1, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుని పాలిష్ రకం.

అన్ని కాలాలకు కూడా ఇది అనువైన రకం. ఈ రకాలన్నీ కాలాలకు అనుకూలిస్తాయి. వీటిని మనం రబీ మరియు వేసవి మెట్టలో మరియు వరి మాగాణంలో కూడా మనం వేసుకోవచ్చు. తక్కువ కాలంలో పండే రకాలు కావున తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు అనుకూలం. అలాగే రబీ మినుము చూస్తే రబీ కాలంలో మినుము వరి మాగాణంలో పండించడం మన రాష్ట్రం ప్రత్యేకత. వరి కోయడానికి 2-3 రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి భూముల్లో మిగిలిన తేమను సారాన్ని ఉపయోగించుకుని పెరిగి పంటకు వస్తుంది. వరి మాగాణాలకు ఎంపిక చేసుకునే రకాలు త్వరగా పెరిగి ప్రక్కలకు వ్యాపించి ఖాళీలు పూరింప చేయగలుగుతాయి. నెక్స్ట్ ఏపుగా దట్టంగా పెరిగి కలుపు మొక్కల్ని అణిచివేయగలుగుతాయి. అలాగే బూడిద మరియు ఎండు తెగులను కూడా తట్టుకొని సాగుతాయి. అంటే బెట్టకు గురి కాక ముందే మనం కోతకి రావాలి. నెక్స్ట్ వరి మాగాణానికి అనువైన రకాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుందాం. నెక్స్ట్ ఎల్బీజీ 752, ఇది 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం. 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణంలో ఆలస్యంగా విత్తనకు కూడా ఇది అనువైనది. నెక్స్ట్ ఎల్బీజీ 645, ఇది 85 నుండి 90 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 10 క్వింటాల్ ఎకరానికి దిగుబడి. లావు గింజ, పాలిష్ రకం, ఎండు తెగులను తట్టుకుంటుంది. కాయలు పొడవు, నువ్వు ఏమి ఉండదు. నెక్స్ట్ ఎల్బీజీ 685, ఇది 85 నుండి 90 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఎండు తెగులను తట్టుకునే పాలిష్ రకం, కాయలపై నూగు తక్కువగా ఉంటుంది. కాయలు కణువుల వద్ద కూడా కాస్తాయి. అలాగే ఎల్బీజీ 648, ఇది 90 నుండి 95 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం, ఎండు తెగులను తట్టుకుంటుంది. పైరు తీగ వేస్తూ విస్తరించి పెరుగుతుంది. కాయలపై నూగు కలిగి ఉంటుంది. బూడిద, ఆకుమచ్చ, తుప్పు తెగులను కొంతవరకు కూడా ఇది తట్టుకుంటుంది. అలాగే ఎల్బీజీ 402, అంటే ప్రభావ్, ఇది 90 నుండి 95 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. ఎండు తెగులను తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపుకి అణుగ్గా కూడా తొక్కుతుంది. నెక్స్ట్ ఎల్బీజీ 709, ఇది 80 నుండి 85 రోజులు దీని యొక్క పంట కాలం. 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజ రకం, పాలిష్, అలాగే కాయలపై నూగు కూడా ఉంటుంది. మాగాణ భూముల్లో ఆలస్యంగా విత్తేందుకు ఇది అనుకూలం. నెక్స్ట్ పీబీజీ 107, ఇది 80 నుండి 85 రోజులు దీని యొక్క పంట కాలం. 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. సాదా రకం, కాయలపై నూగు ఉంటుంది. అలాగే ఆలస్యం విత్తేందుకు ఇది బాగా అనుకూలం. నెక్స్ట్ ఎల్బీజీ 17, ఇది 80 నుండి 85 రోజులు దీని యొక్క పంట కాలం. 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం, గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులను తట్టుకుంటుంది. కాయలపై నూగు ఎక్కువ, కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. అలాగే ఎల్బీజీ 787, ఇది 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాండపు కణువుల మధ్య కూడా కాపు కాస్తుంది. అట్లాగే పాలిష్ మధ్యస్థ గింజ రకం. నెక్స్ట్ టీబీజీ 104, ఆల్రెడీ చెప్పుకున్నాం, వరి ఖరీఫ్ కూడా అనువైంది. ఇది 70 నుండి 75 రోజులలో పంట కాలం రబీలో. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుని పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువైన రకం. అలాగే జీబీజీ 1, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగులను తట్టుకునే పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువయ రకం. అలాగే డబ్ల్యూజీజీ 26, అంటే వరంగల్ 26, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం. 4 నుండి 5 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. సాధారణం కాయల మీద కూడా నూగు ఉండదు. మొక్కలు గుబురుగా ఉంటాయి. కాపు అడుగు భాగాన కేంద్రీకృతమైన ఆకుల్లో కప్పబడి ఉంటుంది. పల్లాకు తెగులను కొంతవరకు కూడా ఇది తట్టుకుంటుంది. నెక్స్ట్ ఎంబీజీ 207, అంటే మధుర మినుము 207, ఇది 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం. 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం, బెట్టను తట్టుకుంటుంది. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. తొలకరి మరియు రబీకి కూడా ఇది అనుకూలమైనది. నెక్స్ట్ యాజమాన్య పద్ధతులు చూస్తే, మెట్ట ప్రాంతాల్లో తేమను నిలుపుకోగలిగే మురుగు నిరిగిపోయే వసతి గల భూములను మనం అనువైనవి. భూమిని బాగా దుక్కి దున్ని విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోలు నత్రజ

అలాగే 20 కిలోల బాసరం ఇచ్చే ఎరువులను వేసి గొర్రుతో కలియదున్నాడు. వరి మాగాణాల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ విత్తే సమయం చూస్తే తొలకరి అంటే జూన్ లేదా జూలై, అలాగే రబీలో అవుతే మెట్ట సేద్యం అవుతే అక్టోబర్లోనా, మాగాణి అవుతే నవంబరు, అదే వేసవిలో ఆరుతాడు అంటే ఫిబ్రవరిలో అండి, మాగాణి అవుతే మార్చిలో. నెక్స్ట్ విత్తన మోతాదు మనం చూసుకుంటే తొలకరిలో 8 నుండి 10 క్వింటాలు ఎకరానికి సరిపోతుంది, అదే రబీలోన మెట్ట సేద్యానికి అయితే 8 నుండి 10 కిలోలు ఎకరానికి సరిపోతుంది, అదే మాగాణిలో అయితే 16 నుండి 18 కిలోలు ఎకరానికి సరిపోతుంది. ఆరుతడిగా మనం చూసుకుంటే అంటే 10 నుండి 12 కిలోలు ఎకరానికి సరిపోతుంది, అదే మాగాణిలో అయితే 16 నుండి 18 కిలోలు ఎకరానికి సరిపోతుంది. విత్తే దూరం మనం చూస్తే తొలకరిలో అయితే 30 ఇంటూ 10 సెంటీమీటర్లు దూరం సరిపోతుంది, అదే రబీలో అయితే మెట్ట సేద్యానికి అయితే 30 ఇంటూ 10 సెంటీమీటర్లు సరిపోతుంది, అదే మాగాణిలో అయితే వెదజిల్లుట జరుగుతుంది. నెక్స్ట్ వేసవిలో మనం చూసుకుంటే ఆరుతడిలో 22.5 ఇంటూ 10 సెంటీమీటర్ల స్పేసింగ్ మనం ఉండాలండి, అదే మాగాణిలో అయితే వెదజిల్లుట జరుగుతుంది. నెక్స్ట్ విత్తన శుద్ధి మనం చూసుకుంటే కిలోలో విత్తనానికి 2.5 గ్రాములు థైరం లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ లేదా కార్బండిజం వంటి తెగుళ్ళు మందులతో మరియు 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రాములు థయోమిథాక్సమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్ళు మరియు రసం పీల్చు పురుగులు బారి నుండి కూడా మనం రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు కూడా మనం పొందటానికి ఆస్కారం. అట్లాగే నీటి యాజమాన్యం చూస్తే వర్షాభావ పరిస్థితులు లేపినప్పుడు 1-2 నీటి తడులు ఇవ్వాల్సి వస్తుంది. వరి మాగాణాల్లో 1-2 తేలికపాటి తడులు అలాగే 30 రోజుల లోపు మరియు 55 రోజులు తర్వాత ఇస్తే అధిక దిగుబడులను సాధించవచ్చు. నెక్స్ట్ కలుపు నివారణ అంతర్కృషి చూస్తే పెండి మెథేలియన్ 30% ద్రావకం ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున మనం విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులు ఇప్పుడు గొర్రుతో అంతర్కృషి చేయాలి. మాగాణి మినుములో ఊదా చిప్పెర గరిక లాంటి గడ్డి జాతుల మొక్కలు నిర్మూలనకు మనం ఫెన్క్రోప్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మిల్లీలీటర్ లేదా కిజ్లోపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దాన్ని మనం 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20 నుండి 25 రోజుల లోపల పిచికారీ చేసి సమర్థవంతంగా మనం ఈ కలుపుని నివారించుకోవచ్చు. అలాగే వెడల్పాకు గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు 200 మిల్లీలీటర్లు ఇమిజియాతోపిర్ 5% 200 లీటర్లు నీటి కలిపి 20 నుండి 25 రోజుల లోపల పొలంలో తేమ ఉన్నప్పుడు కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. వరి మాగాణాల్లో బంగారు తీగ నిర్మూలనకు వరి పనులు తీసిన వెంటనే ఎకరానికి 1.5 లీటర్ పెనిమిథిలిన్ 30% మందును 20 కిలోలు ఇసుకతో కలిపి సాయంత్రం వేళ మనం పొలంలో సమానంగా చల్లాలి. వెంటనే ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి. ఈ మందును ఒకవేళ వాడినప్పుడు విత్తిన 15 నుండి 20 రోజులకు 200 మిల్లీలీటర్లు ఇమిజాతోపిర్ 10% మందును 2 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. బంగారు తీగ ఇంకా మిగిలి ఉన్నట్లయితే పీకి తగలబెట్టాలి లేదా పెరాక్వాట్ 10% మందును లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి బంగారు తీగ కలుపు ఉన్న చోట పిచికారీ చేస్తే పైరుతో పాటు బంగారు తీగ కూడా చనిపోతుంది. నెక్స్ట్ అంతర్ పంటలు అట్లాగే పంట సరళి పెసర కంది 7:1 నిష్పత్తి, అట్లాగే పెసర ప్లస్ ప్రత్తి 2:1 లేదా 1:1, అట్లాగే మొక్కజొన్న పెసర మినుము లేకపోతే వరి మొక్కజొన్న పెసర మినుము అట్లా లేకపోతే పెసర వేరుశనగ పెసర మొక్కజొన్న వేరుశనగ పెసర అలాగే వరి పెసర లేదా మినుము ప్రత్తి పెసర లేదా మినుము ఈ విధంగా అంతర పంటలు లేకపోతే పంటల సరళిని మనం చూసుకోవాలండి. సమగ్ర ఎరువుల యాజమాన్యం అయితే సేంద్రీయ ఎరువులు చివరి దుక్కులో ఎకరాకు 2 టన్నులు పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మౌళ్ళను రోటోవేటర్లో భూమిలో కలిగి ఉండాలి. అలాగే జీవన ఎరువులు రైజోపియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించుకోవాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. అలాగే చల్లార్చిన ద్రావణంలో 8 కిలోల విత్తనంపై చల్లి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడి బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త మనం చూసుకోవాలి. ఈ ప్రక్రియను

పాలిథిన్ సంచుల్లో ఉపయోగించి చేసుకోవాలి. అట్లాగే రైజోమియం పట్టించిన విత్తనాన్ని నీళ్లలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోలు ఫాస్ఫోబ్యాక్టర్ను 2 కిలోలు సేంద్రీయ ఎరువులతో కలిపి దుక్కిలో కానీ విత్తనం విత్తేటప్పుడు కానీ సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలోన మొక్కలను లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యం అయ్యేటట్టు రూపంలోకి మార్చి మొక్కలకి బాగా అందుబాటులో తెస్తుంది. అట్లాగే రసాయన ఎరువులు చూస్తే ఎకరానికి 8 కిలోలు నత్రజని, 20 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అనగా 18 కిలోలు యూరియా, 125 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోలు డిఏపిని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకునేటప్పుడు ఎరువులు వేయడం వీలు పడదు. అవసరం మేరకే పోషకాలను పైపాటుగా పిచికారీ ద్వారా అందించాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు మేరకు రసాయనిక ఎరువులు కూడా మనం వేసుకోవాలి. అలాగే సూక్ష్మ పోషక లోపాలు యాజమాన్యం చూసుకుంటే జింక్ ముఖ్యంగా ఇది ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడటం, కణుపుల మధ్య దూరం తగ్గి ఆలస్యంగా పూతకు వస్తుందండి. అనుకూలమైన వాతావరణం ఏంటంటే ఇసుక నేలలు, వరి మాగాణి, అట్లాగే కొత్తగా చదును చేసే నేలలు ఉదజని సూచిక ఎక్కువ ఉన్న, అంటే మోర్ దెన్ 8.5 ఉంటే నేలల్లో ఇది ఉంటుంది అనువైంది. నెక్స్ట్ లోపల నివారణకి ఏంటంటే ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కులో వేయాలి. పైరుపై లోప లక్షణాలు కనబడినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇనుము లేత ఆకుల్లో ఈ నెల మధ్య హరితాన్ని కోల్పోయి పసుపు రంగు లేదా తెలుపు వర్ణం తలుస్తుందండి. అంటే సున్నపు నిలువలు ఉదజన సూచిక అంటే 8.5 కంటే ఎక్కువ ఉన్న నేలల్లో, మురుగునీరు ఉన్న నేలల్లో ఈ సమస్య ఉంటుంది. దీనికి నివారణకి ఏంటంటే లీటర్ నీటికి 5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాతో 2 సార్లు పిచికారీ చేసుకోవాలండి.

చేపల పెంపకంలో వచ్చే ఎరుపు మచ్చల వ్యాధి గుర్తింపు, నివారణ మరియు చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. చేపల పెంపకం ఆధునిక వ్యవసాయ వ్యవస్థలో స్థిరమైన ఆదాయం మరియు పోషక భద్రతను అందించే ముఖ్య రంగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఉత్పాదకతను ప్రభావితం చేసే అంశాలలో చేపల వ్యాధులు ఒకటి. ముఖ్యంగా రెడ్ డిసీజెస్ లేదా ఎరుపు మచ్చల వ్యాధి చేపల పెంపకంలో సాధారణంగా కనిపించే సంక్లిష్ట రోగ సమూహము. ఇవి ప్రధానంగా బ్యాక్టీరియా సంక్రమణలు, నీటి నాణ్యతలో మార్పులు, పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవించి చేపల శరీరంపై హిమరేజిక్ లెషన్స్ అంటే రక్తస్రావ గాయాలు, పుండ్లు మరియు శరీర కణజాల నాశనానికి దారితీస్తాయి. ఈ వ్యాధులు తక్కువ సమయంలోనే చేపల చెరువు మొత్తం వ్యాపించి అధిక మరణాలు, ఆర్థిక నష్టాలకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఎరుపు మచ్చల వ్యాధిపై శాస్త్రీయ అవగాహన, ప్రారంభ దశలో లక్షణాల గుర్తింపు మరియు సమగ్ర నిర్వహణ పద్ధతులు అమలు అత్యంత అవసరము. నీటి, భౌతిక, రసాయన లక్షణాల నియంత్రణ, సరైన చేప పిల్లల నిల్వ సాంద్రత, పోషకాహార సమతుల్యత మరియు జీవ సంరక్షణ చర్యలు ఈ వ్యాధుల నివారణలో కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల చేపల పెంపకంలో ఆరోగ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థిరమైన ఉత్పత్తి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం సాధ్యమవుతుంది. ఎరుపు మచ్చల వ్యాధి అనేది ఒకే ఒక్క నిర్దిష్ట వ్యాధిని సూచించదు. ఇది చేపలలో కనిపించే హిమరేజిక్ లక్షణాలతో కూడిన వ్యాధుల సమూహంగా పరిగణించబడతాయి. ఈ వ్యాధులు ప్రధానంగా బ్యాక్టీరియా, ఉదాహరణకు ఏరోమోనాస్, సూడోమోనాస్, కొన్నిసార్లు వైరల్ కారకాలు, అలాగే నీటి నాణ్యతలో లోపాలు మరియు పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవిస్తాయి. ఈ వ్యాధుల్లో చేపల చర్మం, కండరాలు మరియు అంతర్గత అవయవాలలో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల హిమరేజ్ అంటే రక్తస్రావం సంభవించి శరీర ఉపరితలంపై ఎర్రటి మచ్చలు, పుండ్లు మరియు శరీర కణజాలం దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి పరిధిలో పలు హిమరేజిక్ లక్షణాలతో కూడిన వ్యాధులు గుర్తించబడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా పుండ్ల వ్యాధి,

ఎరిథ్రోడర్మటిటిస్ మరియు బ్యాక్టీరియల్ సెప్టిసీమియా ప్రాముఖ్యత కలిగినవిగా పరిగణించబడుతున్నాయి. పుండ్ల వ్యాధి ప్రధానంగా చర్మ ఉపరితల కణజాలం దెబ్బతినడం వల్ల ప్రారంభమై తరువాత కండర కణజాలం వరకు విస్తరించి లోతైన పుండ్లతో కూడిన గాయాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎరిథ్రోడర్మటిస్ వ్యాధిలో చర్మం పైభాగంలో ఎర్రటి వర్ణం స్పష్టంగా కనిపిస్తూ క్రమంగా నెక్రోసిస్ ద్వారా కణజాల క్షీణత సంభవిస్తుంది. ఇక సెప్టిసీమియా సందర్భంలో హానికర బ్యాక్టీరియా రక్త ప్రసరణ వ్యవస్థలో విస్తరించి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. దీని ఫలితంగా శరీరమంతటా ఎరుపు మచ్చలు, అంతర్గత అవయవాలలో రక్తస్రావం మరియు అధిక మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ మూడు వ్యాధులు చేపల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ చేపల పెంపకంలో ఉత్పాదకతను గణనీయంగా తగ్గించే అవకాశముంది. వ్యాధి లక్షణాల విషయానికొస్తే ఎరుపు మచ్చల వ్యాధికి గురైన చేపల్లో స్పష్టమైన వ్యాధికారక లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వ్యాధి తీవ్రతను సూచించే ముఖ్య సూచికలుగా పరిగణించబడతాయి. ముఖ్యంగా చేపల శరీర ఉపరితలంపై హిమరేజిక్ మచ్చలు కనిపించడం ఈ వ్యాధుల ప్రధాన లక్షణం. ఇవి క్రమంగా పుండ్లుగా మారి కణజాల నాశనాన్ని కలిగిస్తాయి. చేపల ప్రవర్తనలో కూడా మార్పులు గమనించవచ్చు. ఇవి సాధారణ కదలికల కంటే నిదానంగా కదలడం, ఆహారం తీసుకోవడంలో తగ్గుదల లేదా పూర్తిగా ఆహారాన్ని తీసుకోకపోవడం కనిపిస్తుంది. అదనంగా చేపలు నీటి ఉపరితలానికి వచ్చి తేలడం, ఆక్సిజన్ లోపం లేదా శ్వాస సంబంధిత ఒత్తిడిని సూచిస్తాయి. కొన్ని సందర్భాలలో ఉదర భాగం ఉబ్బడం కూడా గమనించవచ్చు. ఇవి అంతర్గత ద్రవ సేకరణ లేదా అవయవాలు దెబ్బతినడాన్ని సూచిస్తుంది. అలాగే రెక్కలు మరియు తోక ప్రాంతాలలో రక్తస్రావం కూడా కనిపించడం సాధారణమే. ఎరుపు మచ్చల వ్యాధి అనేది పలు పర్యావరణ, జీవ సంబంధ మరియు నిర్వహణ సంబంధిత కారణాల సమ్మిళిత ప్రభావంతో సంభవిస్తుంది. ముఖ్యంగా నీటి నాణ్యతలో లోపాలు ఈ వ్యాధుల అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి. అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు చేపల మొప్పలపై మరియు శరీర కణజాలంపై విషపూరిత ప్రభావం చూపి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. అధిక సాంద్రతలో చేపలను నిల్వ చేయడం వల్ల జీవావరణ ఒత్తిడి పెరిగి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి వేగవంతమవుతుంది. అదనంగా పోషక విలువలు లేని లేదా అసమతుల్య ఆహారం ఇవ్వడం వల్ల చేపల రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన బలహీనపడుతుంది. కాలుష్యంతో కూడిన నీటి వినియోగం, ముఖ్యంగా ఆర్గానిక్ లోడ్లు మరియు హానికర సూక్ష్మజీవులు అధికంగా ఉన్నప్పుడు సంక్రమణలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు చేపల శారీరక స్థితిని ప్రభావితం చేసి వ్యాధి ప్రబలతను పెంచుతాయి. అలాగే అప్పటికే వ్యాధి సంక్రమణ కలిగిన లేదా నాణ్యత లేని చేపల విత్తనం వినియోగం ద్వారా వ్యాధి చేపల చెరువులోకి ప్రవేశించి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ కారకాలు సమిష్టిగా పనిచేసి ఎరుపు మచ్చల వ్యాధి ఉధృతికి దోహదపడతాయి. ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చర్యల విషయానికొస్తే వ్యాధి నియంత్రణలో నివారణ చర్యలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. ఎందుకంటే ఈ వ్యాధి ఒకసారి వ్యాపించిన తరువాత నియంత్రించడం కష్టతరం అవుతుంది. కాబట్టి చేపల చెరువులో నీటి భౌతిక రసాయన లక్షణాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా నీటి ఉదజని, నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు, అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలను నియంత్రిత పరిమితుల్లో ఉంచడం ద్వారా చేపల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన చేప పిల్లల నిల్వ సాంద్రత పాటించడం ద్వారా జీవావరణ ఒత్తిడిని తగ్గించి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చు. సమతుల్య పోషకాహారంతో కూడిన నాణ్యమైన మేత ఇవ్వడం చేపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చేపల చెరువులో సున్నం ఉదజని స్థిరీకరణతో పాటు హానికర సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించవచ్చు. అదనంగా కొత్తగా తెచ్చిన చేపల విత్తనాన్ని క్వారంటైన్ లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ద్వారా శుద్ధి చేసిన తరువాత మాత్రమే కుంటలో ప్రవేశపెట్టాలి. తద్వారా బయట నుంచి వచ్చే హానికర సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నివారించవచ్చు. చేపల చెరువులో సేంద్రియ అవశేషాలను తొలగించడం మరియు సమగ్ర జీవ సంరక్షణ చర్యలు అమలు చేయడం ద్వారా వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఎరుపు మచ్చల వ్యాధి ప్రభావిత చేపలలో వ్యాధి నియంత్రణకు తక్షణ మరియు శాస్త్రీయ చికిత్స చర్యలు అవసరము. ప్రధానంగా పొటాషియం పర్మాంగనేట్ ను 2-3 ppm సాంద్రతలో నీటిలో వినియోగించడం ద్వారా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేసి

0: నీటిలో ఉన్న హానికర సూక్ష్మజీవులు మరియు సేంద్రియ లోడును తగ్గిస్తుంది. అదేవిధంగా ఉప్పును 1-2% ద్రావణంలో చేపలకు స్వల్పకాలిక డ్రిప్ ట్రీట్మెంట్ గా ఇవ్వడం ద్వారా అస్మో రెగ్యులేషన్ మెరుగుపరిచి బయటి పరాన్నజీవులు మరియు సూక్ష్మజీవాల ఒత్తిడిని తగ్గిస్తుంది. తీవ్రమైన బ్యాక్టీరియల్ సంక్రమణల సందర్భంలో యాంటీబయోటిక్స్ వినియోగం అవసరమవుతుంది. అయితే ఇవి చేపల నిపుణుల సలహా మేరకు మాత్రమే నియంత్రిత మోతాదులో వినియోగించాలి. తద్వారా రోగ నిరోధక శక్తి సమస్యను నివారించవచ్చు. అదనంగా సున్నంను హెక్టార్ కు 200-300 kg మోతాదులో కుంటలో ప్రయోగించడం ద్వారా నీటి ఉదజని స్థిరీకరణ, సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం మరియు హానికర సూక్ష్మ జీవాల నియంత్రణ సాధ్యమవుతుంది. ఈ చికిత్సా విధానాలు సమగ్రంగా అమలు చేసినప్పుడు చేపల ఆరోగ్యం పునరుద్ధరణకు మరియు మరణాల తగ్గింపునకు దోహదపడతాయి. ఎరుపు మచ్చల వ్యాధి ప్రభావాన్ని తగ్గించడానికి మరియు వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి శాస్త్రీయ నిర్వహణ చర్యలు అత్యంత అవసరము. వ్యాధి లక్షణాలు కనిపించిన చేపలను తక్షణం వేరు చేయడం ద్వారా వ్యాధి సోకిన చేపల చెరువులోని మిగతా ఆరోగ్యకరమైన చేపలకు వ్యాపించకుండా నివారించవచ్చు. చనిపోయిన చేపలను కుంటలో వదిలివేయడం వల్ల సేంద్రియ లోడు పెరగడంతో పాటు హానికర సూక్ష్మజీవుల పెరుగుదల వేగవంతమవుతుంది. అందువల్ల వాటిని సురక్షితంగా తొలగించి సముచితంగా నిర్వీర్యం చేయాలి.
1: ఇప్పటి వరకు మీరు పొలం కబుర్లు విన్నారు. సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించని సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
3: ఇప్పటివరకు మీరు పాడి పంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
4: నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
5: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
6: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూసామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజా మేడం గారు.
7: నమస్కారం మేడం.
6: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
7: మత్తు పదార్థాలు అంటే ఒక మనిషి మళ్ళీ మళ్ళీ ఆల్కహాల్, మద్యపానం కానీ లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్, ఇలాంటి అలవాటుకి బానీసైపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
6: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
7: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటు అయి ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలి అంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్లకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గానీ, ఇది యువతకు చాలా చాలా హానికరం.
6: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిస అయిన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
7: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్, మద్యపానం అంటాము, టొబాకో అంటాము. అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది.
6: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది, భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
7: సో వీళ్ళు ఎందుకు గురై అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతున్నారు, వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను? మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి, అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
6: ఈజీగా కూడా ఉంది.
7: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది, చాలా మనోధైర్యం ఉంటే గాని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
6: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో కానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
7: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది, అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ మేడం.
6: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతా ఉంది?
7: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
6: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
7: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ ఉండదు,
6: వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
7: ఇన్సల్ట్ చేస్తారు.
6: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు?
7: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
6: ఈ స్నేహితుల ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
7: అంటే స్నేహితులది ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
6: అంటే మీ చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బానే ఉన్నంత వరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు, ఆ విషయాలలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
7: తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్ గా మార్పులు ఏమైనా వాళ్లలో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
6: స్వింగ్స్ అంటే అందులో
7: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి.

0: చాలి వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
1: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది ముదిరిపోతే కష్టమైపోద్ది,
0: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరికులర్ యాక్టివిటీస్ కానీ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
1: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుంది అంటారు?
0: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
1: అయితే మేడం, మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్ళల్లో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు. లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయి ఉంటారో వాళ్ళకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
1: బాగుంది మేడం, మా శ్రోతలకి, మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్న 102.7 మెగాహెర్ట్జ్ పై మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు మంజుల, నీలిమ, నీలావతి, వెంకట సుబ్బయ్య వేరు. సైదాపురం నుంచి మా కోసం దృశ్యం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం మీ పాట

తర్వాత పాట కోరుతున్నవారు సంధ్య, రాగిణి, నిర్మలమ్మ, వెంకట సుబ్బయ్య వీళ్ళు తూర్పుండ్ల గ్రామం సైదాపూర్ మండలం నుంచి మా కోసం ఈ వయసులో చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా దగదత్త నుంచి గాయత్రి, జాహ్నవి, శ్రీనివాసులు, సీతమ్మ వీరు మా కోసం ఈశ్వర్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

ఇప్పటి వరకు మీరు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే సినిగితాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేంద్రం నుండి ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బీ క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్.
2: ప్రస్తుత ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, వాటి పనితీరు, ప్రజలు పొందిన లబ్ది, తద్వారా 2047 సంకల్పం చేరే దిశగా సాగించిన ప్రయాణంలో అమలైన పథకాల గురించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కర్నూలు బీ క్యాంప్ గవర్నమెంట్ ఒకేషన్.

0: జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ నాగస్వామి నాయక్ గారు. మరి వీరొచ్చేసి ఒక ప్రిన్సిపల్ గానే కాకుండా, అంటే విద్యావేత్తగానే కాకుండా, ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా, నోబెల్ అవార్డు గ్రహీతగా, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా, మరియు యుఎన్ఓ సర్టిఫైయర్ గా, పైగా 70 అవార్డులు వీటిని వరించాయి. మరి వీరి ద్వారా మన ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగస్వామి నాయక్ గారు.
1: నమస్కారం అండి.
0: మరి మన ప్రభుత్వం అండి ఈ పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు చెప్పదలుచుకున్న ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారండి.
1: నమస్కారం అండి. పుష్కర కాలంగా మనము ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అయితేనేమి, ప్రపంచ దేశాలకి మనము ఆదర్శంగా నిలుస్తున్నామండి. అదేవిధంగా భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యువత ముఖ్యంగా మనకి కొనియాడబడుతున్నారండి. మనకు మన అభివృద్ధి, అంటే మన దేశంలో జరిగిన అభివృద్ధి ఏ దేశంలోనూ అంత అభివృద్ధి చెందలేదండి. వాటిలో మన దేశంలో ముఖ్యంగా డిజిటల్ విప్లవము, మౌలిక సదుపాయ అభివృద్ధి, రైల్వే ఆధునీకరణ, విమానయాన రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్టార్టప్ మరియు ఆవిష్కరణలు, తర్వాత పునరుత్పాదక శక్తి, తర్వాత గ్రామీణ అభివృద్ధి, తర్వాత గృహ నిర్మాణం మరియు సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి అనే ఈ 10 అంశాలను తీసుకుని భారతదేశంలో ఎనలేని పురోగతి అండ్ అభివృద్ధి కూడా సాధించడం జరిగిందండి ఈ 12 సంవత్సరాల్లో.
0: చాలా అంశాల గురించి తెలియజేశారండి. భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి ముఖ్యంగా మీరు 10 ఈ రంగాల గురించి చెప్పారండి. మొదటగా గత 12 సంవత్సరాల్లో భారతదేశంలో డిజిటల్ రంగంలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో తెలియజేస్తారండి.
1: తప్పకుండానండి. సో ముఖ్యంగా యూపీఐ ద్వారా అండి మనం డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా మనము చేపట్టడం జరిగిందండి. ఇండియాలో డిజిటల్ ఇండియా ద్వారా భారత ప్రభుత్వ సేవలు ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చాయండి. మరియు 5G సేవలు మనం విస్తృతంగా యూజ్ చేసుకుంటున్నామండి. అందులో భాగంగా మొన్న చూసుకున్నామండి, మనకి నిర్మలా సీతారామ్ గారు ఒక పోస్ట్ పెట్టారండి. అది ఆశ్చర్యకరం ఏంటంటే, మన డూడు బసవనల తలపైన యూపీఐ పెట్టి ఎక్కడ స్కాన్ చేసి చెల్లించిన విధానాన్ని చాలా మంచిగా కొనియాడబడింది మేడం గారు. అంటే భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డిజిటలైజేషన్ అనేది చాలా త్వరగా వ్యాప్తి చెందిందండి.
0: ఇకపోతే అండి మరొక ప్రశ్న అండి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశం సాధించిన ముఖ్య విజయాల గురించి తెలియజేస్తారండి.
1: ఖచ్చితంగానండి, ఇది మంచి క్వశ్చన్ సార్. నిజంగాను జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, తర్వాత వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మించబడ్డాయండి. తర్వాత భారత్లో ముఖ్యమైన కొన్ని సంస్కరణలు చేయబడ్డాయండి. సో వాటిలో రవాణా సంస్థ కూడా అతి ముఖ్యమైనది. అదే కాకుండా అండి, ఈరోజు కూడా జోజో అనే ఒక టనల్ని కూడా మనము స్టార్ట్ చేసుకున్నామండి. మన నితిన్ గట్కరీ గారు ఈరోజు దాని, అది ఎక్కడ, హిమాలయాల్లో సొరంగ మార్గంలో, మనం యాక్చువల్గా హిమాలయాల్లో మనకు మంచు పడితే దాదాపుగా 6 నెలల వరకు మనకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదండి. ఈరోజు వారు చేసిన ప్రారంభోత్సవము ఏ విధంగా ఉందంటే, కనెక్టివిటీ సొరంగ మార్గం ద్వారా మన డిఫెన్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, తర్వాత ఈజీగా కొన్ని వస్తువులు సరఫరా చేయడానికి చాలా వీలవుతుందండి. అదే ప్రకారంగా మనకి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుందండి.
0: చాలా సంతోషం అండి. ఇక ముఖ్యంగా మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే రంగము లో జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మా శ్రోతలు కాస్త
1: వింటారండి. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ తో మనం నడిచే వాళ్ళమండి. ఈ విధంగా ఇప్పుడు రైల్వే రంగంలో చాలా ఎలక్ట్రిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి స్థాయిలో మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వందే భారత్ వంటి అత్యాధునికమైన రైళ్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత మెట్రో రైల్ వ్యవస్థ అనేక నగరాలను కలుపుకుంటూ అనేక నగరంలో డెవలప్మెంట్ సాగిస్తున్నామండి.
0: ఇకపోతేనండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత 12 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చెందిందో మా శ్రోతలకు వినిపిస్తారండి.
1: ఖచ్చితంగానండి. ముఖ్యంగా మనము భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల మనము 2 నుంచి $4 trillion యొక్క అమౌంట్ మనకి పెరిగిందండి.

0: సో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనది మూడో స్థానం ఆక్రమించుకోబోతున్నామండి. ప్రపంచంలోనే ఇది భారతదేశం ఒకటిగా కొనియాడబడుతుందండి.
1: ఇకపోతే అండి, స్టార్టప్ రంగంలో భారతదేశము సాధించిన పురోగతి చాలా ఉందండి. ఈ 12 సంవత్సరాల్లో స్టార్టప్లు, ఎన్నో స్టార్టప్లు మనము అందించామండి. మరి స్టార్టప్ల గురించి, మన సాధించిన పురోగతి గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
0: ఖచ్చితంగానండి. ఎందుకంటే యువత ఇప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశం పట్టుకొమ్మలు అనుకుంటున్నామండి. వారు ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచన చేసేసి యువతలో గాన నైపుణ్యాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో, అప్పుడు తర్వాత ఈ స్టార్టప్ అనే రంగంలో ఎప్పుడైతే మనం ప్రపంచ దేశాలకు మూడవ అతిపెద్ద స్టార్టప్గా మనము నిలబడ్డామండి ఇప్పుడు. సో వీరు తీసుకున్న ఈ కామర్స్ అయితేనేమి, ఏఐ వంటి రంగాల్లో మనం కొత్త కొత్త పొంతలు మనకు చూపిస్తున్నామండి. మనము కొత్త సంస్థలు కూడా ఏర్పడి ఇక్కడ అండి స్టార్టప్ రంగానగానే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, అటు భారతదేశంలో మన సెంటర్లో అయితేనేమి, ఇక్కడండి ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పన. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే, ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే కష్టమనేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఒక సంకల్పంతో మన మోడీ గారు అయితే వారి రూపకల్పంతో భారతదేశం ఇంకా ముందుకు సాగుతుందండి.
1: ఇక భారతదేశానికి ప్రధాన గ్రామాలు పట్టుకొమ్మలు అని చెప్తా ఉంటారండి.
0: అవునండి.
1: ఇక భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
0: ఎస్ అండి, ఇందులో భాగంగా అండి ఇప్పుడు స్టార్టప్ రంగాల్లో మనము అని చూసుకున్నాం కదండి, భారతదేశంలో కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన అనేది మనకు సాగుతుందండి. ఇప్పుడు భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో మన విప్లవాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా రోడ్స్ కనెక్టివిటీ అండి, తర్వాత కన్స్ట్రక్షన్లో, తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, సో వాటర్ తాగునీటి సౌకర్యము మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టడం జరిగిందండి. ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నానండి, స్వచ్ఛ భారత్ లో మా కాలేజీ ముఖ్యంగా, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయము మా కాలేజీలో స్వచ్ఛ భారత్ గా ఈవెన్ మా కాలేజ్ క్యాంపస్ బి క్యాంప్ అంతా మేము క్లీన్ గా చేసేసి ఆ ప్లాస్టిక్ ని తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి ఆ విధంగా గత 3 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది మా కమిషన్ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగిందండి.
1: ఇక పోతే అండి, మరొక చిన్న ప్రశ్న అండి, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా గుర్తింపబడింది, మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వికసిత్ భారత్ 2047లో భాగంగా?
0: ఎస్ అండి, మనము రాయలసీమ అనగానే ఫుడ్ బౌల్ అని ఒక నానుడి అండి, మనం ప్రపంచానికి అన్నం పెడుతూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశం కూడా మనకి ఇక్కడ మన వ్యవసాయదారులు చిన్న చిన్న పరికరాలతో వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారండి. అదేవిధంగా అందులో శిక్షణ అంటే నైపుణ్యాన్ని జోడించి గాన మనము చేను చదువు చేయడం, మనకున్న వ్యవసాయ భూమిని సక్రమంగా యూజెస్ ఆఫ్ టెక్నాలజీతో సక్రమంగా యూజ్ చేసుకుంటే గాన మనకి దిగుబడులు ఎక్కువ వస్తాయండి. అదేవిధంగా మనకు ఇది ఎక్కువ వంగడాలను కూడా మనము భూమిపైన వేసిన తర్వాత వాటి నుంచి కూడా మనం మంచి ఫలాలను తీసుకోవచ్చండి.
1: ఇక మరొక ముఖ్యమైన అంశం అండి, ఇదే ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ల క్రితము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టారండి. ఆ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో పలు అభివృద్ధి పథకాలు చేస్తూ ఇక వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకు వికసిత్ భారత్ గురించి అలాగే 2047 అనే ఒక లక్ష్యంతో ముందరికెళ్తా ఉన్నారండి మన మోడీ గారు. ఇక మన ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ బృహత్కరమైన పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఖచ్చితంగా తప్పకుండా అండి, ఇది శ్రోతలు మరియు యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఇది సో 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, డిజిటల్ సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, పునరుత్పాదక శక్తి, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాల్లో సాధించిన పురోగతి భారతదేశానికి వికసిత దేశంగా మార్చే దిశగా మనము మన ప్రధానమంత్రి మోడీ గారు నడిపిస్తున్నారండి. అదే విధంగానండి మనకి స్వచ్ఛ భారత్ లో భాగంగాను మనము కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడము, తర్వాత యోగాంధ్రలో భాగంగా ప్రతి పౌరుడికి ఫిట్

0: ఉండాలి ఉద్దేశంతో, అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశంలో పరోభివృద్ధి చెందడానికి వీలవుతుందని మన ఇరువురు నాయకులు యొక్క ఆలోచన అండి.
1: డాక్టర్ నారాస్వామి నాయక్ గారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి 2014 నుండి 2026 వరకు, అంటే ఒక పుష్కర కాలం వరకు, మన ఈ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక వ్యవస్థ, శక్తి ఉత్పత్తి, గ్రామీణ ఇంకా పట్టణాభివృద్ధి రంగాలలో విశేష పురోగతిని సాధించింది అని చెప్పారు. ఇక ఈ అభివృద్ధి భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా ముందుకు నడిపిస్తుందని తెలియజేసినందుకు మా కర్నూలు ఆకాశవాణి తరపున, ఉభయ రాష్ట్ర ఆకాశవాణి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం.
0: నమస్కారం అండి. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు పుష్కర కాలము కంప్లీట్ చేసిన తర్వాత, వారు పుష్కర కాలం మనం తయారు చేసుకున్నామండి, అదే విధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోని ఎనలేని నాయకుడిగా కొనియాడబడ్డారండి. నిజంగా 2047 మనం పూర్తిగా 100 సంవత్సరాల ఫ్రీడమ్ ను జరుపుకోబోతున్నామండి. అది యువత శక్తిలో ఉంది, యువత శక్తి దాగి ఉంది అండి. భారతదేశాన్ని ముందు నడిపే శక్తి మన అందరిపైన మనం తీసుకొని యూత్ కానీ స్టూడెంట్స్ కానీ దూరదృష్టికి ఆలోచించాలి. ఒకరిపైన ఆధారపడకుండా మీరు మన స్టార్టప్ అయితేనేమి, మన లక్ష్యాలను ముందు పెట్టుకొని మనం ముందుకు నడిస్తే భారతదేశం పురోభివృద్ధి చెందుతుంది. అండ్ భారతదేశంలో ప్రపంచంలో నంబర్ వన్ స్థాయి వచ్చే కాలము అతి దగ్గరలోనే ఉందండి.
1: చాలా సంతోషం అండి. ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది, ఈ అంశం గురించి కర్నూలు బీ క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: లక్షల్లో ఐటీ జీతం, 100 లేని వసంత గీతం,
5: పబ్బుల్లో పర్సులు మాయం, 10 ఇస్తే మర్డరు ఖాయం,
4: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
5: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును,
4: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
5: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది

0: మర్ము పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైనదన్నారు. ఇది దేశాభివృద్ధిలో గిరిజన వర్గాలు కీలక పాత్ర పోషించడానికి సహాయపడుతుందన్నారు. గిరిజన వర్గాల జీవన శైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుండి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం మన సమ్మిళిత అభివృద్ధికి మూల స్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
0: సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్యారిస్లో వివాటెక్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతికతల పట్ల భారతదేశపు దార్శనికతను, అలాగే వర్ధమాన సాంకేతికల్లో భారత్ ఫ్రాన్స్ సహకారం, పెరుగుతున్న విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ పురోగతి నుండి అత్యాధునిక అంతరిక్ష అనువర్తనాల వరకు సాంకేతికత దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్లు ఇరువురు ఆరోగ్య సంరక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్న భారతీయ అంకుర సంస్థలు ఆవిష్కర్తలతో సంభాషించారు. దేశంలో రిఫైనరీలు తగినంత ముడిచమురు నిల్వలతో సమృద్ధిగా పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 3 రోజుల్లో 1,36,00,000 ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు జరిగాయని, 1,47,00,000 సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. అదే సమయంలో 22,945 టన్నుల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
2: నేచురల్ గ్యాస్, క్రూడ్, పెట్రోల్, డీజిల్ ఆర్ ఎల్పీజీ కి సప్లై స్టేబుల్ హై. హమారి రిఫైనరీస్ ఆప్టిమమ్ కెపాసిటీ పర్ వర్క్ కర్ రహీ హై. రిటైల్ అవుట్లెట్స్ పర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్షిప్స్ పర్ ఆపరేషన్ నార్మల్ హై. మార్చ్ సే లేకర్ అబ్ తక్ 10.02 లాక్ పిఎన్జీ కనెక్షన్స్ గ్యాసిఫై కియే గయే హై. 3.22 లాక్ కనెక్షన్స్ కే లియే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కియా గయా హై ఆర్ 9.94 లాక్ న్యూ కస్టమర్స్ పిఎన్జీ కే లియే రిజిస్టర్ హుయే హై.
0: అదేవిధంగా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో మాల్టా జెండా కలిగిన ఎల్ఎన్జీ క్యారియర్ దిశ నౌక రేపు ఉదయం గుజరాత్లోని దహేజ్ ఓడరేవుకు చేరుకోనుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి గత 72 గంటల్లో 47 మందితో సహా ఇప్పటి వరకు 639 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహకరించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ వివిధ భాగస్వామ్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నషాముక్త్ పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని సామాజిక మాధ్యమ వేదికగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతదేశ కల సాకారంలో సమిష్టి కృషి, యువత భాగస్వామ్యం కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పరిధి పంపిణీలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది.

0: సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,208 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 47 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ది పొందారు. అదేవిధంగా ఎస్సీ ఇతర వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వం 562 కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా 26 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. నీట్ యూజీ పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నెల 21న పరీక్ష జరగనుందని, వాయిదా పడుతుందన్న వదంతులను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్ వేదికగా సందేశాన్ని విడుదల చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరువు కావడమే కమ్యూనిటీ రేడియోల లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. చెన్నైలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం కోసం అవగాహన సందేశాలను అత్యంత ప్రభావవంతంగా అందించడానికి రేడియోలో నూతన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీధరన్ రేడియో రంగానికి చేసిన కృషికి గాను ఆయనను మంత్రి అభినందించారు. ఆయన కృషి ఫలితంగానే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రారంభమైందని తెలిపారు. ఒడిశా, జార్ఖండ్ సహా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కమ్యూనిటీ రేడియోను తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి అభినందించారు. వాతావరణం. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎండీ తెలిపింది. అసోం, మేఘాలయ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Advance of southwest monsoon, the conditions are becoming favorable for further advance of southwest monsoon. Some more parts of Telangana, Odisha, Jharkhand, Bihar and some parts of Chhattisgarh during next 4 to 5 days. Weather system, a fresh western disturbance seen as a trough in middle and upper tropical western ridge with the axis roughly along. There are several cyclonic circulation as well as troughs over different parts of the country. And because of these weather system, we are anticipating that maximum temperature, day temperature likely to rise by 2 to 3 degree during next 24 hours.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా పాల మనసులు ఈ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట.

మధురగీతల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట అంతులేని కథ. ఈ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాటకు రచన ఆత్రేయ.

మీరింత వరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి

0: ఆకాశవాణి. ఆ చూపులకు నజరానా, ఆ కనులకు జరిమానా. నాటిక వింటారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన ఫోటో క్రియేటివిటీకి అత్యుత్తమ పురస్కారం అందుకున్న సంతోష్ని అరెస్టు చేసి విచారించాల్సిందిగా రాష్ట హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది.
2: ఇదేంటి ఈ వార్త, చాలా విడ్డూరంగా ఉందే. సంతోష్కి అంతర్జాతీయంగా ఫోటోగ్రఫీలో అత్యుత్తమ పురస్కారం లభిస్తే రాష్ట్రం గర్వించడం మానేసి అతన్ని అరెస్టు చేసి విచారించమని హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం ఏమై ఉంటుందంటారు గురునాథం గారు?
3: అంతేనండి జగన్నాథం గారు, మన వాళ్ళ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయం. పక్కోడికి ఏదో చిన్న అవార్డు వస్తేనే భరించలేం. అలాంటిది అంతర్జాతీయ స్థాయిలో తాను కష్టపడి తీసిన ఫోటోగ్రఫీకి అవార్డు వస్తే భరించగలమో చెప్పండి. అందుకే ఇలాంటి చర్యలు కోర్టులను వాడుకుంటారు, పని కొట్టుకుని మరీ కేసులు వేస్తారు కొందరు మహానుభావులు.
2: అబ్బే

0: అదేం లేదండి, ఇది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ మీద తీసుకున్న చర్య కాదట. హైకోర్టే ఈ ఫోటోగ్రఫీ అవార్డుపై సుమోటోగా కేసును స్వీకరించి ఆదేశాలు జారీ చేసిందట. అంతే తప్ప ప్రభుత్వమో లేక సంతోష్ అంటే పడనవారో వేసిన కేసు కానే కాదట.
1: అవునా జగన్నాథం గారు? అయినా అంతర్జాతీయంగా గెలుపొందిన ఆ ఫోటోలో సుమోటోగా కేసు స్వీకరించాల్సినంత ఏముందట? ఒక్కొక్కసారి ఈ కోర్టుల తీర్పులు వింటే ఆశ్చర్యమే కాదు, ఆలోచనలు కూడా పడతాం. ఏదో గట్టి విషయం లేకపోతే కోర్టు కూడా సుమోటోగా కేసులు స్వీకరించి తమ టైం వృధా చేసుకోదు. కానీ రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉండగా ఆ కుర్రోడు ముచ్చటపడి తీసిన ఆ ఫోటోగ్రఫీ పైనే సుమోటో కేసు స్వీకరించడం ఏంటన్నదే అంత చక్కని విషయంగా అనిపిస్తుంది. సంతోష్ చూపులకు వచ్చిన నజరానాపై దృష్టి పెట్టి సంతోష్ కెమెరా కొనులకు జరిమానా వేస్తుందంటారా ఈ కోర్టు? ఏదో ఆంతర్యం లేకపోతే కోర్టు ఎలాంటి పనికి పూనుకోదనిపిస్తుంది. ఏమంటారు?
0: అవునండి, కోర్టే స్వయంగా ఎంటర్ అయిన తర్వాత మనమనేది ఏముంటుంది? అసలు సుమోటోగా స్వీకరించాల్సినంత విషయం ఆ ఫోటోలో ఏముందో కేసు మొత్తం తెలిస్తే గానీ అర్థం కాదు. అంతవరకు గౌరవప్రదమైన కోర్టులను తప్పుపట్టడం, కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. వాదోపవాదనలు జరిగిన తర్వాత అసలు విషయం అదే బయటపడుతుంది. అప్పుడు సుమోటో కేసు వెనుక ఉన్న రహస్యం ఎలాగూ ఈ ప్రపంచానికి తెలియక మానదు కదా. అంతవరకు మనం ఆగడమే.
1: అది నిజమేననుకోండి, మనలో మనం ఎన్ని అనుకుని లాభం ఏముంది చెప్పండి? ఇంతకీ కోర్టు ఎందుకు ఈ ఫోటోగ్రఫీని సుమోటో కేసుగా స్వీకరించిందో ఎలాగో కొద్ది రోజుల్లో తెలుస్తుంది కదా, చూద్దాం. అప్పుడు అసలు నిజం బయటపడకపోదు, అప్పుడు సంతోష్ చేసిన తప్పు ఒప్పు మనకు కూడా అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఒక విచిత్రమైన కేసే. ఇలాంటి కేసును ఫైల్ చేయడం వెనక మీరు చెప్పినట్టు ఏదో ఆంతర్యం ఉండనే ఉంటుందిలేండి. న్యాయస్థానాలు అంటేనే వ్యక్తిగత ప్రయోజనాలకంటే సామాజిక ప్రయోజనాలకే ఎక్కువ విలువనిస్తాయని అందరికీ తెలిసిన విషయమే కదా. కాకపోతే ఏదో మన ఆతృత అంతే.

0: ఏంటి సంతోష్, ఈ మధ్య ఫోటోగ్రఫీలో కొంత స్పీడ్ తగ్గినట్టుందేంటి? వీకెండ్ లో కూడా ఫోటోగ్రఫీ చేయడం తగ్గించేసావేంటి?
1: లేదు భూనా, మనసుకు హత్తుకునే సీన్ దొరికితే క్లిక్ చేయడానికి నా కన్నులు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. కాకపోతే చాలా వరకు కవర్ చేసేసాను. ఈసారి ఇంకా క్రియేటివ్గా తీయాలని ఓ ఆలోచన. నా హాబీ మాత్రం ఎప్పుడూ నాలో ఫైర్ అవుతూనే ఉంటుంది భూనా, ఫైర్ అవుతూనే ఉంటుంది.
0: నువ్వు చెప్పింది నిజమే సంతోష్. మన కంపెనీలో నువ్వు తీసే క్రియేటివ్ స్టిల్స్ అంటే అందరికీ ఇష్టం. మన టీమ్ లీడర్కి అయితే నువ్వు ఫేవరెట్, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎలాగైనా నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైజ్ కొట్టాలి మరి.
1: థ్యాంక్ యూ భవనా. అదే నా కోరిక కూడా. ఇప్పటి వరకు నా పరిధిలోనే ఫోటోగ్రఫీ చేశాను. ఈసారి వర్క్కి లీవ్ అయినా పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోటోగ్రఫీ చేయడానికి ఏ దేశమైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఈ పిచ్చితో కెమెరాలు కానీ లెన్స్ కానీ వచ్చిందంత ఖర్చు చేసేస్తున్నావురా, భవిష్యత్తులో ఇబ్బంది పడతావు అని మా అమ్మ చెబుతూనే ఉంటుంది. కానీ నాలో ఫైర్ నన్ను అలా నడిపిస్తుందంతే. చూద్దాం ఏం జరుగుతుందో.
0: నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా సాధించి తీరుతావు.
1: థ్యాంక్ యూ.
0: నాకు 100% నమ్మకం ఉంది. మనసుకు నచ్చిన పని చేయడంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సంతోష్, దానికోసం కూడా కొంత టైమ్ మనీ కేటాయించాల్సిందే. క్యాలిక్యులేటెడ్ గా వెళ్తే ఒకరోజు తప్పకుండా కోరుకున్న సక్సెస్ వస్తుంది.
2: ఏంటి నమ్మకాలు సక్సెస్ల గురించి మాట్లాడుతున్నారు? మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించా?
0: అది సార్, మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి కాదు సార్. టీమ్ లీడర్ గా మీరు మమ్మల్ని బెస్ట్ ట్రైన్ చేస్తారు, అలాంటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు.
1: అవును సార్.
0: కాకపోతే సంతోష్ ఫోటోగ్రఫీ గురించి ఏవో కొన్ని మాటలు అంతే సార్.
2: సంతోష్ ఫోటోగ్రఫీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన పనేమీ లేదే. తన వీకెండ్ లో తీసిన ఫొటోస్ చూస్తుంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. నిజంగా అలాంటి ఫొటోస్ తీయడానికి కష్టపడటంలో సంతోష్ కి సాటిస్ఫాక్షన్ దొరికితే వాటిని చూసినప్పుడు మనకి కొంత రిలాక్సింగ్ గా అనిపిస్తుంది.
1: థ్యాంక్ యూ సార్.
2: ఎనీవే, ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ మన సంతోష్. సంతోష్, నీకు ఈ హాబీ ఉండటం చాలా గ్రేట్ అయ్యా.
1: థ్యాంక్ యూ సార్.
2: డెఫినెట్లీ యూ విల్ గెట్ గ్రేట్ సక్సెస్. ఇంతకీ ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు?
0: ఇంకా దేనికోసం సార్? మన బెస్ట్ ఫోటోగ్రఫీ హీరో సాధించబోయే లక్ష్యం కోసం. అందులోకి ఇప్పుడు మీరు పెద్ద అష్యూరెన్స్ కూడా ఇచ్చారు కదా.
2: ఓ, సంతోష్ ఫోటోగ్రఫీ లక్ష్యం కోసమా? హీఈస్ ఆల్వేస్ బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఎప్పుడొకప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు కొడతాడు.
1: థ్యాంక్ యూ సార్.
2: దాంతో మన టీంకే కాదు, కంపెనీకి, రాష్ట్రానికి, చివరికి దేశానికి కూడా పేరు వస్తుంది. ఇది జరగబోయే సత్యం. అదే నేను చెప్తున్నాను.
0: విన్నావా సంతోష్, సార్ చెప్పారంటే అది జరిగి తీరాల్సిందే. సార్, నేను కూడా సంతోష్ కి అదే చెప్పాను. తను కూడా ఈసారి ఏదైనా దేశం వెళ్ళి ఫోటోగ్రఫీ చేయాలని ఆశపడుతున్నాడు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడట. ఇంటర్నేషనల్ స్టేజ్ పై సంతోష్ ఫోటోగ్రఫీని ఎప్పుడు చూస్తామో ఏంటో.
2: ఏం సంతోష్, యు డోంట్ వరీ, నీ కోరిక చాలా దగ్గరలోనే తీరబోతోంది.
1: అవునా సార్? అదేలా సార్?
2: మనం కంపెనీ పని మీద మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికా టూర్ చేయబోతున్నాం. టీమ్ లీడర్గా నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు.
1: అవునా సార్?
2: ఇంకెందుకు ఆలస్యం సంతోష్, బీ ప్రిపేర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ. ఈసారి నువ్వు చేయబోయే ఫోటోగ్రఫీ సెన్సేషన్ కావాలి, అంతర్జాతీయ వేదిక మీద మెరవాలి. ఇదే నీకు బెస్ట్ ఆపర్చునిటీ.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీరిచ్చే సపోర్ట్ ఎప్పుడూ నాకు సక్సెస్నే ఇచ్చింది. ఈసారి ఈ టూర్లో నేను తీయబోయే ఫోటోగ్రఫీ కూడా సక్సెస్నే ఇస్తుంది సార్. ఐ హ్యావ్ ఎ పాజిటివ్ వైబ్. భువనా, విన్నావా? ఐఎమ్ వెరీ లక్కీ. ఐఎమ్ సో లక్కీ.
2: గుడ్ సంతోష్.
0: ఆల్ ది బెస్ట్ సంతోష్.
1: థ్యాంక్ యూ.
0: సార్ చెప్పినట్టు నువ్వు సక్సెస్ కొట్టిన వెంటనే ఫుల్ పార్టీ ఇవ్వాలి మరి.
1: తప్పకుండా. ఎప్పుడు వీకెండ్ లో ఫోటోగ్రఫీ చేసే నేను ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయబోతున్నాను. ఐఎమ్ వెరీ సో హ్యాపీ. ఇదిగో, సక్సెస్ కొడితే మామూలుగా ఉండదు, వీకెండ్ని మించిన పార్టీ ఉంటుంది.

0: పెట్టండి.
1: థ్యాంక్ యూ ఆనర్. చెప్పండి మీ పేరు?
2: సంతోష్.
1: ఓ చాలా మంచి పేరు. బహుశా మీ జీవితంలో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది మీ పేరే అనుకుంటాను. ఆమ్ ఐ రైట్?
2: ఎస్ సార్, యువర్ గెస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ సార్. నా పేరు నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పుడూ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉంటాను సార్.
1: నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి సంతోష్, మీకు ఈ పేరు ఎవరు పెట్టారు?
2: మీకు మీ పేరు ఎవరు పెట్టారో అలాగే నాకు కూడా నా పేరు అలాంటి వారే పెట్టారు సార్.
1: చూశారా యువర్ ఆనర్ సంతోష్ యొక్క టెంపర్. చూడండి సంతోష్, మీరు నేను అడిగిన దానికి తికమకగా కాకుండా తిన్నగా సమాధానం చెప్పండి. ఇది కోర్టు అన్న సంగతి మర్చిపోకండి.
2: సారీ యువర్ ఆనర్, ఇది నా టెంపర్ కాదు. కావాలనే లాయర్ గారు నన్ను ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు సార్. ఒక వ్యక్తికి పేరు ఎవరు పెడతారో లాయర్ గారికి తెలీదా యువర్ ఆనర్? అందుకే సమాధానం దానికి తగ్గట్టుగా ఇచ్చాను అంతేగాని లాయర్ గారి మాటలను ధిక్కరించాలని కాదు యువర్ ఆనర్.
1: చూడు సంతోష్, చాలా తెలివిగా సమాధానం ఇచ్చావు. నీకు నాకు గతంలో పరిచయాలు ఏమీ లేవు. పైగా నీ పట్ల నాకు ఏ అభిప్రాయమూ లేదు. ఆనరబుల్ కోర్టు సుమోటాగా స్వీకరించిన ఈ కేసుని ముందుకు నడిపించడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ పేరుని ఎవరు పెట్టారు?
2: నాకు ఈ పేరును మా పేరెంట్స్ ఎంతో ఇష్టపడి నా గ్రాండ్ మా చెబితే పెట్టారని నాకు మా పేరెంట్స్ చెబితేనే తెలిసింది సార్.
1: ఇట్స్ ఓకే. కేసు విషయానికి వస్తే అంతర్జాతీయ స్థాయిలో మీరు గెలిచిన ఈ ఫోటోగ్రాఫ్ మీకు సంతృప్తినిచ్చిందా?
2: ఎస్, 100% సార్. అందుకే ఆ ఫోటోకి అంతర్జాతీయ స్థాయిలో అంత గుర్తింపు వచ్చింది. ఆ గౌరవం దక్కించుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను సార్.
1: దట్స్ ఆల్ యువర్ ఆనర్.
0: చూడండి మిస్టర్ సంతోష్, అయితే మీరు చేసిన నేరాన్ని మీరే స్వయంగా అంగీకరిస్తున్నారా?
2: అసలు నేను చేసిన నేరం ఏమిటో నాకే అర్థం కావటం లేదు యువర్ ఆనర్. నా కంపెనీ ఇచ్చిన ఆపర్చునిటీతో దక్షిణాఫ్రికా వెళ్ళాను. అక్కడ నుండి నా హాబీతో నేను శ్రమ కోర్చి దక్షిణాఫ్రికాలో ఉన్న సోమాలియాకు వెళ్ళాను. అక్కడ నా చూపులకు అందిన విషయాన్ని నా కెమెరా కనులతో బంధించాను. అది అంతర్జాతీయ స్థాయిలో నాకు

0: గారు వివరంగా నాకు చెబుతారని ఆశిస్తున్నాను సార్.
1: ఓకే మిస్టర్ సంతోష్, మీరు మీ కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ విషయాన్ని ఇప్పటికే మీకు తెలియజేసినప్పటికీ మరోసారి మీ కోరిక మేరకు వివరంగా చెప్పడం జరుగుతుంది. మీపై సుమోటో కేసు స్వీకరించడానికి గల కారణం మీరు తీసిన ఈ ఫోటోను గమనిస్తే మీకే అర్థం కావాలి. కానీ ఒక క్రియేటర్గా మీరు దానిని గమనించి ఉండరని కోర్టు భావిస్తోంది. ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్ను చూస్తే ఒక ఎముకలు గూడు ఉన్న పిల్లవాడి మీదకి రాబందోస్తున్నట్టుంది. రియల్లీ ఇట్ ఈస్ వెరీ క్రియేటివ్ స్టిల్. ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ యూ. ఇలాంటి స్టిల్ తీయడానికి క్రియేటర్గా మీరు ఎంత కష్టపడి ఉంటారో ఊహించగలను. క్రియేటివ్ స్టిల్స్ కోసం రోజుల తరబడి కెమెరాలు ఫిక్స్ చేసి ఫోటోగ్రాఫర్లు వదిలేస్తూ ఉంటారని చాలామందికి తెలుసు. మీరు కూడా ఈ ఫోటోగ్రఫీ విషయంలో అలాగే చేశారా?
0: ఎస్, మీరు చెప్పింది నిజమే బ్రోనర్. ఫోటోగ్రఫీ మీద ఫ్యాషన్ ఉన్నవారు ఎన్నో కష్టాలను ఇష్టంగా భరిస్తారు. నేను కూడా ఆ జాబితాలో వాడినే. కానీ ఆ తర్వాత వచ్చిన ఫలితం, కలిగించే ఆనందం అంతకు మించి ఉంటుంది సార్. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలానే ఉన్నాయి బ్రోనర్. వాటన్నిటికీ మించిన సంతృప్తినిచ్చింది ఈ స్టిల్. బై మై లక్ నాకు ఈ ఫోటో తీయడానికి చాలా తక్కువ సమయం పట్టింది యువరానర్. నేను ఆ లొకేషన్స్కి వెళ్ళేటప్పటికి అనుకోకుండా ఈ సన్నివేశం నా కంటపడింది. వెంటనే నా దగ్గర ఉన్న కెమెరా తీసి క్లిక్ అనిపించాను. అనుకోకుండా ఈ స్టిల్ అంత బాగా వచ్చిందని అంతర్జాతీయ స్టేజ్ మీద అంతమంది అభినందిస్తుంటే కానీ నాకు తెలియలేదు యువరానర్.
1: వెరీ గుడ్ ఫోటోగ్రఫీ, చాలా క్రియేటివ్ స్టిల్ ఇది. దీనిని నేను కూడా అభినందిస్తున్నాను. మెయిన్ థీమ్గా ప్రపంచానికి సోమాలియా వెనుకబాటుతనాన్ని, ఆర్థిక విశృంఖలత్వాన్ని మీ ఫోటోగ్రఫీ తెలియజేస్తుంది. అందుకే మీ ఫోటోగ్రఫీకి ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రైజ్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆమ్ ఐ రైట్?
0: ఎస్ యువర్ ఆనర్, మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఇలాంటి ఫోటో స్టిల్ దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే ఈ అవార్డు, ఇన్ని ప్రశంసలు అందుకోగలిగాను. చాలా సంతోషం అనిపించింది. కానీ ఇప్పుడు ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదనిపిస్తుంది. ఆ స్టిల్ ముద్దాయిగా నన్ను ఇలా బోన్లో నిలబెట్టగానే నా ఆనందం, సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది యువరానర్.
1: ఆల్ రైట్, మీరు ఈ ఫోటోగ్రఫీ తీసిన తర్వాత ఎంతసేపు అక్కడున్నారు?
0: చాలా తక్కువ సమయం ఉన్నాను యువరానర్. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను. లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్ అనిపించాయి. ఆ క్షణమే ఫోటోగ్రాఫ్ చూసి ఆనందం కలిగింది. అందుకే వెంటనే వచ్చేసాను యువరానర్.
1: అదే మీరు చేసిన తప్పని మీకు తెలుసా?
0: నా పని వేగంగా పూర్తయినందుకు ఆ ప్లేస్ నుండి సంతోషంగా తిరిగి రావడాన్ని నేను చేసిన తప్పు అంటారా యువరానర్?
1: మీ పని వేగంగా పూర్తి కావడం, దానికి సంతోషంగా మీరు వెనక్కి తిరిగి రావడం తప్పు కానే కాదు. కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో మీరు తెలుసుకోకపోవడం మీరు చేసిన తప్పు.
0: నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు యువరానర్. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ నేను క్లిక్ చేసి అతి కొద్ది ఫోటోగ్రాఫర్ల విషయంలో ఇలాంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అలాంటప్పుడు అక్కడ నుండి చాలా ఫాస్ట్గా హ్యాపీనెస్తో మూవ్ అవుతాను. మిగతా విషయాలు పట్టించుకోని యువరానర్.
1: అదే ఇప్పుడు మిమ్మల్ని ఆ బోన్లో ముద్దాయిగా నిలబెట్టింది.
0: ఏమంటున్నారు యువరానర్?
1: మీరు అక్కడి నుంచి వచ్చేసిన మరుక్షణంలో ఆ రాబందు ఆ కుర్రాన్ని పొడిచి పొడిచి చంపి తినేసింది. తర్వాత రోజు ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఆ నేరానికి మీరే బాధ్యులుగా భావించి సుమోటోగా కోర్టు ఈ కేసును తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, మీరు చేసిన నేరాన్ని అంగీకరిస్తున్నారా?
0: చాలా ఆశ్చర్యంగా ఉంది యువరానర్. ఎక్కడో సోమాలియాలో జరిగిన సంఘటనను ఇక్కడ వ్యక్తిగా ఉన్న నాకు ఆపాదించి ఆనరబుల్ కోర్టు సుమోటోగా స్వీకరించి కేసు ఫైల్ చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది యువరానర్. మీరు చెప్పింది నేను అంగీకరించే ముందు ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు అనేక సామాజిక ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి యువరానర్. వాటిని అందంగా క్రియేటర్స్ చిత్రీకరించి పోస్ట్ చేస్తే ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు. ఎంతోమంది క్రియేటర్స్ సబ్స్క్రైబర్లు పెంచుకోవటానికి, లైకులు కామెంట్లు సంపాదించుకోవటానికి, తద్వారా డబ్బు సంపాదించడానికి నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతాయా అని వెతుకుతూనే ఉంటారు యువరానర్. ఎదుటివారి నిస్సహాయతను కావాలనే వాళ్ళ కెమెరా కొనల్లో బంధించి క్షణానికి ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు యువరానర్. కళ్ళ ఎదుట ప్రమాదం జరుగుతున్నా సామాజిక బాధ్యత లేకుండా సమాజం ముందు సోషల్ మీడియాలో ఉంచడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతూ పోటీ పడి మరీ చిత్రీకరిస్తున్నారు యువరానర్. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం

0: వల్లే జరగాల్సినంత నష్టం జరుగుతుంది ఎవరానారు. కానీ వారు దానికి బాధ్యులు మేము కావనే చెబుతున్నారు. ఆ క్షణంలో సోషల్ మీడియా మీద పెట్టే శ్రద్ధలో అరక్షణం ఆలోచనపై పెడితే చాలా ప్రాణాలు నిలబడతాయని గుర్తించుకోలేకపోతున్నారు ఎవరానారు. తమ ప్రొఫైల్ పాపులారిటీ పెరగాలని, ఆదాయాలు పెరగాలని తహతహలాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు సార్. దాన ధర్మాల పేరుతో నటిస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నారు, ప్రమాదకరమైన యాప్లు ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తూ లక్షలు పంచిపెడుతున్నారు యువరానర్. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు యువరానర్. నేను హాబీగా తీస్తున్నాను అనుకున్నానే తప్ప నా ఫోటోగ్రఫీ వెనుక ఇంత ఘోరం జరుగుతుందని ఆలోచించకపోవటం నా తప్పే యువరానర్, నా తప్పే. నా ఆనందం కోసం ఒకరు ప్రమాదాన్ని గుర్తించలేని గుడ్డివాడిగా ప్రవర్తించినందుకు కోర్టు ముందు సిగ్గుపడుతున్నాను. నేను అవార్డు అందుకున్న సమయంలో పొందిన ఆనందం కంటే ఇప్పుడు ఎక్కువగా బాధపడుతున్నాను యువరానర్. యువరానర్, దానికి పశ్చాత్తాపంగా అవార్డు ప్రైజ్ మనీని సోమాలియా గవర్నమెంట్కి డొనేట్ చేయాలని భావిస్తున్నాను. ఇక ఈ కేసు విషయంలో మీ జడ్జిమెంట్ను గౌరవిస్తున్నాను. దట్స్ ఆల్ యువరానర్.
1: సంతోష్ చెప్పిన మాటలలో నిజమే కాదు, ఎంతో నిజాయితీ కూడా కనిపించింది. నేడు సమాజంలో కళ్ళెదుటే ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని సామాజిక బాధ్యతతో అడ్డుకోవలసింది పోయి క్రియేటివిటీ పేరుతో వాటిని కెమెరాలలో బంధించి ఒకరితో ఒకరు పోటీ పడుతూ సామాజిక మాధ్యమాలలో పెట్టడం అనేది అమానుషంగా, ఘోరమైన నేరంగా కోర్టు పరిగణిస్తోంది. ఈనాడు కుటుంబ విలువలు, బంధాలు, ఆచార వ్యవహారాలు అన్నింటినీ సోషల్ మీడియా డామినేట్ చేసేసింది. అందుకే కుటుంబంలో జరిగే విషయాలు కూడా సోషల్ మీడియాకు ముడిసరుకుగా మారిపోయాయి. విచ్చలవిడితనంతో పెద్దలు ప్రవర్తించడం వల్ల పిల్లలు కూడా వాటిని అనుకరిస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే తమ పిల్లలను తల్లిదండ్రులే సోషల్ మీడియాకు దగ్గర చేసి వారి జీవితాలను, భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. హద్దులు మీరుతున్న ఈ విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నప్పటికీ భావి తరానైనా కాపాడాలనే దృష్టితో నేడు ప్రభుత్వాలు 16 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనే చట్టాలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఫలితాల మాట ఎలా ఉన్నా ఇది ఒక శుభ పరిణామంగా కోర్టు భావిస్తోంది. సోషల్ మీడియా కుటుంబ సామాజిక ఉన్నతికి ఉపయోగపడకపోయినా నాశనానికి వేదిక కాకూడదన్నది కోర్టు ఉద్దేశం. రోజు రోజుకి పెరిగిపోతున్న సోషల్ మీడియా అకృత్యాల పట్ల ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితులకు కోర్టులు సైతం వచ్చేశాయి. ఈ విషయాలను కోర్టులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. కానీ సరైన తీరుగా స్పందించాలనే ఉద్దేశంతో ఈ సుమోటో కేసు విషయాన్ని ప్రపంచమంతా గుర్తించాలని ఫోటోగ్రఫీలో పాపులర్ అవార్డు అందుకున్న సంతోష విషయాన్ని కోర్టు సుమోటో కేసుగా స్వీకరించడం జరిగింది. నిజానికి సంతోష్ తీసిన ఫోటోగ్రఫీ వెనక ప్రమాదం దాగి ఉంది. అంతేగాని ప్రమాదాన్ని అతను ఫోటోగా మలచలేదని కోర్టు గుర్తించింది. కానీ ఈనాడు అందరికంటే ముందు సోషల్ మీడియాలో తమ పోస్టు పెట్టాలని, అది ఒక సంచలనంగా మారాలని, తద్వారా పేరుతో పాటు డబ్బు కూడా రావాలని చాలామంది ప్రయత్నిస్తూ ప్రమాదాల పట్ల కనీస మానవత దృష్టి పెట్టకుండా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. మానవతను మరచి అమానుషంగా సంఘటనలను చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. కుటుంబ విలువలు మరచిపోయి ప్రతి విషయాన్ని సమాజం ముందు పోస్టుల రూపంలో ఉంచుతున్నారు. ఇది ప్రమాదకరమని ఎవరూ భావించడం లేదు. ఈ తీరు మారాలని కోర్టు భావించింది. అందుకే సంతోష్ కేసు విషయాన్ని సుమోటోగా స్వీకరించి ప్రజలందరి ముందు లైవ్లో ఉంచింది. సంతోష్ కావాలని తప్పు చేయకపోయినా తన సంతోషం వెనుక జరిగిన విషయాన్ని త్వరగా గుర్తించి మానవతా దృక్పథంతో తనకు వచ్చిన ప్రైజ్ మనీని కూడా సోమాలియా బాధితులకు అందజేస్తానని అనడాన్ని కోర్టు అభినందిస్తోంది. ఈ విషయాలన్నింటినీ కోర్టు ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని అతనిని నిరపరాధిగా పరిగణిస్తూ విడుదల చేస్తోంది. ఈ కేసు విచారణ సమాజంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఎందరికో కనుపిప్పు కావాలని కోర్టు ఆశిస్తోంది. ఆ చూపులకు నజరానా రావాలని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఆ కనులకు జరిమానా విధించే విధంగా చట్టాలు చేయాలని ప్రభుత్వం

0: ఇప్పటికి ఈ కోర్టు సూచిస్తోంది.
1: మీరింతవరకు ఆ చూపులకు నజరానా, ఆ కనులకు జరిమానా నాటిక విన్నారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: సంతోష్ శ్రీ బుగతా సత్యనారాయణ, జడ్జి శ్రీ హుండీ ముఖ్య ప్రాణ్రావు, లాయర్ శ్రీ కె శివరాం ప్రసాద్, భువన శ్రీమతి డి శ్రీదేవి, టీమ్ లీడర్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, న్యూస్ రీడర్ శ్రీమతి పివిఎల్ రత్నమాల, జగన్నాథం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, గురునాథం శ్రీ బి రాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. జ్యూయట్ చిత్రం నుండి ఎస్పి బాల.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

అల్లూరి సీతారామరాజు ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటకు సంగీతం ఆదినారాయణరావు.